తీసుకోకుండా నాగిరి డాన్స్ ఏంటివే ఇటురా చూడు ఇదిగో ఇదిగో బాసు విలవిల మెరిసే గ్లాసు అందులో 60 ml రెండే ఐస్ క్యూబ్ వేసే సోడా వేసుకో లేదంటే నీళ్లే పోసుకో అరి చిప్పు చిప్పు తిప్పు నవ్వు చిప్పు చిప్పు చిప్పు అరే మావా నీకు పెగిలా అరే మావా

0: salakta kediler.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
1: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
1: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ నాట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. or write to support@mypursue.com.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
5: Radio Surabhi, powered by India Bazaar. Nobody gives you India like we do.

చేద్దా? ఆడియన్సులారా, రసిక శిఖామణులారా, వాసికెక్కిన వైజాగు వాసులారా, మన్ను తిన్న కృష్ణయ్యను మందలించిన యశోదమ్మతో ఆ వెన్న దొంగ నువ్వు తొక్కువయ్యా హార్మోని, పోలీస్ బొక్కరు కూడా చూస్తున్నారు.

0: మందు తినడానికి నీకేం కర్మ పట్టిందిరా? నీకు వెన్నల్లేవా, జున్నుల్లేవా, అరిసెల్లేవా, పోనీ అటుకుల్లేవా? నీకు నీకు
1: ఏమవుతుందిరా?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pullu koyadam, public places lo manam vesina chetta alage vadilesi velladam, landscaping loki unsolicited ga vellipovadam, these are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్, ఆర్ call 469-269-6476.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజ్జీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
7: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: నేను చాలరా ఏం పీకావుడి హంగామా.
1: ఇలాంటి పాటలకు స్టెప్లే అంటే ఏదైనా పీకుండా కదా.
0: అదేరా ఇప్పుడు ఏం చించావు నీ పాటలు డాన్స్ లు. నీకు ఉద్యోగం వచ్చిందా? నీకు
2: ఏంటో కొత్తగా అడుగుతాడు
1: తెలియట్లేదే.
0: కానీ అదే మన తప్పు కాదు. ఈ చోటు ఇక్కడ ఉన్న చెత్త ఈ చెత్తకి కారణమై ఈ చెత్తలో బతుకుతున్నదిగో ఈ మనుషులు వీళ్ళని చూస్తేనే
3: విరిచి విరిచి.

쭈. 마음의 유자를 비추. 차르딘 추 마차 차르딘 추 리스노르 차르딘 추 레브노르

0: నేనేమి బ్లూబెరీ మఫిన్, నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
1: హై రమఫిన్, నేను ఇండియా టుడే, నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాగ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, ఆర్ కాల్ 817-819-8888. రేడియో సిరబి రీవిజిట్.
2: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడే ఆర్ ఆనంద్ భవన్.
3: Thank you for being in our journey.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావు ఆఫర్ లెటర్
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
6: What a day, I'm completely exhausted. Dinner plans enti?
7: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
8: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
9: Radio Surabhi powered by India Bazaar. Nobody gives you India like we do.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చిరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో చిరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చిరుభి మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చిరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ

వింటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది.

0: ఏ బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: घर में पार्टी

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యూస్ టు జనరలీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ ఆఫ్ It avoids complaints.
2: రేడియో సురభి రీవిజిట్.
3: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నలమయం, అదొక విచిత్ర వలయం. వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
4: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
5: I asked you to come to our place.
4: Our place, Indian cuisine.

0: ఎనిమి బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
1: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: మామగారు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే అరే ఓ 90 ఇలా ఇంకో 90 వేరా ఎట్లా కొట్టరా చూద్దాం నీ
1: పవ్వగొట్టు పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు

0: కల్ జుతే వషారు ఎందింటో రావు పులిని పప్పు షారు
1: కొంగడి మా గట్టు బొట్టు ఎట్లయితే గట్లయితే చూసుకున్నాం పట్టు అమ్మలి గట్క మాది రాసా పుటక పూట పూట మాకే దసరా బ్యాంక్ గుండా.

0: నైన్ స్టార్ డెంటల్ కేర్, ఆర్ వెరీ ఓన్ తెలుగు డెంటిస్ట్.
1: చాలా పగటిగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
0: స్పైస్ వేక్ ఉంది కదండి, వాళ్లే అంతా చూసుకుంటారు. ఆయా, హలీం, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. పిఎన్ఆర్ ఇండియన్ కెఫే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
2: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిటర్స్ అంటే రెడ్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దునే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, South Lake, or call 817-819-8888.
6: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
7: Radio Surabhi, powered by India Bazaar. Nobody gives you India like we do.

0: is Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aite enta baaguntundo. What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India chelipothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my Pursu, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just an app. It's your genie in the cloud. Download the My Pursu app or visit my Pursu.com or write to support at mypursu.com.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
6: Radio Surabhi, powered by India Bazaar. Nobody gives you India like we do.

0: Radio Surabhi, powered by India Bazaar. Nobody gives you India like we do.
1: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలని ఉంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలని ఉంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: ఈరోజు ఎక్కడికి వచ్చావు అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చార్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి?
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి.

నేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా, నలిగిన డ్రెస్సు కొంత, చెదిరిన క్రాఫ్ట్ కొంత.

ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు. ప్రతి ఒక్కరిని ఆదరించు, తల మీదెత్తుకుని చూస్తారు.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

ఎన్ఆర్ అధ్యక్షుడు రాజేశ్వరి రేడియో సిరపై 4 సంవత్సరాలు దిగ్గుగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీడియం అందరికీ శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ప్రసాద్ ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: கட்டுக்குண்டாம் ஓ பட்டு படுத்தாம். ரேடியோ சுரபி,
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: ఎస్ సార్.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Radio Surabhi Revisit.
7: Building a school anukoni em labham?
8: Anduke Value Financial Services undi kada.
9: Specializing in Core Java and DS Inc.
10: Fresh quality kuralu, groceries with a simple online order, myhomegrocers.com.
11: Thank you for being in our journey.
12: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ ఐఎన్సీ ఈస్ your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చెరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో చెరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చెరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చెరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాపా లాలి. వన్స్ అగైన్ రేడియో సర్వే కంగ్రాచులేషన్స్.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి ఎక్కించారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: డిప్యూటీ సూపర్ పోలీస్ సార్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కృతజ్ఞతాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aite enta baaguntundo. What if India was just a tap away? Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue .com or write to support@mypursue.com.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
3: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ South Lake, 151 North Nolan Drive, South Lake, or call

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ వాచింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th ఆనివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: మిశాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరేవయ్యల్లా, అల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct, free Kolatam at Jatara. Aithe vendini register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पाटिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एग्टेक् ऐएन्सी. मलेमारी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् ऐएन्सी इस् योर calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: ఈరోజు ఎక్కడికి వచ్చాక
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వేడి
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్, గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. For bookings, call 972-879-7999.
5: Radio Surabhi Revisit.
6: Building is cool and koni em labam.
7: Anduke Value Financial Services undi kada.
8: Specializing in Core Java and DS Inc.
9: Fresh quality kuralu, groceries with a simple online order, myhomegrocers.com.
10: Thank you for being in our journey.

கனடா விசன்ஸ் ராஜேஸ்வரி ஏழு சிறப்பு நாலு சம்சாரம் இங்கிலாந்தா பூர்த்தி చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సురభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో సురభి రేడియో సురభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సురభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో సురభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సురభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఇప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్

0: Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి రీవిజిట్.
2: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం. వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
3: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైట్స్.
4: ఐ ఆస్క్డ్ యు టు కమ్ టు అవర్ ప్లేస్,
5: అవర్ ప్లేస్ ఇండియన్ కుజీన్. థ్యాంక్ యూ.

0: கனக கனக கமனியம் அனக அனக ரமணியம் சீதாராம கல்யாண வைபோகம் జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
1: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 5168516919 ఆర్ ఈమెయిల్ admin@radiosurabhi.com.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 9194914514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard.

నమస్కారమండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను వివియన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: Surbhi, the most awaited event of the year, Radio Surbhi Jatara. And my Radio Surbhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasan cheyakunda, register for free Kolatam at Radio Surbhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surbhi Jatara on June 7th.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ డాట్ కామ్ ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ. గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

Hi everyone, this is Koti, music director, Surabhi Radio, 4th anniversary, Jalpukuna Sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urutru istu, eppudu aananda parustunna, Surabhi Radio, naaku chala chala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ అనివర్సరీ చేసినప్పుడు చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th ఆనివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, GT Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda ji అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: Radio Surabhi Revisit.
4: Immigration anagane prashnala bayam, adokka vichitra valayam, vaatiki ekeka samadhanam akulalla.
5: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
6: I asked you to come to our place.
7: Our place, Indian cuisine.
3: Thank you.

అమ్మ అవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కాంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. చాలా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెలభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెలభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెలభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెలభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులో

0: ఆర్కి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సౌది అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సౌది.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి @tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
3: Radio Surabhi Revisit.
4: Pallu chuvvu antunna.
3: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
5: Chala pagabandi ga plan chesarandi ivanni.
4: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
6: Aya, Khali, Rumali Roti, Natukodi Curries and much more. Peen Mar Indian Cafe.
7: Thank you for being in our journey.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందాG3 @919-491-4514.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
9: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా వెయిట్ చేస్తామంటే రెడ్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
12: హలో అండి, నేను మీ శ్రీనివాస్ అవసరాల. రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కృతజ్ఞతాం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ page.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ స్పెషల్ థాలి, బిసిబేళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
3: ఎందుకు రోగ అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
5: రేడియో సిరబి రీవిజిట్, కుబేరా జ్యువెలర్స్, ట్రేడ్ మార్క్ ఆఫ్ క్రాఫ్ట్మెన్షిప్ అండ్ ఎలిగెన్స్.
6: లాసన్ ట్రావెల్స్ మీ మొత్తం టూర్ ని సంపూర్ణంగా ప్లాన్ చేస్తుంది. లాసన్ ట్రావెల్స్ తో మీ టూర్ ని బుక్ చేసుకోండి, ట్రావెల్ బాధల్ని మర్చిపోండి.
7: ఇండోనేషియా, వి సర్వ్ ఆథెంటిక్ ఇండో చైనీస్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
8: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
10: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
11: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support @mypursue.com.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct e free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् पर्फेक्ट् बालन्स्. देशकाल मन परिस्थितुलु, प्रकृति, दानि पंडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एग्टेक् ऐएन्सी. मलेमरि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् ऐएन्सी इस् योर calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unde how convenient kada.
3: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Punnangi at 214-868-7538.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ taste. For bookings call 972-879-7999.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi, Ninami Blueberry Muffin. Nan 40% preservative jojesa. In fact, na flavor koda artificial. Real fruit kaadu.
2: Hi there, Muffin. Ninu India Today pastry ni. Nanu iros puttu ne India Today bakery lo fresh fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Yen chepanu? I'm an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisit.
3: Give you confessions, a chance to bloom.
4: Sakshi Jewelers.
5: Shalini, Dallas lo jarige functions lo decoration lo abhi jarugutunnata.
6: Ikkada Vivid Lovers on undanta ippude telisindi.
7: Experts ni namukunte mana jeevitham saafiga saagipothundi.
8: Law Officers of Janeta.
9: Thank you for being in our journey.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందాజీ3 అట్ 919-491-4514.
11: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
12: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: మీ ఆర్తి పట్నాయక్ అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు గుడ్ లక్ రేడియో సురభి
2: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming Palembari Farms visit vvfagtech.com or call 848-244-0213
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం కదా
4: అక్క లైవ్ దోసా లైవ్ జలేబీ పంజాబీ సౌత్ ఇండియన్ ఇండో చైనీస్ చాట్ ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్ ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్ ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for location. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Radio Surabhi Revisit.
3: Windstorm related property claims. Replace residential and commercial roofs. Hail to NEP contract.
4: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
2: Thank you for being in our journey.
5: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

and then be part of the bugger. I am chasing.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తేరు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

చంద్రనాగేశ్వర రాజేశ్వరి వీరేశ్వరపై 4 సంవత్సరాలు బిగ్గుగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మిత్రమణులకి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇష్టమందరు.

0: ka-chum, boom, boom, bop, ka-chum, boom, bop, ka-chum, boom, boom, bop, ka-chum,
1: boom, bop, ka-chum, boom, boom, bop, ka-chum, కొంపముంచినారు ఎంత గొప్ప సొగసు ఆడదాచినారు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరి శివు చిల

0: ಕಲು ಕೊನ್ನಿ ಜೇನು ತುಕ್ಕಲು ರಂಗರಿಸಿವು ಕಿಲಾ.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matravana sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer innadi karakte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
2: కట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పుడు
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654.

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

శ్రీకృష్ణ. ముందుగా రేడియో చెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో చెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో చెరభి మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాపా లాలి. వన్స్ అగైన్ రేడియో సర్వీ కంగ్రాచులేషన్స్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 no-

0: notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అన్ని పెట్టుకుందా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం ఖర్చు ఒకటి
2: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
0: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మెడికల్ స్టూడెంట్ insurance SNR insurance
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, బనీ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటీ పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాఠా.
4: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A to B, Texas.com. Perfect for dine-in, takeaway, or full-service catering.

ఎథీరియల్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వాయిస్ తో స్టార్ట్ అయ్యే మార్నింగ్స్ మన మైండ్ ని బాడీని ఇన్స్టెంట్ గా కామ్ చేస్తాయి. అందరికీ శుభోదయం. A very beautiful cozy Sunday morning to all of you. ఈ రోజు ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా మీ చెరిష్డ్ కాఫీ లేదా చాయ్ తో అలాగే వేడి వేడి సండే బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్.

ఎంజాయ్ చేస్తూ స్పెండ్ దీస్ నెక్స్ట్ 2 అవర్స్ నాతో. యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3, డాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం. ఇక ఈ రోజు నా లైఫ్ లో విశేషం ఏమిటనగా, మా అమ్మ బర్త్డే. మా, అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. యు ఆర్ మై డిక్షనరీ ఆఫ్ సపోర్ట్, ట్రూలీ మై పార్ట్నర్ ఇన్ క్రైమ్. ఐ విష్ యూ ఏ హెల్దీ అండ్ పీస్ఫుల్ ఇయర్ అహెడ్. అలాగే ఈ రోజు స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ అండ్ వార్మ్ విషెస్ ఫ్రమ్ అవర్ ఎంటైర్ టీమ్.

పోలార్ పాట అదిరి పోలార్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఆదివారం అనగానే చిన్నప్పుడు దూరదర్శన్ రంగోలీతో డే స్టార్ట్ అయ్యి శ్రీ

రామాయణం మైథాలజీస్ తో కంటిన్యూ అయ్యి తర్వాత అందరి చైల్డ్ హుడ్ జాయ్ జంగల్ జంగల్ బాత్ చలీ హే పతా చలా హే అని ది జంగల్ బుక్ ఫాలోడ్ బై ఆ చంద్రకాంత మ్యాజిక్ అలా కంటిన్యూ అవుతూ ఈవినింగ్ 4 PM మూవీ తర్వాత డే ఎండ్ అయ్యేది. కానీ టైం అస్సలు కలిసేది కాదు, అంత ఇమ్మర్సివ్ గా ఉండేది ఆ సండేస్. ఐ థాట్ ఈ రోజు మనం కూడా సండే మార్నింగ్ రంగోలీ లాగా మన ఓన్ టైమ్లెస్ తెలుగు మెలోడీస్ తో ఆ దూరదర్శన్ మ్యాజిక్ ని రీక్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని. అందుకే NTR's బందీపోటు నుండి ఈ క్లాసిక్ తో మొదలు పెట్టా. ఆల్ రైట్, ఇప్పుడు లెట్స్ ట్రావెల్ బ్యాక్ ఇన్ టైమ్ విత్ బ్యాక్ టు బ్యాక్ గోల్డెన్ ఎరా మాస్టర్ పీసెస్.

Oh, sundari.

అసలు ఏం పాటలు, ఏం చిలిపితనం కదండి. మాయాబజార్, చదువుకునే అమ్మాయిలు మూవీ సాంగ్స్ జస్ట్ మెలడీస్ కాదు, ఒక ఎరాకి ఇమోషన్. అప్పటి సినిమాలలో ప్రతి క్యారెక్టర్ కి ఒక స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ ఉండేది. హీరో హీరోయిన్సే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా స్క్రీన్ మీద వచ్చారంటే ఇన్స్టెంట్ ఎనర్జీ తీసుకొచ్చేవాళ్లు. వాళ్ల ఎక్స్ప్రెసివ్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ టైమ్లెస్ చార్మ్ తో ఆ మూవీస్ ని ఎవర్ గ్రీన్ గా నిలబెట్టారు. సింపుల్ స్టోరీ టెల్లింగ్, స్ట్రాంగ్ ఇమోషన్స్ అండ్ ప్యూర్ సినిమాటిక్ బ్యూటీ, అదే మన క్లాసిక్స్ మ్యాజిక్. ఆల్ రైట్, ఫన్ వైబ్ నుండి ఇప్పుడు కొంచెం సాఫ్ట్ ఇమోషనల్ సైడ్ కి షిఫ్ట్ అవుదాం.

బృందావనము నందనవనము ఏదనో కులుకులలకు తెలి తెల్తనుండగా వేరే స్వర్గము ఏలను

0: అరే ఎప్పుడు వచ్చారు? నీకు తపోభంగం కలిగించావా?
1: లేదు, నా తపస్సుకు మెచ్చి ఆది దంపతులు ప్రత్యక్షం అయ్యారు.
0: మరి ఆపేశావే, పాడు.
1: ఆది దంపతులే అడుగుతుంటే కదలగల్లా. మాధవీదేవి గారు, నీకు అభ్యంతరం లేకపోతే కాదనకండి.
0: ప్రతిమాలించుకోవాలా?

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramana sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Hello, dinner plans ఏంటి గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: Every time, okay question. Dinner plans, ain'ti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-451. నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి.

0: కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్ సిస్కో ఫ్లవర్మా సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
1: వెల్కమ్ బ్యాక్. మీరు విన్న ఆ పాటలు మన గుండమ్మ కథ, మంచి మనసులు, ఇంకా డాక్టర్ చక్రవర్తి నుండి. ఈ పాటలు జస్ట్ ఆడియో విజువల్ ట్రీట్స్ కాదు, లైఫ్ లెసన్స్ కూడా. రిలేషన్షిప్స్ అంటే కాస్ట్లీ గిఫ్ట్స్ కావు. ఒకరి కంపెనీని ఒకరు ఎంజాయ్ చేస్తూ రెస్పెక్ట్ అండ్ అఫెక్షన్ తో జీవితాన్ని సింపుల్ అండ్ మీనింగ్ఫుల్ గా గడపడమని, ఫన్ బ్యాంటర్ అండ్ ప్లేఫుల్ టీజింగ్ రిలేషన్షిప్ ని ఎన్ని సంవత్సరాలైనా ఫ్రెష్, వార్మ్ అండ్ అలైవ్ గా ఉంచుతుందని, మ్యారేజ్ అంటే పర్ఫెక్షన్ కాదు, ఇద్దరు కలిసి లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మ్యూచువల్ అండర్స్టాండింగ్, వార్మ్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ తో ఒక పీస్ఫుల్ కంపానియన్షిప్ బిల్డ్ చేసుకోవడం అని అనే ఈ తాత్పర్యాన్ని గ్రేస్ఫుల్ గా చెప్పారు. అండ్ బియాండ్ ఆల్ దిస్, దీ సాంగ్స్ ఆర్ రిమైండర్స్ ఆఫ్ హౌ సింపుల్ అండ్ మీనింగ్ఫుల్ లైఫ్ యూస్ టు బి. పొద్దున్నే లేసి ఇంటి పని, వంట పని చేసుకుని పనికి వెళ్ళొచ్చి భోం చేసి సాయంత్రం అలా అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో బాండ్ బిల్డ్ చేసుకుంటూ నైట్ ని ఎంజాయ్ చేయడం. నో రాష్, నో స్క్రీన్స్, నో ఎండ్లెస్ ప్రెషర్స్, జస్ట్ లైఫ్, పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3, డాలసస్ నంబర్ వన్ తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం. ఇక నెక్స్ట్ రొమాంటిక్ మూడ్ లోకి జంప్ చేస్తూ వైబ్రెంట్, చార్మింగ్ కృష్ణ అండ్ శోభన్ బాబు గారిని మన ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ గోల్డెన్ మ్యాజిక్ తో కలుపుకుని మరిన్ని ఎవర్ గ్రీన్ మెలోడీస్ ని ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు మనం బ్యాక్ టు బ్యాక్ 3 సాంగ్స్ విందాం. అండ్ ఈ కంటిన్యూస్ బ్లాక్ లో మన మెయిన్ కామన్ ఫ్యాక్టర్ ద గార్జియస్, ద వన్ అండ్ ఓన్లీ అతిలోక సుందరి శ్రీదేవి గారు. అండ్ లుక్ అట్ హర్ అబ్సల్యూట్ రేంజ్ హియర్. షీస్ పేరింగ్ అప్ విత్ 3 డిఫరెంట్ పవర్ హౌసెస్, మన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు.

0: చెట్లు సోకులన్నీ కాపు కాచుకో,
1: సోకులన్నీ సొమ్ము చేసుకో.
2: వావ్, ఆ ఇరాలో రొమాంటిక్ సాంగ్స్ అంటే ఒక ఫిక్స్డ్ ఫార్ములా ఉండేది. హీరో ఇంటెన్సిటీ, హీరోయిన్ గ్లామర్

కొరియోగ్రఫీ మ్యాడ్నెస్ ఓ రేంజ్ లో ఉండేది. ఐకానిక్ ర్యాపిడ్ హ్యాండ్ క్లాప్స్, ఫాస్ట్ పేస్డ్ రిథమిక్ ఫుట్ వర్క్ అండ్ ఫుల్ ఎక్సెంట్రిక్ స్టెప్స్. ఈ ఎనర్జీని ఓన్లీ ఆ స్టార్స్ మాత్రమే అంత ఎఫర్ట్లెస్ గా చేయగలిగారనుకుంటా. మీరు విన్న ఈ పాటలు చుట్టాలున్నారు జాగ్రత్త, శ్రీరంగ నీతులు అండ్ కొండవీటి సింహం మూవీస్ నుండి. కాస్ట్యూమ్స్ బోల్డ్ గా, ఎక్స్ప్రెషన్స్ ఎగ్జాజరేటెడ్ గా ఉన్నా ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ మాత్రం టాప్ నాచ్. అందుకే ఆడియన్స్ ని థియేటర్ కి అట్రాక్ట్ చేసింది. కృష్ణాకారి డాన్స్ గురించి ఒక చిన్న ఫనీ థాట్. మూడ్ కొంచెం డల్ గా ఉంటే మేట్రిక్స్ కృష్ణాగారి డాన్స్ స్టెప్స్ ఉన్న సాంగ్స్ చూస్తే చాలు, ఇన్స్టెంట్ గా మూడ్ చేంజ్ అవుతుంది, పడి పడి నవ్వుకుంటాం. ఆఫ్ కోర్స్ నో డిస్రెస్పెక్ట్ టు ఆల్ సూపర్ స్టార్ ఫ్యాన్స్, కృష్ణాగారి ఫియర్లెస్ యాక్టింగ్, స్టైల్ అండ్ సినిమాకి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ లెజెండరీ. ఈ కామెంట్ జస్ట్ లైట్ హార్టెడ్ గా డాన్స్ ఎనర్జీ గురించి మాత్రమే. అంతే, టేక్ ఇట్ ఇన్ అ ఫన్ స్పిరిట్. మనం నెక్స్ట్ రెండు సాంగ్స్ వినేద్దాం.

వావ్, ఆ ఇరాల్, వెల్కమ్ బ్యాక్. అసలు ఏం ఎనర్జీ! మీరు విన్న ఈ పాటలు రాజ్ కుమార్ అండ్ డ్రైవర్ రాముడు నుండి. ఈ సాంగ్స్ లో శోభన్ బాబు గారి సైడ్ క్లాసీ రొమాన్స్ అండ్ ఎన్టీఆర్ గారి సైడ్ ప్లేఫుల్నెస్, ఆ సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ కనెక్ట్ క్యారీ చేస్తున్న మన సహజ నటి జయసుధా గారు. షీ బ్లెండ్స్ ఎఫర్ట్లెస్లీ

టు బోత్ స్టైల్స్. కానీ అప్పుడప్పుడు మన లెజెండ్స్ వాళ్ళ రొమాన్స్ లో హీరోయిన్స్ ని అలా సడన్ గా దంచడం, లెఫ్ట్ అండ్ రైట్ తిప్పడం ఇస్ అ మెయిన్ పార్ట్ ఆఫ్ ద కొరియోగ్రఫీ. అసలు డైనమిక్ రొమాన్స్ అంటే అదేనేమో మరి. వెల్, ఇప్పుడు అందరికి బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి మనం ఏ టు బి గురించి తెలుసుకుందాం. Authentic South Indian flavors now made easy with A2B's new range of instant mixes, powders, masalas, pastes and pickles. From fluffy ragi idlis to tangy gongura rice, enjoy traditional taste in minutes. Only at A2B, Frisco and Little M. Visit a2btexas.com or 214-872-2345 ki call cheyachu. Well, while 8:30 open chesaru, so breakfast time kabatti, you know what to do. ఆల్సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే మైత్రీస్ రెస్టారెంట్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజ్. బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి యు నో వాట్ టు డూ. ఆల్సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే మైత్రీస్ రెస్టారెంట్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజ్. ఇన్ హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ పేటియో సీటింగ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతే కాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్విజిన్ నౌ, సర్వింగ్ యూ ఇన్ ఎర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. వెల్, నేను ఇప్పుడు ఒక మంచి సాంగ్ ప్లే చేస్తాను. ఐ మీన్ ఐ థింక్ చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఏం చేయట్లేదు ఈ పాట ప్లే అని. సో ప్రాబ్లీ కొంచెం వింటారు, బట్ విన్నంత వరకు ఎంజాయ్ అండ్ బ్రేక్ తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3, డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్, అమెరికాలో తెలుగు నేస్తాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Chappan sir, what you'd like to order?
3: Baya, any specials mila gara?
2: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, this bell lava, cheese dosa, paneer dosa, honey chili garlic lotus, and amki paneer tikka, chami kava parata.
3: Huh? Endu bro, gani cheppinao, nen specials matrame adina.
2: Inka unde, cheppantara, meeru eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant, is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious, and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
1: Now, ఇంకా గుర్తుంది 20 years ago, మేము US మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వి గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ one stop shop, from fresh produce, rotis to everyday puja essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Manashanti, mental peace.

0: దోశ.
1: శ్రీకృష్ణ విలాస్ కిరండి 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయిన గోకుల్ స్ప్రైడ్, ఊతప్పమైన గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీ. When we respect the community supports us.
3: ఫస్ట్ హవర్ లో మనం బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్స్ నుండి ఈస్ట్ మెన్ కలర్ వెలుగుల వరకు ఒక బ్యూటిఫుల్ జర్నీ చేశాం. యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3, డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం. ఇప్పుడు మన ప్రయాణంని 80s ఇరాలోకి తీసుకువెళ్దాం. ఈ ఫేజ్ లో తెలుగు సినిమా మెల్లగా రియాలిటీ నుండి బయటకు వస్తూ ఒక కళల ప్రపంచం. అండ్ ఫస్ట్ హవర్ లో మనం బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్స్ నుండి కళల ప్రపంచం అండ్ లార్జర్ దాన్ లైఫ్ స్టోరీ టెల్లింగ్ వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

మీరు విన్న ఆ పాట ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుండి. బిగ్గర్ ఎమోషన్స్, వైబ్రెంట్ కలర్స్, హీరోయిక్ ఎలివేషన్స్ తో తెలుగు సినిమా ఒక గ్రాండ్ విజువల్ క్యాన్వాస్ లా విరబూసింది. క్లాస్ అండ్ మాస్ ఎలిమెంట్స్ అన్ని కలిసి ఫ్రెష్ స్టోరీ టెల్లింగ్, కొత్త యాంగిల్స్, వివిడ్ సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్ తో ఆడియన్స్ మనసుల్ని అలరించడం మొదలుపెట్టింది. ఆ సినిమాటిక్ ఫ్లోలో స్క్రీన్ మీద గ్లామర్ ఇంకా పెరిగింది. మ్యూజిక్ కి కొత్త స్వరం, కొత్త రిధం వచ్చింది. రెట్రో స్టైల్ స్టెప్స్, స్టైలిష్ డాన్స్ మూవ్మెంట్స్, కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, డ్రమాటిక్ స్లో మూమెంట్స్ అన్ని కలిసి ఆడియన్స్ కి ఒక బ్రాండ్ న్యూ సినిమాటిక్ ఎక్సైట్మెంట్ ని ఇచ్చింది. ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, గ్లామర్ అన్ని ఒక రంగుల హరవిలులా కలిసి తెలుగు సినిమాని మరింత గ్రాండ్ గా, మరింత మ్యాజికల్ గా మార్చాయి. యముడికి మొగుడు నుండి ఈ పాట ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.

ఈ జర్నీలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫేజ్ ఏంటంటే, ఇండస్ట్రీలో ఆల్రెడీ లెజెండ్ స్టేటస్ ఉన్న హీరోస్ వారసులు నెక్స్ట్ జనరేషన్ గా ఎంట్రీ ఇవ్వడం. కానీ వాళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే, జస్ట్ లెగసీ క్యారీ చేయడం కాదు, ప్రతి ఒక్కరూ వాళ్ల ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని సినిమాని ఇంకా ఎక్స్పాండ్ చేయడం. నాగార్జున యొక్క స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, వెంకటేష్ గారి న్యాచురల్ ఫ్యామిలీ కనెక్ట్, బాలయ్యస్ పవర్ఫుల్ మాస్ ఎనర్జీ, ఈ మిక్స్ తో తెలుగు సినిమాకి ఒక కొత్త రిధం సెట్ అయింది. ఇప్పుడు ఆ ఎనర్జీని సెలబ్రేట్ చేస్తూ ఈ జనరేషన్ లో కొన్ని ఐకానిక్ హిట్స్ ని మనం వినబోతున్నాం.

0: వావ్, మనం ఇప్పుడు విన్న ఈ పాటలు మన నాగార్జున గారి జానకిరాముడు అండ్ మన బాలయ్యస్ మంగమ్మ గారి మనవడు అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన వెంకీ గారి ప్రేమ. నేను ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తుంటే నాకు ఒకటి అనిపించిందండి, అసలు ఏంటి ఆ గ్లామర్? మన వెంకీ గారైతే ఇంకా అలాగే ఉన్నారు, దేర్ ఇస్ నో డిఫరెన్స్. యునో అసలు ఏమండి తింటున్నారు వీళ్ళు? ఎనీవేస్, యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3 డాలసస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగునేస్తాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాము. ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, డోంట్ గో ఎనీవేర్, స్టే ట్యూన్డ్. అండ్ ఈ గ్యాప్ లో మేక్ ష్యూర్ యూ గెట్ రెడీ టు ఈట్ అవుట్ సైడ్ అట్ A2B అండ్ మైత్రీస్ రెస్టారెంట్. ఓకే, see you on the other side of the commercials.
1: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara, and my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas, అమెరికాలో తెలుగునేస్తాం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisit.
4: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడయార్ ఆనంద్ భవన్.
5: ఆహో శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తా. ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
1: థ్యాంక్ యూ.

0: ఫర్ జాబ్ అట.
1: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: వెల్కమ్ బ్యాక్. You're tuned into Radio Surabhi 107.9 FM HD3, Dallas's number one Telugu radio station. అమెరికాలో తెలుగు నేస్తం. ఇంకా అదే సమయంలో ఇండస్ట్రీలో ఒక బ్యూటిఫుల్ ఎక్స్పాన్షన్ కూడా జరిగింది. వారసులు మాత్రమే కాకుండా కొత్త టాలెంట్ వర్సటైల్ యాక్టర్స్ ఎంటర్ అయ్యారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి యూనిక్ కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, చంద్రమోహన్ లాంటి న్యాచురల్ పర్ఫార్మర్స్, ఇంకా చిరంజీవి, కమల్ హాసన్, భానుచందర్, రజనీకాంత్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ స్క్రీన్ ప్రెజెన్స్ ని కంప్లీట్లీ రీడిఫైన్ చేశారు. వాళ్లు నటించిన ఈ పాటలు ప్రేమించి పెళ్లాడు అండ్ అమావాస్య చంద్రుల నుండి విని ఎంజాయ్ చేద్దాము.

బ్యూటిఫుల్ సాంగ్స్ కదా. కానీ ఈ గ్లిట్టర్ గ్లామర్ మధ్యలో కూడా మన తెలుగు సినిమా తన ఆత్మని మర్చిపోలేదు. క్లాసికల్ టచ్ ఉన్న ఫిల్మ్స్, ఆర్టిస్టిక్ స్టోరీస్, మ్యూజిక్ అండ్ డాన్స్ ని సోల్ గా చేసిన మూవీస్ ప్యారల్ గా వెలుగుతూ ఉన్నాయి. ఈ స్పేస్ లో మన కళా తపస్వి కె విశ్వనాథ్ గారిది ఒక గోల్డెన్ చాప్టర్. ఆ

టైంలో ఆయన అండ్ ఇళయరాజా అండ్ కేవి మహాదేవన్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి పాట ఇస్ అన్ అబ్సల్యూట్ మాస్టర్ పీస్. వెదర్ ఇట్స్ శంకరాభరణం, సిరిసిరి మూవ, సప్తపది, సాగర సంగమం, స్వాతిముత్యం, శృతిలయలు, స్వర్ణకమలం, స్వయం కృషి, ఏ సినిమా చూసినా క్లాసికల్ మ్యూజిక్, ప్యూర్ డాన్స్, సొసైటల్ ప్రాబ్లమ్స్ అండ్ హ్యూమన్ ఈగోస్ ని స్క్రీన్ మీద సుప్రీం ఎమోషన్స్ గా మార్చారు. ఇప్పుడు ఆ అద్భుతమైన సినిమాటిక్ మ్యాజిక్ నుండి కొన్ని పాటలు మనం విందాం.

0: தொடு வசந்த மாமா என்ன இல்லம்மா.
1: మీరు విన్న ఆ ఆణిముత్యాలు స్వాతి కిరణం సూత్రధారులు ఇంకా స్వాతి ముత్యం నుండి. ఎంత ప్లెజెంట్ గా ఉంది కదా. ఓకే, మరి డెకేడ్స్ ఆఫ్ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు వి సింప్లీ కెనాట్ ఎండ్ ద షో వితౌట్ సెలబ్రేటింగ్ అవర్ పవర్ఫుల్ హీరోయిన్స్. వాళ్ళే ట్రూ విజువల్ మ్యాజిక్. సావిత్రి గారు, కృష్ణకుమారి గారు, జమున గారి లాంటి ఎవర్ గ్రీన్ లెజెండ్స్ నుండి శ్రీదేవి, భానుప్రియ, రమ్యకృష్ణ వరకు గ్లామర్ సెట్ చేస్తూనే హీరోస్ కి ఈక్వల్ గా నిలిచి దే బాట్ ఎన్ అమేజింగ్ బ్యాలెన్స్ టు స్ట్రాంగ్ స్టోరీస్ విత్ దర్ పవర్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్. ఆ అందమైన కళ్ళు, బీట్ కి తగ్గట్లు కదిలిన పాదాలు, వాళ్ళ ఎఫర్ట్లెస్ గ్రేస్ అండ్ పవర్ఫుల్ యాక్టింగే ఆన్ స్క్రీన్ మన మూవీస్ కి ట్రూ సోల్ అని నా అభిప్రాయం. మీరేమంటారు? ఇక ఈ లాస్ట్ సాంగ్ తో నేను నా షోని ఎండ్ చేస్తున్నాను. ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ స్టార్ట్ టు మై సండే. నాతో ఈ మార్నింగ్ కలిసి ప్రయాణించిన అందరికి ధన్యవాదాలు. ఐ హోప్ దిస్ ప్లేలిస్ట్ బ్రాట్ బ్యాక్ సమ్ ఆఫ్ యువర్ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ మెమరీస్. ఇక సెలవు మరి. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే క్లాసీ, స్టే మ్యూజికల్ అండ్ కీప్ స్మైలింగ్. యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3, Dallas's number 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ of all, it avoids complaints.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo ma chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: Swadeshi Groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: Radio Surabhi Revisit.
6: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to nail contracting.

గుడ్ మార్నింగ్, శుభోదయం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ప్రసారమై సిగ్నేచర్ షోకి హార్దిక స్వాగతం. మీ వారాంతం సుఖమయంగా, ప్రశాంతంగా, సంతోషంగా గడుస్తోందని ఆశిస్తూ ఇవాళ కార్యక్రమానికి ట్యూనిన్ అయిన మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. నేను మీ వేణు చిరుకుపల్లి. ఓకే, పిల్లలకి సెలవులు ఇచ్చేశారు అండ్ ఈ మే నెల మాత్రము చాలా చాలా బిజీ నెల. ఇన్ఫాక్ట్ మా అమ్మాయి, షీఈస్ జస్ట్ 11 ఇయర్స్ ఓల్డ్, మొన్న ఈ మధ్య ఎప్పుడో అంటుంది, నానా ఐ డోంట్ లైక్ మే అంట. ఎందుకురా అంటే, టూ మెనీ బర్త్డే పార్టీస్, యునో, ఎండ్ ఆఫ్ ది ఇయర్ కాన్సర్ట్స్, కాయర్, అది చాలా బిజీగా ఉంది, ఐ హేట్ మే అంటుంది. సో అట్లా బిజీగా నడిచిపోతుంది. బట్ ముందుగా ఈ క్లాస్ ఆఫ్ 2026 గ్రాడ్యుయేట్స్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆశిస్తూ, అండ్ ఈ స్కూల్లో నేర్చుకున్నది ఒక ఎత్తైతే, నేను ఇందాక ఎక్కడో చదివానమాట, ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ ఎ డ్రెస్ రిహర్సల్ ఫర్ యువర్ లైఫ్ అనేసి. సో ఇప్పుడు నేర్చుకున్నవి మనకి ఇంప్లిమెంట్ చేసే అవకాశము ఇప్పుడు ఇంకా ముందుంది. సో మీ ఒకవేళ మీరు కాలేజెస్ నుంచి గ్రాడ్యుయేట్ అయితే మీ జాబ్ సెర్చెస్ అవన్నీ చాలా స్మూత్ గా జరగాలని, అలాగే మీరు హై స్కూల్ గ్రాడ్యుయేట్స్ అయితే మీరనుకున్న కాలేజెస్ లో మీకు అడ్మిషన్స్ వచ్చేసి ఉంటాయి, కొత్త కొత్త ఫ్రెండ్స్ కలుస్తారు, కానీ ఇట్స్ ఎ బిటర్ స్వీట్ మూమెంట్. ఏంటంటే, ఎప్పుడో చిన్నప్పటి నుంచి అనుకున్న కాలేజెస్ లో మీకు అడ్మిషన్స్ వచ్చేసి ఉంటాయి, కొత్త కొత్త ఫ్రెండ్స్ కలుస్తారు, కానీ ఇట్స్ ఎ బిటర్ స్వీట్ మూమెంట్. ఏంటంటే, ఎప్పుడో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి చదువుకుని ఆడుకుని ఇలా అల్లరి పనులు చేస్తూ అలాంటి ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి అందరూ తలవ చోటుకి వెళ్ళిపోతారు కదా. సో దట్ ఈస్ ఎ పెయిన్ఫుల్, ఐ కెన్ రిలేట్ టు దట్. కానీ గొప్పతనం ఏంటంటే, ఫ్రెండ్స్ దగ్గర ఉంటేనే ఆ ఫ్రెండ్షిప్ ఉండాలని లేదు. సో ఎక్కడున్నా కూడా దట్ ఫ్రెండ్షిప్ విల్ కంటిన్యూ, అండ్ ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు ఆ మూమెంట్ మాత్రం అమేజింగ్. అలాగే ఈ మే నెలలో మా అమ్మాయి చెప్పినట్టు చాలా బర్త్డే పార్టీస్ ఉన్నాయి కదా. సో ఆ బర్త్డేస్ జరుపుకుంటున్న వాళ్ళందరికీ, యానివర్సరీస్ జరుపుకుంటున్న వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్, అండ్ స్పెషల్ కాల్ అవుట్ టు మై ఫ్రెండ్స్ శ్రీని అండ్ శాంతి. వాళ్ళు 25 ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెబుతూ వాళ్ళకు ఒక పాట నేను ఇంకాసేపట్లో డెడికేట్ చేస్తాను. సరే, ఇంతకీ వాగుతూనే ఉన్నావు, ఇంతకీ వాళ్ళ కార్యక్రమంలో థీమ్ ఏంటి అంటే నేను కాసేపు నాకు చెప్తాను. సో స్టే ట్యూన్డ్. అగైన్ వెల్కమ్ టు ద సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3 రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తూ ఒక మంచి అమ్మవారి పాటతోటి మనం ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం.

ఒక మంచి పాటతోటి మనం మొదలెట్టాం ఇవాళ షో. స్వాతి కిరణం సినిమా నుంచి బాలుగారు అద్భుతంగా పాడిన పాట సంగీత సాహిత్య సమలంకృతే. నారాయణ రెడ్డి గారి సాహిత్యం అఫ్ కోర్స్ ఈ సినిమా గురించే ఒక షో చేయొచ్చు. ముఖ్యంగా ఇందులో పాటలన్నీ పాడింది బాలుగారు అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్ వాణి జయరామ్ గారు. అఫ్ కోర్స్ మనందరికీ చాలా ఇష్టమైన పాట ఆనతినీయర. అఫ్ కోర్స్ వాణి జయరామ్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది ఆ పాటకి. ఒక్క పాట మాత్రం ప్రణతి ఆ పాట ఒకటి మాత్రం బాలుగారు అండ్ చిత్రమ్మ పాడారు. సరే అండి, ఇవాళ కార్యక్రమంలో మనం ఎంచుకున్న థీమ్ ఏంటంటే ఒక సరదా థీమ్ ఒకటి పిక్ చేసుకొచ్చాను అండ్ ఒక మనము మెగా లీడర్ బోర్డ్ గేమ్ కూడా ఆడబోతున్నాం 11 o'clock. అదేంటంటే ఆ షో ఆ గేమ్ ఏంటంటే మనమందరము మనకి సినిమాల గురించి బాగా తెలుసు, ఇంకా మనము సూపర్ డూపర్ అని ఒక్కోసారి ఫీల్ అవుతూ ఉంటాము. సో మీలో ఎంతమంది మూవీ బఫ్స్ ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం, అలాగే ఈ లీడర్ ని ఈ విన్నర్ ని. సో మీరు ఆ గేమ్ గురించి ఏంటంటే ఒక మీరు కాల్ చేస్తారు, నేను మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకుంటాను. ఆన్ ఎయిర్ తీసుకున్నప్పుడు ఒక క్లూ ఇస్తానన్నమాట ఒక ఆ సినిమాకి సంబంధించి. ఫస్ట్ క్లూకే మీరు సినిమా పేరు గనక గెస్ చేయగలిగితే మీకు 1000 పాయింట్లు, అలాగే సెకండ్ క్లూ కావాల్సి వస్తే మీకు పాయింట్స్ తగ్గుతాయి అలా అనమాట. సో మేము ఆ ఎంట్రీస్ అన్ని మా డేటాబేస్ లో ఎంట్రీ చేస్తూనే ఉన్నాము అండ్ మనకి రేడియో సురభి 4వ వార్షికోత్సవం సందర్భంగా మనము జూన్ 7వ తారీఖున జాతర జరుపుకోబోతున్నాం కదా, ఆ రోజు ఆ గేమ్ విన్నర్ ని. ఈ గేమ్ దాదాపు ఒక 4 రోజుల నుంచి ఆడుతూ వస్తున్నాము, డ్రైవ్ టైమ్ షోలో గానీ సిగ్నేచర్ షోలో గానీ అలా. సో ఆ లీడర్ ని రికగ్నైజ్ చేస్తాం అనమాట స్టేజ్ మీద. సో మీరు సెలబ్రిటీ కావాలనుకుంటే ఇదొక అద్భుతమైన అవకాశం. సరే ఇంతకీ ఆ గేమ్ మనము 11:00 మొదలు పెడదాం. ఈ లోపల నేను ఎంచుకున్న థీమ్ ఏంటంటే మనకి ఎప్పుడన్నా ఒక పాట వింటున్నా లేకపోతే రేడియోలో కానీ ఎవరన్నా ఆ సెలబ్రిటీ పేరు మన పేరు ఒకటే అయితే ఒక చిన్న థ్రిల్ వస్తుంది. ఆ పాటలో మన పేరు వినిపిస్తే మాత్రం అది నా పాట అని మనం చెప్పుకుంటూ ఉంటాము. సో ఇవాళ థీమ్ అదే, మీ పేరు పాటలో ఉందా? సో మీ పేరేంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వేణు చెరుకుపల్లి. వేణు అనే పేరుతోటి చాలా బోల్డ్ అయిన పాటలు ఉన్నాయి, నేను అవి వినిపించను, ఇప్పుడే అసలు వినిపించను. బట్ అలాగే బట్ మీ పేరు కనుక పాటలో వస్తే ఆ పాట ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం విన్నాం కదా సంగీత సాహిత్య సమలంకృతే, దానిలో ఏంటి పేర్లు? సాహిత్య, భారతి, ఇలాంటి పేర్లు వస్తాయి. సో అలాగే మీ పేర్లు పాటల్లో వస్తే మీరు కాల్ చేసి ఆ పాట గురించి చెప్తే ఆ పాట వినిపించేద్దాము. అండ్ అలాగే ఇంకొక సరదా ట్విస్ట్ ఏంటంటే దీనికి మనకి కొన్ని కొన్ని సింపుల్ పేర్లు కూడా ఉంటాయి. వేణు, అలాగే ఇంతకుముందు మన చాలా పేర్లు వస్తూ ఉంటాయి. మనం ఇక్కడికి వచ్చినప్పుడు, యుఎస్కి వచ్చినప్పుడు, ఆరు ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఆరు కొత్త వేరే కంట్రీస్ వాళ్ళని కలిసినప్పుడు మన పేరుని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఖూనీ చేస్తూ ఉంటారు. అండ్ విచిత్రం ఏంటంటే సింపుల్ పేర్లు, అగైన్ మళ్ళీ నా పేరే చెప్తాను, వేణు కదా. కొంతమంది ఇక్కడ ఎస్పెషల్లీ సౌత్ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు బేను అంటారు, వాళ్ళకి వి పలకదు, బే అంటే ఆల్మోస్ట్ తిట్టినట్టే. సో బేను అని పిలుస్తారు. అలాగే మీ పేరుని ఖూనీ చేశారా ఎవరన్నా? ఎలా ఖూనీ చేశారు? అలా సరదాగా ఒక షో చేద్దాం. ఇంతకుముందు ఎప్పుడో దాదాపు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇదే థీమ్ మీద నేను ఒక షో చేశాను. ఆ షో థీమ్ పేరు మర్డర్, ఖూనీ. సో మీ పేరుని ఖూనీ చేశారా, ఎలా చేశారు, అలా సరదాగా మీరు షేర్ చేసుకుంటే అందరం కలిసి నవ్వుకుందాం. ఓకే సరే అండి, ఇంకొక మంచి పాట నేను మా ఫ్రెండ్ శ్రీని అండ్ శాంతి వాళ్ళిద్దరికి వాళ్ళ 25th marriage యానివర్సరీ సందర్భంగా ఒక పాట డెడికేట్ చేద్దాం అనుకున్నాం కదా, ఆ పాట ఏంటో వినేద్దాం. సినిమా పేరు తెలిస్తే ఫోన్ చేయండి. సరే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్స్. మీరు చేయాల్సిందల్లా స్టూడియో ఫోన్ చేయడం. 972-636-1966 ఈజ్ ది నంబర్ టు ది స్టూడియో. లెట్స్ గో.

சூர்யா சன் ஆஃப் கிருஷ்ணன் சினிமா நுஞ்சி ஹரிஷ் ஜெயராஜ் மியூசிக்கல். ஈயன டிப்பிக்கல் నాకు నచ్చేది ఏంటంటే ఇందులో అఫ్ కోర్స్ మన థీమ్ లోకి ఫిట్ అవుతుంది. నర్మదా అనే పేరు వస్తుంది, శాంతి అనే పేరు వస్తుంది. అండ్ ఈ పాట మొదలయ్యేటప్పుడు ఒక చిన్న గిటార్ సౌండ్ వస్తుంది, సో బ్యూటిఫుల్. అది వింటేనే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. సో బ్యూటిఫుల్ సాంగ్. అండ్ వేద గారు ఫోన్ చేశారు. వేద గారు ఫోన్ చేసి నా పేరుతోటి కొన్ని పాటలు ఉన్నాయి వేణు గారు, బట్ నాకు ఇష్టమైన పాట ఒకటి ఉంది, అది వినిపిస్తారన్నారు. తప్పకుండా.

దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ద థీమ్ ఈస్. సో మీ పేరు కనుక ఏదైనా సినిమా పాటలో వస్తే మీరు ఫోన్ చేసి చెప్పండి, ఆ పాట మనమందరం కలిసి వినేద్దాం. విల్ సెలబ్రేట్ యూ. ఓకే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. అదేంటంటే ఒక రోహిత్ పూసర్ల అనే ఒకతను దాదాపు ఒక 2 డేస్ నుంచి కనిపించట్లేదు. సో హీ వాజ్ లాస్ట్ సీన్ డ్రైవింగ్ ఎ వైట్ టెస్లా విత్ లైసెన్స్ ప్లేట్ XWM5787, డెంటన్ లూయిస్విల్ ఏరియాలో తన లాస్ట్ నోన్ లొకేషన్. సో మీరు కనుక అతని గురించి ఆర్ ఆ కార్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీరు చేయాల్సిందల్లా మీరు స్టూడియోకి ఫోన్ చేసి నాతో చెప్పచ్చు, 9726361966. మనము ఇలాంటి టైంలలోనే కదా వి కమ్ టుగెదర్ యాజ్ అ కమ్యూనిటీ, అండ్ రేడియో సురభి వాంట్స్ టు డూ ఇట్స్ పార్ట్ బై స్ప్రెడింగ్ ద వర్డ్. అగైన్, పేరు రోహిత్ పూసర్లా, అండ్ హీ వాజ్ లాస్ట్ సీన్ డ్రైవింగ్ ఎ వైట్ టెస్లా వై, లైసెన్స్ ప్లేట్ నెంబర్ XWM5787. మీకు దీని గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కనుక తెలిస్తే తప్పకుండా షేర్ చేసుకోండి. యూ కెన్ ఇమాజిన్, ఒక ఫ్యామిలీ మెంబర్ మిస్ అవుతే ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎంతగా ఆవేదన చెందుతూ ఉంటారో. సో లెట్స్ కమ్ టుగెదర్ యాజ్ ఎ కమ్యూనిటీ అండ్ హెల్ప్ దెమ్ అవుట్. ఓకే, సరే, వేద గారి రిక్వెస్ట్ మీదుగా ఒక పాట వినేద్దాము. ఈ పాటతోటి మనము బహుశా బ్రేక్ లోకి వెళ్ళిపోతాం. బ్రేక్ తర్వాత మళ్ళీ ఇంకొన్ని మంచి మంచి పాటలు వింటూ కంటిన్యూ చేసేద్దాం.

0: రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి. రాజమండ్రి ఆ గోదావరి గురించి ఎంత చక్కగా రాశారు. అండ్ శ్రీనివాస్ గారు ఫోన్ చేసి ఆయన చెప్పారు, వేణు గారు మీరు ఈ పాట ప్రతిరోజు వినిపించినా కూడా హ్యాపీగా వింటానండి అనేసి. తప్పకుండా, ఎగ్జాక్ట్లీ, ఐ ఎకో దాట్ యాజ్ వెల్. ముఖ్యంగా ఈ పాట మొదలయ్యేటప్పుడు ఆ వేద ఘోష ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. అది లైవ్ లో వింటే అసలు వేరే కిక్. బి రైట్ బ్యాక్.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సుర్భి జాతర. అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7th.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఎగ్ బేక్స్, యుడ్ స్పెషల్ థాలి, మిస్ బెడవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పని టిక్కా, విచ్చామి కవా పారాట.
3: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పండరా. మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, texas.com. Perfect for dine-in, take-away or full service
4: Radhika, catering. Radhika, next week my office event ki please take care of the catering, okay?
5: Sure. How many people are we expecting?
4: 5K ankuntu na. బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
4: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లాక్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
8: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత, నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. ఇవాళ షోలో మనం ఏం చేయబోతున్నాము, కొన్ని ఖూనీలు చేయబోతున్నాం. ఖూనీ అంటే భయపడకండి, నేను అలాంటి టైప్ కాదు, అంత బ్యాడ్ కాదు, కొంచెమే బ్యాడ్. మీ సో థీమ్ ఏంటంటే, మీ పేరు ఏదో ఒక పాటలో విన్నప్పుడు మనకు ఒక చిన్న థ్రిల్, అరే అది నా పాట అనేసేసి కదా నాకైతే అనిపిస్తుంది. బట్ మీకు కూడా అనిపిస్తే, ఆర్ మీ పేరు ఏదైనా పాటలో వస్తే ఆ పాట ఏంటో మాతో షేర్ చేసుకోండి, మనందరం కలిసి విందాము. వి విల్ సెలబ్రేట్ యూ. అలాగే ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, మన పేర్లని తరచుగా ఖూనీ చేస్తూ ఉంటారు, ఆర్ మనం వేరే

పేర్లను కూడా కూనీ చేస్తుంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఆఫీస్ లో ఒక కాన్ఫరెన్స్ కాల్ ఉన్నామన్నమాట, అండ్ నాతో పాటు ఇంకొక అబ్బాయి, అండ్ వి వర్ టాకింగ్ టు కస్టమర్. ఆ కస్టమర్ పేరు మిషెల్. నాతో పాటు కాన్ఫరెన్స్ లో ఉన్న అబ్బాయి మాత్రం ఆ అమ్మాయిని మిచెల్లి మిషెల్ కదా. అండ్ ఒక పక్కన నేను మిషెల్ అనే అమ్మాయిని పిలుస్తున్నాను ఆ కాల్లో, బట్ ఈ అబ్బాయి మాత్రం ససేమిరా నా దారే రహదారి అని అసలు వినిపించుకోకుండా మిచెల్లి అంటున్నాడు. సో ఇంకా అప్పటి నుంచి ఆ అమ్మాయిని నేను మిచెల్లి అని పిలవడం మొదలెట్టాము. అలా మనం కూడా వేరే వాళ్ళ పేర్లని కూని చేస్తూ ఉంటాము, తెలుసో తెలియక, మోస్ట్లీ హోప్ఫుల్లీ తెలియక. సో అలాంటి పాటలు, మీ పేరున్న పాటలు, అలాగే మీ పేరుని ఎవరన్నా ఎలా అయినా విచిత్రంగా ఫన్నీగా కూని చేశారా, మీరు కాల్ చేసి షేర్ చేసుకుంటే సరదాగా అందరం నవ్వుకుందాం. సరేనా, ఈ లోపల ఏం చేస్తా అంటే మా రేడియో సురభిలో ఆర్జేస్ వాళ్ళ పేర్లున్న పాటలు కొన్ని వినిపిస్తాను. రాజేశ్వరి అనే పేరుతో ఏదన్నా పాట ఉందా అని వెతికాను, బట్ నాకైతే దొరకలేదు. రాజేశ్వరి గారు, మీరు కనుక షో వింటూ ఉంటే మీ పేరు ఏదన్నా పాటలో ఉందా షేర్ చేసుకోండి కాల్ చేసి 9726361966. మీకు నేను స్టూడియో నెంబర్ చెప్తున్నానంటి మీకు తెలుసు కదా ఈ పాటకి కదా. సరే, ఈ పాట మాత్రము మా కల్పనకి డెడికేట్ చేస్తూ ఆవిడ పేరున్న పాట. ఈ పాట ఏ సినిమాలో తెలిసి స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 9726361966.

0: గుడ్ మార్నింగ్ రేడియో సిరిబి, మీ మాటల శ్రోతలందరూ వింటున్నారండి. మీ పేరు?
1: నేను సుగాత్రి అండి. మీకు శ్రోతలందరికీ శుభోదయం.
0: శుభోదయం సుగాత్రి గారు, ఆల్వేస్ గుడ్ టు హియర్ ఫ్రమ్ యూ. ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి. బాగున్నాం, బిజీ బిజీ.
0: మీరు కూడా బిజీ?
1: గ్రాడ్యుయేషన్ పార్టీలో ఇవాళ ఫ్రెండ్స్ వస్తున్నారు. నేనే గ్రాడ్యుయేషన్ పార్టీకి వెళ్ళి.
0: ఆఫ్ కోర్స్, మే నెల అంటే ఇంకా అంతే కదా, హడావుడి హడావుడిగా ఉంటుంది గ్రాడ్యుయేషన్ తోటి. చెప్పండి.
1: ఫ్రెండ్స్ వస్తున్నాను బయటికి వెళ్ళడాలు.
0: మీ పేరుతో ఏదన్నా పాట ఉందా?
1: నా పేరుతో పాట లేదు. ముందు మీరు ఒకటి అడిగారా, చెప్పి రాజేశ్వరి గారికి మీరు పాట అడిగారు కదా.
0: అవును,
1: ఆవిడ మీద అసలు పాట ఉంది చేసి అమ్మవారి పాట ఉంది కదా, రాజరాజేశ్వరి అష్టకం అంబా సాంబావి చంద్రమౌళి పాట వేసుకుంటే అయిపోదా
0: కదా. సరే, మార్కులు కొట్టే
1: అమ్మవారి పాటే ఉంది
0: తప్పకుండా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అలాగే మీ పేరు ఏదైనా పాటలో ఉందా?
1: నా పేరు పాటలో ఉందంట. నాకు మా పిల్లి మా అత్త వాళ్ళంతా చెప్పేవాళ్ళు ఆనంద బైరవి సినిమాలో రారా రాగమయ్యే అని ఒక పాటలో ఉంది అని వాళ్ళు చెప్పేవాళ్ళు. నేను ఎప్పుడు వినలేగా.
0: అవునా?
1: అందులో వేరే పాటలన్నీ వినేదాన్ని. అందులో కొలువైతి రంగసాయి చేయి ప్రేమ కుసుమాంధ్రులు అవన్నీ ఉండేవి.
0: ఓకే ఓకే. అండ్ మీ పేరు చేశారా ఎప్పుడన్నా?
1: నా పేరు ఇండియాలో చేసేవాళ్ళండి. ఇక్కడ ఏంటంటే నా పేరు దీపక్కి ఏముంటే ఇక్కడ వాళ్ళు బాత అలాగే పిలుస్తారు కదా, ఇక్కడ ఎవరు చేయరు నా పేరు. ఇండియాలో మాత్రము ఇంగ్లీష్ లో రాస్తే వాళ్ళు సుగత్రి సుగత్రి అనేవాళ్ళు ఇంగ్లీష్ లో రాస్తే. ఇక్కడ మాత్రం
0: మంచిగా సుగత్రి అని
1: మళ్ళీ అంటే నేను చెప్తా 1 2 3 లో 3 చెప్పామంటే సుగత్రి చక్కగా పలుకుతారు నా పేరు.
0: That is so funny. 1 2 3 లో 3. Okay, బాగుంది. I love that. I love that. They cannot go wrong with that. ఇంకా మీరు అంత నీట్ గా చెప్పినప్పుడు
1: అంతే కదా.
0: సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. అదండి సంగతి. సో మనం కరెక్ట్ చేసే పద్ధతి కూడా మన పేరుని పలకమని అది కూడా ఫన్నీగానే ఉంటుంది. సుగాత్రి గారి పేరుని 1 2 3 అలా ఎండ్ అవుతుందని చెప్పేవారంట. ఇంకా దేర్ ఇస్ నో వే టు మేక్ ఎ మిస్టేక్ కదా, అలా ఉంటే. సరే అండి, ఇంకొక ఇంతకుముందు వినిపించిన పాట మా కల్పన ఆర్జే కల్పనకి డెడికేట్ చేశాను. అలాగే ఈ పాట ఇంకొక డియర్ ఫ్రెండ్ కలీగ్ ఇక్కడ రేడియో సర్వీలో తనకి డెడికేట్ చేస్తున్నా. సినిమా పేరు తెలిసి స్టూడియో ఫోన్ చేయండి.
2: ఇప్పుడు తెలుగులో

0: గుడ్ మార్నింగ్ రేడియో శ్రవి, మీ మాతృ శ్రోతలందరూ వింటున్నారండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఆనంద్ గారు అండి. నమస్కారం. శుభోదయం.
0: ఆనంద్ గారు, నేను మీతో మాట్లాడను.
1: అండి, I don't know how to review something. I have something personal. I couldn't end, Andy. I was... I could not get back.
0: Sorry to hear that, and glad that you have recovered. Sorry about that. Tour ke sardaga joke chesen mee tot mee aa
1: chesen. That's the reason I was a little bit away from radio therapy. Otherwise, I mean, today again, I could not communicate with you guys. Because we release it, sir, maaku.
0: Edo mee da unna chanu toti ala joke chesen.
1: No, no, no. Yeah, freedom. రాముడి రావణుడైతే
0: బ్యూటిఫుల్ పాట కదా.
1: ఎందుకంటే రవివర్మ రవివర్మ వాట్ ఇస్ రవివర్మ అంటే అప్పుడు నాకు ఇష్టం తెలిసింది. ఈ వాస్ సచ్ గ్రేట్ పెయింటర్ అని
0: కదా. యా,
1: yes, yes, yes, sir.
0: ఇంతకి మీ పేరు నైస్ టాకింగ్ టు యు. కొని చేశారా?
1: నా పేరు చేయలే కానీ వెన్ ఆర్ ఇన్ మీటింగ్స్ యూజర్ ఇస్ వర్డ్ ఇస్ దేర్ జోసే. తెలుసు కాదు, ఇండియన్ టీమ్ లో జోసే జోసే
0: జోసే. డోంట్ గెట్ మీ స్టార్టెడ్ విత్ దాట్. యా, అదొక హోసే పేరుని మనం జోసే అనడము. ఇంకా ఫస్ట్ లో వచ్చినప్పుడు యుఎస్ కి వచ్చినప్పుడు జాలపీనో షికాగో పేరు. కొంతమంది షికాగో అంటారు, కొంతమంది చికాగో అంటారు. ఇప్పటికీ అది కరెక్ట్ పేరేంటో తెలియదు మరి. ఎగ్జాక్ట్లీ.
1: చాలా సంతోషం అనిపిస్తుంది కనెక్ట్ విత్ యు గైస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్.
0: థ్యాంక్ యూ ఆనంద్ గారు, సో గుడ్ టు హియర్ ఫ్రమ్ యు. అండ్ ఇప్పటి నుంచి లెట్స్ కీప్ ఇన్ టచ్. ఓకేనా? అండ్ ఐ హోప్ టు సీ యూ ఆన్ జాతర. రేడియో శ్రవి జాతర ఇస్ హ్యాపెనింగ్ ఆన్ జూన్ 7th. సో ఐ హోప్ టు సీ యూ
1: దేర్. ట్రై టు కనెక్ట్ ఇట్ డెఫినెట్లీ.
0: ప్లీజ్ డు. ఓకే, థ్యాంక్ యూ సార్.
1: థ్యాంక్ యూ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఫస్ట్ యు గైస్. యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్.
0: Oh man, thank you so much.
1: That because of this environment which is going around and relief for it.

0: the time you are spending, guys. Valuable time. You are really giving relief to all the guys.
1: Thank you. That means a lot for
0: Thank
1: all
0: you.
1: Of us. Thank you.
0: Thank you, sir.
1: Bye. ఆనంద్ గారు ఇంత ముందు నాకు నా షోకి రెగ్యులర్ కాలర్, అందుకే ఆయన చాలా రోజుల తర్వాత ఫోన్ చేసేసరికి ఫెల్ట్ గుడ్, అలా అలాగే చిన్న జోక్ చేయాలనిపించింది. బట్ సో గుడ్ టు హియర్ ఫ్రమ్ యూ ఆనంద్ గారు, అండ్ కీప్ దట్ స్పిరిట్ హై. అండ్ ఓకే, ఇంత ముందు మనం విన్న పాట మా రవి తూపురానికి డెడికేట్ చేస్తాను. అలాగే ఇప్పుడు మీ పేరు ఏదన్నా పాటలో ఉంటే ఆ పాట వింటున్నప్పుడు మన పేరు వచ్చిందనుకో, అది నా పేరే అని అనుకుంటున్నా. అలాగే మన పేరుతో ఎవరైనా సెలబ్రిటీస్ ఉన్న వాళ్ళ ప్రస్తావన వచ్చినా కూడా అది కూడా నా పేరే అని చెప్పుకుంటూ ఉంటారన్నమాట. మన తెలుగు సినిమాలో అయితే మాస్టర్ వేణు, ఆయన కంపోజర్, ఆయన పేరు వచ్చినప్పుడల్లా, అలాగే వేణు అని సింగర్ కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు విన్నప్పుడు నా పేరే అది అని ఒక చిన్న థ్రిల్ కదా. సో అలాగే మీ పేరు ఏదైనా సినిమా పాటలో వస్తే ఆ పాట ఏంటో షేర్ చేసుకుంటే లెట్స్ సెలబ్రేట్ యూ. అలాగే మీకు ఏదైనా రిక్వెస్ట్ కానీ డెడికేషన్స్ కానీ ఉన్నా కూడా తప్పకుండా స్టూడియో ఫోన్ చేయొచ్చు. సరే, మా రేడియో సురభిలో ఇంకొక యాంకర్ ఆవిడ పేరుతోటి ఈ పాట

0: మార్నింగ్ రేడియో సిరపి మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారు. మీ పేరు?
1: నా పేరు సందీప్ అండి.
0: సందీప్, సందీప్, సందీప్, అలా ఎవరైనా పిలిచారా నిన్ను?
1: సందీప్ అని తెలియలేదు కానీ ఒక పాప జోక్ లాగా మూన్ షాలో అనేవాళ్ళు.
0: మూ ఏంటది?
1: షాలో అంటే డీప్ కదా, డీప్ కి ఆపోజిట్ షాలో. మూన్ షాలో అనేవాడు సందీప్.
0: సందీప్ మూన్ షాలో, బాగా క్రియేటివిటీ పీక్స్ కెళ్ళింది. సరే, ఇందాక ఆఫ్ ఎయిర్ ఏదో షేర్ చేసుకుంటారు పేర్ల కూనీ గురించి మాట్లాడుతుంటే.
1: అది ఇక్కడ ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన కొత్తల్లో అలబామలో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా, సీనియర్స్, వాళ్ళు మామూలుగా వాళ్ళు పేర్లు అది చెప్పాలంటే నేను హాన్స్ విల్లి, నాష్ విల్లి అనేవాడిని. వాళ్ళు మరీ మరీ అడిగించుకుని ఫస్ట్ లో అర్థమైంది కదా, తర్వాత తర్వాత అలవాటే అదే దొంగన ఫ్రెండ్స్.
0: ఓకే, బాగా ఇట్లా ఊర్ల పేర్లను కూడా చాలా కూలీ చేస్తూ
1: ఉంటాయి,
0: చాలా ఉన్నాయి సందీప్. ఐ హావ్ టు థింక్ ఏదైనా ఎనీథింగ్ ఎల్స్ కమ్ టు యువర్ మైండ్? ఇట్లా ఊర్ల పేర్లను కూలీ చేసిన సందర్భాలు
1: న్యూ హాంప్షైర్ లో పోర్ట్స్ మిత్ ఉంది, పోర్ట్స్ మౌత్ స్పెల్లింగ్ ఏమో పోర్ట్స్ మౌత్ అని ఉంటది.
0: అది అది యునో వాట్, అది మాత్రము దారుణం అబ్బా. మౌత్ అని పెట్టి దాన్ని మిత్ అండమని అనమంటే ఎలా అంటారు మాత్రమేనా? సో దట్ దట్ ఈస్ పార్ట్ అండ్ ఆసమ్, ఆసమ్, కూల్. థ్యాంక్ యూ సో మచ్ మూన్ షాలో, ఐ విల్ టాక్ టు యూ సూన్. బాయ్. అది సందీప్ ని ఆపోజిట్ గా రివర్స్ చేసేసి మూన్ షాలో అనేవాళ్ళట. సరే, ఒక మంచి పాట వినేద్దాము. దీంట్లో పేరు ఒరిజినల్ పేరు రాదు కానీ ముద్దు పేర్లు చాలా ఉంటాయి. దీనిలో ఆ హీరోయిన్ ని చాలా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాడు ఈ హీరో. ఆ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966. అలాగే మీరు ఎప్పుడన్నా నాష్విల్లి గానీ హంట్స్ విల్లి గానీ వెళ్ళారా తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. ఓకే, ఈ పాటతోటి బ్రేక్ లోకి వెళ్ళిపోదాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలీ. హరేలీ బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్ కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఇస్ always within reach.
3: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
1: Larsen Travels mee mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tour ni book cheskondi, travel badal ni marchipondi.
3: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
4: అన్ని పెట్టుకున్నాన్రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
6: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance, SNR insurance.
7: Welcome back. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. వాళ్ళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. కార్యక్రమంలో మనం 2 గంటలోకి వచ్చేసాము. అండ్ ఇంతకు ముందు నేను అనౌన్స్ చేసినట్టు మనము మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆ గేమ్ ఆడిద్దాం. ఆ గేమ్ లో ఏంటంటే చాలా చాలా ఈజీ వీజీ గేమ్ అండి. మీరు కాల్ చేస్తారు, నేను మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకుంటాను, ఒక క్లూ ఇస్తాను సినిమా గురించి, ఆ సినిమా ఏంటో గెస్ చేయాలి అంతే కదా. సో ఆ గేమ్ ఆడిద్దాము. ఇందులో నాకేంటంట అని అహన పిల్లంట స్టైల్లో మీరు అన్నారనుకోండి, మీకేం లేదు, మీరు ఫస్ట్ క్లూకే మీరు ఆ సినిమా పేరు కనుక గెస్ చేయగలిగితే మీకు $1,000 ఇస్తామంట. $1,000 కాదు, $1,000. సో అవన్నీ ఆ పాయింట్స్ అవన్నీ మేము ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నామండి. ఆ డేటాబేస్ లో ఎంటర్ చేస్తాము. అండ్ జాతర ముందు ఎవరు లీడర్ బోర్డు లో ఉన్నారు అనేసి వాళ్ళని అనౌన్స్ చేసి వాళ్ళని రికగ్నైజ్ చేసి జాతర రోజు ఇంత హడావుడి ఉంటుంది. సో మీరు ఇన్స్టెంట్ గా మీరు డాలస్ లో సెలబ్రిటీ అయిపోవాలంటే ఇంతకంటే గొప్ప అవకాశం ఉండనే ఉండదు. సరే, మనకి కాల్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అండ్ సరదా విషయాలు చాలా షేర్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సంగీత అని ఒక ఆవిడని, ఆవిడ పేరుని మాత్రం సంజీత అని అనేసే వాళ్ళంట. అలాగే దుర్గా గారు ఫోన్ చేశారు, నేను సరదాగా ఆయన పేరుని ఖూనీ చేశాను, డర్గా అన్నాను. బట్ ఆయన మాత్రము వాళ్ళ ఆవిడ పేరున్న పాట ఒకటి సజెస్ట్ చేశారు. హీ వాంట్స్ టు స్కోర్ సమ్ పాయింట్స్. సండే కదా, మంచి మంచిగా వంటలు చేసి పెడతారని ఆ ప్రయత్నం అనుకుంటా. మరి ఆయన దుర్గా గారికి మనం కూడా హెల్ప్ చేద్దాము. ఆయన రిక్వెస్ట్ చేసిన పాట వినిపించి సుబ్బలక్ష్మి గారు, ఈ పాట మీకోసమండి. అండ్ చక్కగా దుర్గా గారికి మంచి మంచి వంటకాలు చేసి పెట్టేసేయండి, ఆయనతో చేయించండి. ఓకే, ఈ పాట వినేద్దాం.

0: గుడ్ మార్నింగ్ రేడియో సిరభి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారండి. మీ పేరు?
1: మలేష్ గౌడ్.
0: హలో మలేష్ గౌడ్ గారు, ఎలా ఉన్నారు?
1: గుడ్ అండి, గుడ్ గుడ్.
0: మీరు అదే నీరసంగా మాట్లాడుతున్నారు ఏంటి అని ఇందాక మనం ఆఫ్ ఎయిర్ మాట్లాడాం, కానీ మీరు ముక్తాయాసంతో ఉన్నట్టున్నారు. నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ చేశారు, దాని పేరు నేను చెప్పాను. ఎందుకంటే నా నోట్ నిండా ఇట్లా నీళ్లు ఊరాయన్నమాట ఆ పేరు చేయడం వేరంగానే. సరే, ఓకే. మీరు గేమ్ ఆడడానికి కాల్ చేశారు కదా? ఓకే. హింట్ ఏమిటంటే, ఇద్దరు ప్రేమించుకుని ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్లికి ఒప్పుకోరు, సో వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంట్లో, ఓకే నేను చెప్పను, టెంప్ట్ అవుతున్నా గానీ ఇంటి ఇవ్వడానికి చెప్పను.
1: సెకండ్ క్లూ ఆస్ట్రేలియానే వెళ్తారు.
0: ఆస్ట్రేలియా అనేది మెయిన్ క్లూ అక్కడ అందులో. ఓకే, సెకండ్ క్లూ ఆ, ఈ క్లూ నేను ఫ్రీ క్లూ ఇస్తున్నానండి. ఓకే
1: ఓకే.
0: దీంట్లో మావాడే హీరో. మావాడు ఎవరో తెలుసా? నాగార్జున.
1: నాగార్జున. ఓకే, రాముడు వచ్చాడు. లేదు లేదు, అది తను అక్కడ నుంచి యుఎస్ నుంచి వస్తాడు అనుకుంటా. తను
0: యుఎస్ కాదు, ఆస్ట్రేలియా.
1: నాగ రక్షకుడు కాదు.
0: ఓకే, ఆర్ యు రెడీ ఫర్ ది సెకండ్ క్లూ?
1: యా
0: రెడీయా? దానిలో శ్రేయా సిరన్, తను హీరోయిన్, సెకండ్ హీరోయిన్ గా ఉంది.
1: శ్రేయా సిరన్, ఓ సారీ సారీ, యా సంతోషం అండి.
0: సరే, సంతోషం మీరు సమాధానం చెప్పినందుకు. కూల్. సరే, మీ అమ్మాయితో మాట్లాడాను ఇందాక. చిన్ని నాతో చెప్పింది, అంకుల్ నా పేరుతో వచ్చే ఒక పాట వినిపించవా అనేసి. సో మరి అంత అంత మంచిగా క్యూట్ గా రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ పాట వినిపించాలి కదా, సో ఐల్ ప్లే దట్ సాంగ్ ఫర్ హర్. ఓకే,
1: బాయ్ చిన్నుడు.
0: బాయ్ బేబీ. ఓకే సార్, బాయ్. సరే, మనము దుర్గా గారు రిక్వెస్ట్ చేసిన సుబ్బలక్ష్మి పాఠం కంటిన్యూ చేద్దాం ఇప్పుడు.

0: ఓకే, మనకు ఒక శ్రోత ఫోన్ చేశారు. గుడ్ మార్నింగ్ రేడియో సరభి, మీ మాటల శ్రోతలందరూ వింటున్నారండి. మీ పేరు?
1: గుడ్ మార్నింగ్ అండి, నా పేరు చందన.
0: చందన గారు ఫ్రమ్ ఆస్టిన్, ఆమ్ ఐ రైట్?
1: అవునండి.
0: ఓకే, సరే, మీరు గేమ్ ఆడడానికి ఫోన్ చేశారని నా గెస్, ఏమంటారు?
1: అవునండి.
0: ఓకే, చూస్తున్నా నేను లీడర్ బోర్డు చూస్తున్నా, బాగానే మీరు టఫ్ పోటీ ఇస్తున్నారు. సరే, క్లూ ఏంటంటే ఒక అమ్మాయిని కాపాడడానికి మా ఊరు వెళ్తాడు ఆ హీరో. అదేం క్వశ్చన్? ఐ నో, కావాలనే అన్నాను. మా ఊరు కర్నూలు.
1: ఆహా, ఒక్కడి మూవీ అండి అది.
0: మీరు సూపర్ అండి. అసలు
1: ఊరికే చెప్తే ఎంతండి.
0: ఆ పేరు వల్ల సినిమాకి పేరు వచ్చింది, అండ్ వైస్ వర్సా ఆల్సో, కర్నూలు ఇస్ హాస్ బికమ్ ఫేమస్. అండ్ అప్పటి నుంచి ఎట్లా అంటే ఇంకా మహేష్ బాబు ఏ సినిమాలో అయినా ఫోర్స్ఫుల్ గా ఆ కర్నూలు ప్రస్తావన వస్తుంది. అండ్ మా ఫేవరెట్ ల్యాండ్ మార్క్ ఏంటంటే కొండారెడ్డి బ్రిడ్జు.
1: నాకు ఒక ఫ్రెండ్ ఉండేది రాయలసీమ నుంచి, ఇక్కడ యూఎస్ వచ్చిన కొత్తలో రూమ్మేట్. నేను అడిగాను ఆమెని ఆ బ్రిడ్జ్ అంటే ఏంటి అని అడిగాను. అంటే తెలుసు అది మాన్యుమెంట్ లాగా ఉంటది అని. బ్రిడ్జ్ అంటే అది యాక్చువల్ గా బ్రిడ్జ్, దాన్ని వాడుక భాషలో అది బ్రిడ్జ్ బ్రిడ్జ్ అయిందని చెప్పింది నాకు.
0: చెప్పే వాళ్ళకి వినేవాళ్ళు లోకు అని. బురుజు అంటే అది ఐ థింక్ పిల్లర్ అనుకుంటా అండి. సో దాని ల్యాండ్ మార్క్ కి పైన ఇట్లా ఒక చిన్న ఒక పిల్లర్ లాగా ఉంటుంది అన్నమాట. దాని ఆ పైన ఒక చిన్న ఐరన్ రాడ్ కూడా ఉంటుంది లైట్నింగ్ నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో పాత కాలంలో హలో
1: హలో హలో
0: చందన గారు, ఒక చిన్న టెక్నికల్ డిఫికల్టీ, బట్ ఐ విల్ యాడ్ యూ టు ద లీడర్ బోర్డ్ అండి.
1: ఓకే అండి,
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ.
0: ఇది డిసేబుల్ చేయొచ్చు కదా. ఏం చేస్తాను, వెయిట్ చేయమంటుంది. ఇంకేమంటుంది? కంప్యూటర్ రీస్టార్ట్ అయిందిరా షో మధ్యలో.

వెల్కమ్ బ్యాక్. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ప్రసారమయ్యే సిగ్నేచర్ షోకి పునఃస్వాగతం. ఒక చిన్ని టెక్నికల్ డిఫికల్టీ వల్ల నేను ఆఫ్ ఎయిర్ వెళ్లాల్సి వచ్చింది, బట్ నౌ ఐ ఆమ్ బ్యాక్ అండ్ మనం గేమ్ కంటిన్యూ చేయడానికి. రేడియో సిరిబి జాతర సందర్భంగా మనము ఒక మెగా లీడర్ బోర్డ్ గేమ్ ఆడుతూ వస్తున్నాము. అండ్ ఆ గేమ్ లో చేయాల్సిందల్లా ఏం లేదండి, మీరు ఎంత మీకు సినిమా గురించి మీకు ఎంత నాలెడ్జ్ ఉందో మీరు అందరికి ప్రూవ్ చేసుకోవడమే. ప్రూవ్ చేసుకోవడంతో పాటు మీరు మిమ్మల్ని మీరు సో గేమ్ ఏంటంటే గేమ్ గురించి చెప్పాలి కదా ముందు. సో మీరు కాల్ చేస్తారు, నేను మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకుంటాను, నేను ఒక సినిమా గురించి సంబంధించి ఒక క్లూ ఇస్తాను అనమాట. ఆ క్లూ విన్నాక మీరు ఆ సినిమా పేరేంటో గెస్ చేసేయాలి, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. అండ్ క్లూస్ కూడా చాలా విజీగా ఉన్నాయి. సో ఒకవేళ బహుశా ఫస్ట్ క్లూ తోటి మీరు చెప్పలేకపోతే ఇంకొక క్లూ ఇస్తాను, దానివల్ల పెద్దగా ఒరిగే నష్టం ఏం లేదు. ఫస్ట్ క్లూకే మీరు సినిమా పేరు చెప్పేస్తే 1000 పాయింట్లు, సెకండ్ క్లూకి చెప్తే 750, అలా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. బట్ రిగార్డ్లెస్ ఇది పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో కాల్ చేసేయండి, మనము ఆ గేమ్ ఆడేద్దాం. సో ఈ లోపల ఒక మంచి పాట వినేద్దాము మన థీమ్ లోకి వెళ్ళిపోతూ. సో మన అగైన్ మళ్ళీ థీమ్ ఏంటి అంటారా, థీమ్ వచ్చేసేసి మీ పేరు కనుక సినిమా పాటల్లో వస్తే కొంచెం అలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. సో అలాంటి పాటలు వింటూ వెళ్దాము. సో ఈ పాటలో ఒక పేరు కూడా వస్తుంది. సో ఈ సినిమా పేరేంటి తెలుసు, స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 9726361966. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత, నేను నా పేరు వేణు చెరుకుపల్లి.

ఊసరి వెళ్లి సినిమా నుంచి మీరు విన్న ఆ పాట జూనియర్ ఎన్టీఆర్ అండ్ తమన్నా. తమన్నా లుక్స్ బ్యూటిఫుల్, గార్జియస్. సరే, పాడిందైతే విజయ్ ప్రకాష్ అండ్ నేహా బాసిన్. కానీ ఆ వాయిస్ మాత్రము బాగా డిఎస్పి మిక్స్ చేసేసి ఒక రకమైన ఒక హస్కీ వాయిస్ తీసుకొచ్చాడు, ఎస్పెషలీ ఆ మేల్ సింగర్ పాడిన చోట. అనంత్ శ్రీరామ్ గారి లిరిక్స్. సరే అండి, మనకి ఒక ఐ థింక్ బై ఫార్ ది యంగెస్ట్ కాలర్ దట్ ఐ హ్యావ్ టేకెన్ ఆన్ ఎయిర్, చిన్ని అని. అఫ్ కోర్స్ వాళ్ళ నాన్న ఫోన్ చేశారు అనుకోండి, మల్లేష్ గౌడ్ గారు. బట్ ఆ అమ్మాయి పక్క నుంచి ఇంప్రాంప్టు ఊరికే అట్లా హాయ్ అని ఎంతో క్యూట్ క్యూట్ గా అనింది. సో దానికి దాన్ని పేరు చిన్ని అంట. వాళ్ళ నాన్నేమో ముద్దుగా చిన్నోడా అని పిలిచారు. సో చిన్నికి ఒక మంచి పాట దాని పేరు వచ్చేలాగా ఒక మంచి పాట సెలెక్ట్ చేశాను. ఆ పాట వినేద్దాము. సినిమా పేరేంటి తెలుసు, స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 972-636-1966 అండ్ ద లైన్స్ ఆర్ స్టిల్ ఓపెన్ టు ప్లే ద గేమ్. అదే, గెస్ ద మూవీ.

అదండి సంగతి. మరి వేణుగడు షో చేస్తే మరి మా వాడు పాట పాడాల్సిందే కదా. సో చిన్ని పుణ్యమా అనేసి నాగార్జున పాట వినేసాము మనం సినిమా నుంచి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మ్యూజిక్ అసలు ఆల్బమ్ పాటలన్నీ బాగుంటాయి. అనూప్ రూబెన్స్ అండ్ ఓకే. సో ఇంకొక పాట వినేద్దాము త్వరగా. ఎందుకు త్వరగా, ఎందుకంత తొందర నీకు అంటే మనకి బ్రేక్ లోకి దగ్గరికి వెళ్ళిపోతున్నాం కదా. సో ఒక పాట వినేసేసి బ్రేక్ లోకి వెళ్ళిపోదాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మన థీమ్ లో ఉన్న పాటలు వింటూ కంటిన్యూ చేసేద్దాం షో. డోంట్ గో ఎనీవేర్. ఇందులో బోల్డ్ అన్ని హీరోయిన్ల పేర్లు వస్తాయి.

వాళ్ళ పిల్లలు కలవడము అండ్ వాళ్ళు వరుస అవుతారు, బావా మరదలు అవుతారు, అండ్ దెన్ వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ మొత్తం ఫ్యామిలీని అంతా మళ్ళీ యునైట్ చేయడము పాత ఫార్ములా. కానీ త్రివిక్రమ్ గారి చేతిలో పడితే దేన్నైనా అలా దాని రూపురేఖలు మార్చేస్తుంటారు కదా. సో చాలా లో బడ్జెట్ మూవీ, అలా క్యాషువల్ గా తీసేసినట్టు అనిపించింది, బట్ ఇట్స్ అన్ అమేజింగ్, నాకైతే చాలా నచ్చుతుంది. ఎస్పెషల్లీ దీనిలో డైలాగ్స్ అండ్ ఈ పాట శ్యామల అనే పేరు వస్తుంది. కార్తిక్ పాడాడు, చాలా చక్కగా పాడాడు. మిక్కీ జయమేయర్ ఇస్ ది మ్యూజిక్ డైరెక్టర్. నాకు లిరిక్స్ లో ఒక వర్డ్, ఒక వాక్యం నాకు చాలా బాగా నచ్చుతుంది. అదేంటంటే స్విచ్ చేస్తే ఎలిగేదా, ఉఫ్ అంటే ఆరేదా. ఓకే, అది మామూలుగానే ఉంది. ఊపిరిల్లో మంటల్లే నీ ప్రేమే ఉన్నదే, ప్రాణాన్ని పటకారేసి పట్టేసి నీతో పట్టుకుపోమాకే. అండ్ దెన్ ఈ వచ్చేది, గెలిచేసి నన్ను వదిలేసి చీకటైన కోటలాగా చేయమాకే. చీకటైన కోటలాగా చేయమాకే, అది నాకు ఫస్ట్ లో అర్థం కాలేదు దాని మీనింగ్ ఏంటో. సో రామ్ జోగేశ్ శాస్త్రి ఆయనే ఒక ఇంటర్వ్యూ లో చెప్పారన్నమాట, ఇంతకుముందు పాతకాలంలో రాజులు ఇంకొక రాజ్యం మీద దండెత్తేసేసి వాళ్ళ ఆ కోటని సీజ్ చేసేసి అండ్ దాని తర్వాత దాన్ని మెయింటైన్ చేయకుండా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఆల్ ది వాంట్ ఈస్ ఓకే నేను గెలిచాను అనేసి ఆ కోటని అబాండన్ చేసి వెళ్ళిపోతే ఆ కోట అలా చీకటిగా మారిపోయి తర్వాత శిథిల అవస్థకు చేరుతుంది. అలా చేయొద్దు అని కాంప్లెక్స్ యూసేజ్ మామూలు వాళ్ళకి, మామూలుగా నాలాంటి వాళ్ళకి.

దొంగ దొంగ సినిమా నుంచి మీరు విన్నా పాట, దీంట్లో ఏ పాట అంటే నీకు ఇష్టము అని పిక్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే అన్ని, అసలు ఐ థింక్ నేను ఇది రేడియో చేసినప్పుడు చాలా సార్లు అన్నాను, రెహమాన్స్ బెస్ట్ వర్క్ యట్ అండ్ హీస్ బీన్, అండ్ అది ఎంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు, హీస్ బీన్ ఇన్ ది మ్యూజిక్ ఇండస్ట్రీ ఫర్ నియర్లీ 30 ఇయర్స్. 30 ఇయర్స్ లో ఆయన చాలా పాటలు వచ్చాయి, బట్ స్టిల్ this one remains as a very very special one. And andulo ee paata, this has a specialty. So it's India's first a cappella. A cappella ante a paatlo a singer voice untundi and only a venakala chorus vinipistundi. Instrumentation very very minimum if at all annattuga untundannamata. So alanti paata idi. So మనకి ఇంకా షోలో ఒక 20 మినిట్స్ ఉంది. సో మంచి మంచి పాటలు వింటూ ఈ వాల్టి షోని కంటిన్యూ చేసేద్దాము. అండ్ నా ఫేవరెట్ పాట అన్నా కదా, అలాగే ఇంకొక ఒక నా ఫేవరెట్ హీరోయిన్ పాట ఒకటి వినేద్దాము. ఇందులో ఈ హీరోయిన్ ని ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇస్తారు. సో ఆ పాట వినేద్దాం. సినిమా పేరు ఏంటో తెలిసి స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 972-636-1966.

ಇಂದಿರಾಜ ನವೀನ కదా నవీన పాట వినిపించి ఉండాల్సిందే, అది మన థీమ్ లోకి ఫిట్ అయ్యేది. ఎనీవేస్ ఆ పాట ఎవర్ గ్రీన్ పాట. సరే అండి, ఇంకొక మంచి ఫాస్ట్ బీట్ ఉన్న పాట ఇందామా? రెమాన్ మ్యూజికలే ఇది కూడా. దీంట్లో గోపాల గోపాల నా పేరుంది, నేను గోపాల్ చెరుకుపల్లి యాక్చువల్లీ నా పేరు. సో నా పేరులో కొంచెం పాట ఉంటుంది ఈ పాటలో. సినిమా పేరు తెలిసి స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 9726361966.

ప్రేమికుడు సినిమా నుంచి మీరు విన్న పాట బ్రింగ్స్ బ్యాక్ లాట్స్ ఆఫ్ మెమరీస్, నాస్టాల్జిక్. బీటెక్ చదివేటప్పుడు ఈ సినిమా వచ్చింది. నేను ఎర్రబస్సెక్కి మంగళగిరిలో ఒక షెడ్ రేకుల షెడ్ థియేటర్లో చూసామన్నమాట. అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి అంతా బట్టలంతా మట్టి కొట్టుకుపోయి అసలు ఒక అవతారంలో వచ్చాం. బట్ గుడ్ మెమరీస్ అవన్నీ. అండ్ ఈ హిట్ కాంబినేషన్ తోటే ఇంకొక సినిమా తీశారు, లవ్ బర్డ్స్ అని. ఆ బర్డ్స్ వాలంగానే మళ్ళీ వెంటనే ఎగిరిపోయి అంటే ఫ్లాప్ అయింది సినిమా. సో మనకు ఒక రిక్వెస్ట్ పాట వచ్చిందండి. ఈ పాటలో మధు అనే పేరు ఉంటుంది, ఆ పాట వినేద్దాము. సినిమా పేరు అడగనా వద్దా? యాక్చువల్లీ ఈ పాట పాడింది ఎవరు తెలిసే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నంబర్ 9726361966.

అదండి సంగతి. అంతటితోటి ఈ కార్యక్రమానికి సెలవు చెప్పేస్తూ మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి అరౌండ్ యూ. ఈ పాట అసలు కొద్దిగైనా వినిపించాలని ట్రై చేస్తూ ఉన్నాను. సో ఒక 2 మినిట్స్ ఉన్నట్టుంది. లేటెస్ట్ హిట్ సాంగ్ అండ్ ట్రెండింగ్ సాంగ్ పెద్ద సినిమా నుంచి. ఎంజాయ్ దిస్.

నిన్న చూడగానే చెట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే.

జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతలోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి?
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెన్

ఎపిసోడ్ ఈరోజు నా దగ్గర చాలా చాలా అప్డేట్స్ ఉన్నాయి. అండ్ లీగ్ కి సంబంధించి కంప్లీట్ పిక్చర్ వచ్చేసింది, మనం దాని గురించి మాట్లాడుకుందాము. అండ్ దాంతోపాటు మనం ఫీఫా వరల్డ్ కప్ 2026 అండ్ ఎలా స్టార్ట్ కాబోతుంది ఏంటి అనే అప్డేట్స్ కూడా చూద్దాం. అండ్ ఫార్ములా వన్ లో ఉన్న అప్డేట్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. బట్ టు బిగిన్ విత్, లెట్స్ జస్ట్ యునో బిగిన్ ద షో విత్ దిస్ వన్ సాంగ్ అండ్ దెన్ విల్ గెట్ ఇన్ టు ద స్పోర్ట్స్ అప్డేట్స్.

రైట్ గజని సినిమా నుంచి మనం విన్న ఆ పాట. ఈరోజు మనం కార్తీక్ కి సంబంధించిన తను పాడిన తెలుగులో పాడిన కొన్ని పాటలు వింటూ మనం స్పోర్ట్స్ అప్డేట్స్ తీసుకుందాము. అండ్ లీగ్ కి సంబంధించినంత వరకు ఐఎమ్ జస్ట్ యునో మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే నిన్నటి వరకు పంజాబ్ వర్సెస్ అది రాజస్థాన్ ఉంటుందా పంజాబ్ ఉంటుందా నాలుగో స్థానంలో అనేది కొంచెం మీమాంస ఒకటి ఉండేది, అది ఈ రోజు క్లియర్ అయిపోయిందండి. అండ్ మీరు చూసుకుంటే మాత్రం మొదటి మూడు స్థానాలు ఎప్పుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయాయి. 3-4 డేస్ క్రితమే బెంగళూరు అండ్ గుజరాత్ అండ్ హైదరాబాద్ మూడు డిసైడ్ అయిపోయాయి. ఆ నాలుగో స్థానం కోసం పోటీ ఏదైతే జరిగిందో కంపల్సరీ యూనో గెలవాల్సిన పరిస్థితులలో రాజస్థాన్ ఈ రోజు మ్యాచ్ గెలుచుకొని లీగ్ లోకి నాలుగో స్థానంలోకి ఎంటర్ అయిపోయారు. సో నౌ ద టేబుల్ ఈస్ వెరీ క్లియర్. రెస్ట్ ఆఫ్ ద టీమ్స్ హావ్ బీన్ ఎలిమినేటెడ్. పంజాబ్ ఎలిమినేటెడ్ ఢిల్లీ అండ్ లాస్ట్ 4 టీమ్స్ ఎప్పుడు లాస్ట్ 2 వీక్స్ క్రితమే మనం చూసాము. లక్నో, ముంబై, చెన్నై అండ్ కోల్కతా ఇవి ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయాయి. సో ఈ రోజు ఎలిమినేట్ అయిన టీం పంజాబ్ అనమాట. సో టేబుల్ ఈస్ వెరీ క్లియర్. రాజస్థాన్, సన్ హైదరాబాద్ అండ్ గుజరాత్ సెకండ్ పొజిషన్, బెంగళూరు ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. నౌ వీఆర్ ఇన్ టు ద లీగ్ లీగ్ నుంచి ఇప్పుడు మనం క్వాలిఫైయర్ అండ్ ఎలిమినేటర్ స్టేజ్ లోకి ఎంటర్ అయ్యాం. అండ్ బుధవారం చాలా బిగ్ మ్యాచ్ టు హైదరాబాద్. సో వీ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ దట్ గోస్. అండ్ ఇంకా అసలు ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, పర్పుల్ క్యాప్ ఎలా ఉంది అండ్ యెల్లో క్యాప్ ఎలా ఉంది అనేది కూడా మనం పరిశీలిద్దాం. అండ్ ఇంకొక పాట వినేసి మళ్లీ మనం కార్యక్రమంలోకి వచ్చేద్దాం.

ఆరెంజ్ మూవీ నుంచి మనం విన్న ఆ పాట ఎంత బ్యూటిఫుల్ ఉంటది కదా కార్తిక్ వాయిస్ ఈ పాటలో. ఎనీవేస్, సో లెట్స్ గెట్ బ్యాక్ టు ది స్పోర్ట్స్ అప్డేట్స్ అండ్ మనం లీగ్ గురించి మాట్లాడుకుంటే లెట్స్ డైసెక్ట్ రాజస్థాన్ రాయల్స్ విక్టరీ అండి. అండ్ రియాన్ పరాగ్ ద క్యాప్టెన్ ఒక చిన్న స్టేట్మెంట్ రిలీజ్ చేశారనమాట. ఏం చెప్పారంటే రియాన్ పరాగ్ టోల్డ్ టుడే దట్ దే షుడ్ హ్యావ్ క్వాలిఫైడ్ వే లాంగ్ టైమ్ బ్యాక్ అని చెప్పి. రియాన్ పరాగ్ హిమ్సెల్ఫ్ యునో హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు విన్ ద మ్యాచ్ అండ్ టేక్ ద టీమ్ at one point of time, I think if I am not wrong, in the middle of the tournament anukunta thanu ichina statement tan daggara chethlo unna match ni gelpichukolekapoyadu anamata basically. So I mean they should have definitely he was right, they should have qualified long time back because you got Vaibhav Suryavanshi and you got Jofra Archer and couple of other big players in the mix, so they should have qualified long time back. Inta duram raakunda undalsindi by anyway, so at least eliminator ki qualifier kabatti they will be playing హైదరాబాద్ ఆన్ వెడ్నెస్డే. బిగ్ గేమ్ ఫర్ హైదరాబాద్ ఫ్యాన్స్ అండ్ వెరీ బిగ్ గేమ్ ఫర్ రాయల్స్ రాజస్థాన్ ఫ్యాన్స్ యాజ్ వెల్. ఆల్ రైట్, మరిన్ని విశేషాలు మాట్లాడదాం అండ్ టేబుల్ ఈస్ వెరీ క్లియర్ లైక్ ఎ సెట్ అండ్ ఇంకొక పాట వినేసి మనం మరిన్ని విశేషాలు నేను దీని గురించి ఇంకా అసలు ఎవరు ప్లేయర్స్ టాప్ లో ఉన్నారు, నెంబర్ టూ నెంబర్ త్రీ ఎవరు ఉన్నారు అండ్ ఆరెంజ్ క్యాప్ ఎవరు లీడింగ్ లో ఉన్నారు, పర్పుల్ క్యాప్ ఎవరున్నారు అనేది కొద్దిసేపటి తర్వాత మాట్లాడదాము. లెట్స్ లిసన్ టు వన్ మోర్ సాంగ్ అండ్ ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ అప్డేట్స్.

అతడు చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. శ్రోతలు వింటున్నారు స్పోర్ట్స్ కాలం విత్ గిరి అండ్ వీఆర్ డిస్కసింగ్ ది క్రికెట్ లీగ్ అండ్ దాంట్లో మన టీమ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది మనం మాట్లాడుకుంటున్నాం. లెట్స్ లుక్ ఎట్ హూ ఈజ్ లీడింగ్ విత్ రిగార్డ్స్ టు పర్పుల్ క్యాప్ యాజ్ వెల్ యాజ్ ఆరెంజ్ క్యాప్ అండి. అండ్ వీ ఆల్ నో దట్ పర్పుల్ క్యాప్ విల్ బి గివెన్ టు ద టాప్ బౌలర్ హూ టేక్స్ ద వికెట్స్. లైక్ ఎవరైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ తీసుకుంటారో వాళ్ళకి పర్పుల్ క్యాప్ వస్తుంది. అండ్ ఆరెంజ్ క్యాప్ వచ్చేసి ఎవరైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్ చేస్తారో వారికి ఆరెంజ్ క్యాప్ వస్తుంది అనమాట. ఆ టేబుల్ చూస్తే భువనేశ్వర్ కుమార్ ఈజ్ లీడింగ్ విత్ ది పర్పుల్ క్యాప్ టేబుల్ రైట్ నౌ. అండ్ వైభవ్ సూర్యవంశీ ది వండర్ కిడ్ ఫ్రమ్ రాజస్థాన్ హీఈస్ లీడింగ్ విత్ రిగార్డ్స్ టు ద ఆరెంజ్ క్యాప్ అనమాట. సో వాట్ ఎన్ అమేజింగ్ టాలెంట్ కదా. అసలు 16 ఇయర్స్ కూడా లేవనుకుంటా అబ్బాయికి ఇప్పుడు, నాట్ ఈవెన్ 16 అండ్ హీఈస్ జస్ట్ క్రియేటింగ్ వండర్స్ ఇన్ ద వరల్డ్. ఐ మీన్ అంతవరకే చెప్పగలను. అండ్ విత్ రాజస్థాన్ బీయింగ్ క్వాలిఫైడ్ ఫర్ ది ప్లే ఆఫ్, హీ హాజ్ అనదర్ ఆపర్చునిటీ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ రన్స్ అండ్ స్టే ఆన్ ద ఆరెంజ్ క్యాప్ కంటెన్షన్. అదనమాట విషయం. అండ్ భువనేశ్వర్ కుమార్ కూడా ఆబ్వియస్లీ హీఈస్ రిప్రజెంటింగ్ బెంగళూరు, సో హీ హాజ్ అట్లీస్ట్ మినిమం 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకటి క్వాలిఫైర్ అండ్ దెన్ ద ఎలిమినేటర్ అది కూడా ఉంటుంది కాబట్టి, సో అట్లీస్ట్ 2 ఆపర్చునిటీస్ హీ హాజ్ టు గెట్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ వికెట్స్ అండ్ బీ స్టేయింగ్ ఆన్ ది టాప్ ఆఫ్ ద టేబుల్ ఫర్ ద పర్పుల్ క్యాప్. అదనమాట విషయం. అండ్ మిగతా అప్డేట్స్ మనం ఒక పాట విని బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. లెట్స్ లిసన్ టు ది సాంగ్ ఫ్రమ్ ద మూవీ సైనికుడు.

0: రైట్, లెట్స్ హెడ్ ఇన్ టు కమర్షియల్ బ్రేక్ అండి. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ మాట్లాడుకుందాము. లెట్స్ టాక్ అబౌట్ రచిన్ రవీంద్ర వై హీ లెఫ్ట్ ఎర్లీ ఇన్ ద
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 2 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Manashanti, mental peace, masala dosa.
4: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
7: వెల్కమ్ బ్యాక్ కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మీరు వింటున్న కార్యక్రమం స్పోర్ట్స్ కాలం విత్ గిరి. ఆల్ రైట్, సో లెట్స్ టాక్ అబౌట్ రచిన్ రవీంద్ర అండి. I mean, the Premier League is a cruel one. It's not easy for a stalwart international cricketers to survive over there. Ante, nenu kantunnante, we have seen this with Ben Stokes, we have seen this with Shane Watson in the past. Emaitadante, because of the adjustments in the team, only 4 overseas players aadalsu untundi kada. So enta stalwart unna, enta reputation unna sare international level lo okkosari bench strength ke parimitham ayipovalsi untund anamata. And if you look at Rachin Ravindra this season, Kolkata ki tanu most of the games kevalam bench meene kucholsi vachindi, or carrying the drinks and all that. So he kind of it is a mental block anamata. Alanti stalwart cricketer, he can bowl, he can bat, and we know how big Rachin Ravindra is in the field. So anni anta talent unchukoni suddenly nu bench ke kucholali anante matram mentally that will just go through them, and that's the reason Rachin Ravindra left early from the Premier League. Unfortunate, but KKR definitely Rachin Ravindra, they must have spoken in between, like dressing room lo gaani lekunte meeting bet maatladukune untaru, but his preference was to represent the country before the UK tour ki start ayye mundu koncham nen early ga velipothanani ani cheppi permission iskoni New Zealand ki aadadaniki మధ్యలో నుంచే వెళ్ళిపోయాడు అనమాట. వెరీ అన్ఫార్చునేట్, బట్ లైక్ ఐ సెడ్, మెంటలీ ఇట్స్ ఎ మెంటల్ బ్లాక్ ఫర్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ లైక్ రచిన్ రవీంద్ర, షేన్ వాట్సన్, బెన్ స్టాక్స్. రాజస్థాన్ రాయల్స్ కి లాస్ట్ టైం మనం వీ హావ్ సీన్ బెన్ స్టాక్స్ యాజ్ వెల్, అండ్ హ్యారీ బ్రూక్. హ్యారీ బ్రూక్ మధ్యలోనే తను అంత హై స్టేక్ ఉన్న హ్యారీ బ్రూక్ కూడా ఈ కుడ్ నాట్ కంటెంట్ దట్ మెంటల్ బ్లాక్ అనమాట. బికాస్ ఆఫ్ అన్ఫార్చునేట్లీ ద రూల్స్ ఏస్ ఓన్లీ 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఆర్ అలౌడ్ ఇన్ ద టీమ్, అండ్ నలుగురినే ఫిట్ చేయాలి కాబట్టి ఆ రోజుకున్న గేమ్ కాంబినేషన్ కి ఆ నలుగురిని ఫిట్ చేయాల్సి వస్తుంది. అండ్ స్పేర్ ఆఫ్ థాట్ రచిన్ రవీంద్ర, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. లైక్ ఎ సెట్ దిస్ గేమ్ ఈస్ ఎస్పెషల్లీ ద ప్రీమియర్ లీగ్ ఈస్ ఎ క్రూయల్ గేమ్ అనమాట. వి గాట్ టు కంటెంట్ విత్ దట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్, వి గాట్ టు టేక్ ఇట్. ఇంకో పాట వినిద్దాం, మరిన్ని అప్డేట్స్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

వాట్ ఎ సాంగ్ కొత్త బంగారు లోకం చిత్రం నుంచి కార్తిక్ గారు పాడిన పాటు మనం విన్నాము. శ్రోతలు వింటున్నారు స్పోర్ట్స్ కాలం విత్ గిరి. నా పేరు గిరి రామరాజు. స్టూడియో నెంబర్ 9726361966. మీకేదన్నా లీగ్ గురించి అప్డేట్స్ మాట్లాడాలన్నా, లేకుంటే ఫీఫా వరల్డ్ కప్ 2026 మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నా సరే స్టూడియో కాల్ చేయండి, ఆర్ ఎనీ అదర్ గేమ్ అప్డేట్స్ ఉన్నా సరే స్టూడియో కాల్ చేయొచ్చు 9726361966. అండ్ లీగ్ గురించి మాట్లాడదాం గానీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్లో మనకి లాస్ట్ వీకెండ్ నేను అప్డేట్ ఇచ్చినట్టుగా లాస్ట్ వీకెండ్ టేబుల్ చూస్తే మాత్రం భారత్ 5వ స్థానంలో ఉన్నారు, బట్ ఈ వీకెండ్ కు వచ్చేసరికి 6వ స్థానంలోకి పడిపోయారు. దానికి రీజన్ ఏంటంటే బంగ్లాదేశ్ ఇస్ ఇన్ టాప్ 5 రైట్ నౌ, నెంబర్ 5లో ఉన్నారు. బికాస్ పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్యలో జరిగిన సిరీస్ లో క్లీన్ స్వీప్ అనమాట, 2-0 తోటి 2 టెస్ట్ మ్యాచ్లు గెలుచుకుని బంగ్లాదేశ్ 5th పొజిషన్లోకి వెళ్లిపోయింది. నౌ ఇండియా ఆల్సో అనౌన్స్డ్ దేర్ స్క్వాడ్ ఫర్ ద అప్కమింగ్ సిరీస్, అంటే ఆఫ్ఘనిస్తాన్ తోటి ఆడే సిరీస్ కి వాళ్ళ టెస్ట్ మ్యాచ్ స్క్వాడ్ నైతే అనౌన్స్ చేశారు. కానీ దట్ మ్యాచ్ విల్ నాట్ బి క్వాలిఫైడ్ అండర్ డబ్ల్యూటీసీ సైకిల్ అండి, బికాస్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ నాట్ దేర్ ఆన్ ద టాప్ 9. ఓన్లీ టాప్ 9 నేషన్స్ మాత్రమే డబ్ల్యూటీసీలో కంటెస్ట్ అవుతాయి, అది మనందరికీ తెలిసిందే. ఈవెన్ దో ఆఫ్ఘనిస్తాన్ హెస్ గాట్ టెస్ట్ స్టేటస్, ఐర్లాండ్ హెస్ గాట్ టెస్ట్ స్టేటస్, దీస్ బోత్ దీస్ టీమ్స్ ఆర్ నాట్ ఇన్ డబ్ల్యూటీసీ. రెస్ట్ ఆఫ్ ద టీమ్స్ మాత్రమే కంపీట్ అవుతుంటాయి అనమాట. సో నెక్స్ట్ జరగబోయే ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే వన్ ఆఫ్ టెస్ట్ ఏదైతే ఉందో, టెక్నికల్లీ ఇండియా విల్ నాట్ గెయిన్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అదర్ దాన్ యునో టెస్టింగ్ దేర్ న్యూ టాలెంట్. లైక్ ఎ సెడ్, టీమ్ అనౌన్స్ చేశారు కదా, మరి ఆ టీమ్ తోటి వచ్చే 9 మ్యాచ్లు గెలవగలుగుతారా లేదా అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆఫ్ఘనిస్తాన్ తోటి జరగబోయే ఆ టెస్ట్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది మనం వీ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఐ థింక్ న్యూ మలన్పూర్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చండీగఢ్ అవుట్స్కట్స్ లో కన్స్ట్రక్ట్ చేసిన కొత్త స్టేడియంలో. దట్ ఈస్ ఇఫెక్టివ్లీ ఆఫ్ఘనిస్తాన్స్ హోమ్ గ్రౌండ్, ఎందుకంటే వాళ్ళ కంట్రీలో వాళ్ళకి హోమ్ గ్రౌండ్ లేదు కాబట్టి. ఇండియాకు వచ్చేసి దేర్ ఆర్ 3 గ్రౌండ్స్ విచ్ ఆర్ హోమ్ గ్రౌండ్స్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్, వన్ ఆఫ్ దెమ్ ఈస్ మలన్పూర్ గ్రౌండ్ అనమాట. అక్కడ జరగబోయే ఆ టెస్ట్ మ్యాచ్ లో మరి మన ఇండియన్ టీమ్ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారో లేదా అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ టెస్ట్ ఫర్ ద న్యూ టాలెంట్. అండ్ నెంబర్ 3 పొజిషన్ ఎస్పెషల్లీ ప్రతిసారి మాట్లాడుతున్నట్టుగానే నెంబర్ 3 ఇస్ ద కీ పొజిషన్. దేవదత్ పడికల్ వస్తాడా, సాయి సుదర్శన్ ని కంటిన్యూ చేస్తారా, లేకుంటే వాషింగ్టన్ సుందర్ కి మరొక అవకాశం ఇస్తారా అనేది, ఇంకా ఏమైనా అడిషనల్ చేంజెస్ ఉన్నాయనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ రైట్ నౌ ఇండియా ఇస్ అట్ నెంబర్ 6 పొజిషన్ ఇన్ ద డబ్ల్యూటీసీ టేబుల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. మీరేమనుకుంటున్నారు స్టూడియో కాల్ చేయొచ్చు 9726361966. అండ్ కొంచెం సేపటి తర్వాత మనం ఎలాగూ హౌ ఇస్ దట్ క్రికెట్ క్లీన్ బోల్డ్ అనే గేమ్ ఆడుతున్నాం కదా జాతర సందర్భంగా, దానికి సంబంధించిన కొన్ని ట్రివియా కూడా ఉన్నాయి, నేను అవి మీకు చెప్తాను. అండ్ ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ దట్ యాజ్ వెల్. ఒక పాట వినేసి మళ్లీ మనం స్పోర్ట్స్ అప్డేట్స్ లోకి వచ్చేద్దాం.

దట్స్ వింటేజ్ ఏఆర్ రెహమాన్స్ మ్యాజిక్ అండి. ఏముంటది కదా పాట అసలు, తీ తీ తీ అని. అండ్ చిన్నప్పుడు బయోస్కోప్ అనేది ఒకటి వచ్చేది, దాంట్లో మ్యూజిక్ కూడా ఈ పాట నుంచే తీసుకున్న బిట్ అనమాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 అమెరికాలో తెలుగు నేస్తం. రేడియో సురభి జాతర గురించి ఒకసారి మనం పరిశీలిద్దాం. మీరు మీ అందరికీ ఈ పాటికి తెలిసినట్టుగానే రేడియో సురభి జాతర ఈసారి ఎక్స్ట్రా వైబ్ అండ్ డివైన్ వైబ్ తోటి రాబోతున్నాము. జూన్ 7, 2026 తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో ఇండోర్ ఎరీనాలో జరగబోతున్న రేడియో సురభి జాతరకి మీ అందరికీ మరొకసారి ఆహ్వానం. అండ్ అక్కడ డెలిషియస్ ఫుడ్ బూత్స్ ఉండబోతున్నాయి, వెండర్ బూత్స్ ఆఫ్ కోర్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యునో ఓటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ ఆర్జే అవార్డ్స్ అండి. ఆర్జే అవార్డ్స్ కి ఓటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈవీఎం మెషిన్లలో భద్రపరిచి ఉన్నాయన్నమాట.

కాబట్టి డెఫినెట్లీ వి షుడ్ సెలబ్రేట్ ఇట్ ఇన్ అవర్ ఓన్ వే. మనల్ని ఎవడరో ఆపేది ఇక్కడ అని ఉంది కదా డైలాగ్ మన. ఈ డైలాగ్ ఎవరిదో తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ గారిదండి. మన భీమ్లా నాయక్ సినిమాలో ఒక ర్యాప్ సాంగ్ ఉంటుంది, దాని మధ్యలో వస్తుంది అనమాట అది. కరెక్ట్ గా మీరు ఆ పాట వినండి. సో బట్ ఎనీవేస్, యునో, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7, 2026 ఫ్రిస్కో ఫ్లయర్స్ లో. అండ్ యా, సో కళ్యాణం, సీతారామ కళ్యాణం మాత్రం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది, మిగతా ఈవెంట్ అంతా ఫ్రీ ఈవెంట్. కోలాటం అఫ్ కోర్స్ ఎప్పట్లాగానే, కోలాటం ఈస్ గోయింగ్ టు బి ద key thing in our Radio Surabhi Jatra. For more information, please email admin@radiosurabhi.com. And ఇది ఇందాక అన్నట్టుగా మన జాతర కాబట్టి మనం వేడుకలాగా జరుపుకుందాము, అది విషయం. స్పోర్ట్స్ అప్డేట్స్ తో నేను వచ్చేస్తాను. ఇంకొక పాట వినిద్దాం, మిరపకాయ చిత్రం నుంచి కార్తీక్ పాడిన ఈ పాట.

0: ఆల్ రైట్. మిరపకాయ చిత్రం నుంచి మనం విన్న పాట, క్రికెట్ సర్కిల్స్ నుంచి ఇప్పుడే వస్తున్న ఒక వార్త ఏంటంటే అండి, దెర్ ఇస్ ఎ బిగ్ నిగల్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ఎక్స్ క్రికెటర్స్ అజిత్ అగార్కర్, ఇప్పుడు చీఫ్ సెలెక్టర్, అండ్ ఆల్సో లక్ష్మణ్ శివరామ్ కృష్ణన్ మధ్యలో మాటల యుద్దం నడుస్తుంది. అండ్ లక్ష్మణ్ శివరామ్ కృష్ణ ఏకంగా అజిత్ అగార్కర్ ని కొంచెం చాలా చాలా ఘాటుగానే విమర్శిస్తున్నారు. మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది మనకైతే సమాచారం లేదు, కానీ డెఫినెట్లీ వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం మాటల యుద్దం అయితే నడుస్తుంది. మరి ఏదన్నా నెక్స్ట్ వీక్ మనకి ఏదన్నా అప్డేట్ వస్తుందా లేదా అనేది చూడాలి. బట్ రైట్ నౌ బోత్ ఆర్ కంటిన్యూయింగ్ బికాస్ యాజ్ యు నో, మీ అందరికి తెలిసే ఉంటుంది, లక్ష్మణ్ శివరామ్ కృష్ణన్ ఇంకా కామెంటరీ నుంచి తను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారనమాట. దానికి కారణం ఏంటి అనేది ఒక ఇద్దరు ముగ్గురు క్రికెటర్స్ ని మెన్షన్ చేశారు. ఆ కారణాలు ఏంటో మనకు తెలియదు, కానీ డెఫినెట్లీ ఇట్ లుక్స్ లైక్ దర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ద చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అండ్ ఎక్స్ ఇండియా క్రికెటర్, యునో దీస్ టూ ఎక్స్ ఇండియా క్రికెటర్స్. అండ్ కామెంటరీ నుంచి బాగా చేస్తాడు లక్ష్మణ్ శివరామ్ కృష్ణన్, గివ్స్ వెరీ గుడ్ ఇన్సైట్ ఫుల్ అప్డేట్స్. మధ్య మధ్యలో అప్పుడప్పుడు యునో ప్లేయర్స్ ని కొంచెం క్రిటిసైజ్ చేస్తున్నా సరే, బట్ ఇట్స్ జస్ట్ యూనో ఇట్స్ జస్ట్ విన్ విన్ సిచ్యువేషన్ లో మాత్రమే తను మాట్లాడతారు అనమాట. అలాంటి లక్ష్మణ్ శివరామ్ కృష్ణన్ సడన్లీ తనకి యూనో సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, టాస్ దగ్గరికి నన్ను పంపివ్వట్లేదు, ప్లేయర్స్ తోటి ఇంటర్వ్యూ ఇంటరాక్ట్ కానివ్వట్లేదు అని చెప్పి ఆ రీజన్స్ తోటి తను ఇంకా నేను కామెంటరీ చేయలేను అని చెప్పి రిటైర్మెంట్ తీసుకున్నారు. రిటైర్మెంట్ తీసుకున్నాక ఇప్పుడే వస్తున్న వార్త దాని ప్రకారం డెఫినెట్లీ దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్ బిట్వీన్ అజిత్ అగార్కర్ అండ్ లక్ష్మణ్ శివరామ కృష్ణన్, అది మనకొస్తున్న న్యూస్. తాజా సమాచారం ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా ఉంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈలోపు మనం కమర్షియల్ బ్రేక్ కి కొంచెం డిస్టెన్స్ లో ఉన్నాం కాబట్టి ఈ రోజుకు సంబంధించిన హౌ ఇస్ దట్ క్రికెట్ క్లీన్ బోల్డ్ అనే ట్రివియా నేను అడుగుతున్నాను. నేను నలుగురు ప్లేయర్స్ చెప్తాను, దాంట్లో ఆడ్ మ్యాన్ అవుట్ ఎవరనేది మీరు పసిగట్టాలన్నమాట. ఐ విల్ టెల్ ఫోర్ ప్లేయర్స్ నేమ్స్, యూ జస్ట్ హ్యావ్ టు గెస్ హూ ఇస్ ద ఆడ్ మ్యాన్ అవుట్. సైమన్ ఒడోనల్, సైమన్ క్యాటిచ్, సైమన్ డూల్, డేవిడ్ సైమన్, ఈ నలుగురు ఇట్లల్లో హూ ఇస్ ద ఆడ్ మ్యాన్ అవుట్. మరొక్కసారి, సైమన్ ఒడోనల్, సైమన్ క్యాటిచ్, సైమన్ డూల్, డేవిడ్ సైమన్, ఈ నలుగురులలో ఎవరు క్రికెటర్ కాదు, కాల్ చేయండి 972-636-1966. పేర్లు మరోసారి, సైమన్ ఒడోనల్, సైమన్ క్యాటిచ్, సైమన్ డూల్, డేవిడ్ సైమన్, ఈ నలుగురులలో ఎవరు క్రికెటర్ కాదు, కాల్ చేయండి 972-636-1966. ఈ లోపు మనం ఒక వ్యాపార ప్రకటన చూసుకుందాం మన కాల్ వచ్చే లోపు. అండ్ కాల్స్ వస్తే ఆన్ ఎయిర్ ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను. ఏ టు బి అడియార్ ఆనంద్ భవన్ వారు, దే ఆర్ బ్రింగింగ్ అవుట్ ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ విత్ ఏ టు బిస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్ అండ్ మసాలాస్ అండ్ పికల్స్ అనమాట. ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గొంగూర రైస్, అండ్ యూ కెన్ ఎంజాయ్ ద ట్రెడిషనల్ టేస్ట్ విద్ ఇన్ మినిట్స్. ప్లీజ్ కాంటాక్ట్ ఏ టు బి ఆన్ దర్ వెబ్సైట్ a2btexas.com ఆర్ ఆన్ దర్ ఫోన్ నెంబర్ 214-872-2345. అండ్ అలాగే మెగా పవర్ లీడర్ బోర్డ్ అనే గేమ్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుందండి, అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ యూనో సెమీఫైనల్స్ దాకా వచ్చింది, అసలు దాంట్లో పార్టిసిపేషన్ రియలీ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ అవర్ లిజనర్స్. అండ్ మెగా పవర్ లీడర్ బోర్డ్ వచ్చేసి ఇంకా ఒక్క అవకాశం మాత్రమే ఉంది, నెక్స్ట్ వీక్ ట్యూస్డే మనకు కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, రేడియో సురభి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, రేడియో సురభి, మీ పేరు? మీ వాల్యూమ్ చాలా లో వస్తుందండి, కొంచెం క్లోజ్ గా మాట్లాడతారా? హలో, కొంచెం వాల్యూమ్ లో వస్తే నేను ఆఫ్ ఎయిర్ లో మాట్లాడు.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సురభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సురభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సురభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సురభి, రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం, అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మ.

0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पंडिंचे विधानं, इवन्नी कूडा चूडोतै. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर్ రూట్స్ విత్ VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: Hey Bindu, ee roju naaku manchi mutton kura tinalundi.
2: Chandu, mari vandana
1: enti ippudu undedaaga agala
2: pichi. Chandu, swadeshi meat undi kada, vaala mutton 3 visits lo easy ga cook ayipothundi. So tender, so juicy. కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ కాలమ్ విత్ గిరి. అండ్ నేను అడిగిన ట్రివియాకి సరైన ఆన్సర్ వచ్చేసింది. లిటిల్ కౌశల్, హీఈస్ ఆల్సో ఏ క్రికెటర్, ఇప్పుడే క్రికెట్ నేర్చుకుంటున్నాడు. హీ హాస్ గివెన్ ద రైట్ ఆన్సర్. బట్ ఇంకా ఎవరన్నా ఆన్సర్ చేస్తారేమో చూద్దాం. ఇంకొకసారి నేను ఆ నాలుగు పేర్లు చదువుతాను. ప్లీజ్ పిక్ ద ఆడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ ఇట్. సైమన్ ఒడోనల్, సైమన్ క్యాటిచ్, సైమన్ డూల్, డేవిడ్ సైమన్, ఈ నలుగురులలో ఎవరు క్రికెటర్ కాదు? స్టూడియో కాల్ చేసి చెప్పండి. 9726361966. అండ్ కౌశల్, బిగ్ బిగ్ బిగ్ ఓయ్ టు యూ. అండ్ ఆల్సో బిగ్ షౌట్ అవుట్ టు యూ ఫర్ ఆన్సరింగ్ దట్ బ్రిలియంట్ ఫర్ ఆన్సరింగ్ బ్రిలియంట్లీ ఫర్ దట్ ట్రివియా. అండ్ కౌశల్ కాకుండా మిగతా వారు ఎవరన్నా కాల్ చేస్తే వారి సమాధానాలు కూడా తీసుకుందాం. అండ్ ప్రశ్న మీరు వినే ఉంటారు, నలుగురులలో ఎవరు క్రికెటర్ కాదు? అండ్ కౌశల్ ఎలాగో సరైన సమాధానం ఇచ్చాడు కాబట్టి ఫర్ ద లిటిల్ బాయ్ బాయ్స్ చిత్రం నుంచి ఈ పాట.

బాయ్స్ చిత్రం నుంచి మీరు విన్న ఆ పాట మీరు ఒక్కసారి చూస్తే కరెక్ట్ గా వింటే దాంట్లో బ్యాక్ డ్రాప్ లో కొన్ని వోకల్స్ వస్తుంటాయి అన్నమాట. అది ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చారు. అండ్ పాట పాడింది మాత్రం లక్కీ అలీ గారు అండ్ వసుంధర దాస్ గారు పాడారు ఈ పాట. మధ్యలో ర్యాప్ లిరిక్స్ ఉంటాయి కదా, అది రాసింది నన్నదర్ దాన్ బ్లాజే. సూపర్ సాంగ్, నాకు చాలా బాగా ఇష్టమైన పాట ఇది. నిజాయితీ విజయపు రహస్యం అని చాలా మంచి పాట. సో మనం విన్న పాట బాయ్స్ చిత్రం నుంచి. అండ్ మనకి రెండవ సమాధానం కూడా వచ్చేసింది కాబట్టి నేను ఇప్పుడు ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. సైమన్ డూల్, సైమన్ క్యాటిచ్, సైమన్ ఓడోనల్, డేవిడ్ సైమన్, ఈ నలుగురులలో ఎవరు క్రికెటర్ కాదు అని ఒక ట్రివియా అడిగాను. కౌశల్ అండ్ కార్తీక్ ఇద్దరు కలిసి సరైన సమాధానం ఇచ్చారు మనకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ది ఆన్సర్ ఈస్ డేవిడ్ సైమన్ ఈజ్ నాట్ ఎ క్రికెటర్ అండి. మిగతా ముగ్గురు క్రికెటర్స్ అనమాట, ఎక్స్ క్రికెటర్స్, క్రికెటర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. డేవిడ్ సైమన్ ఈజ్ ఎ సింగర్ అండ్ తెలుగులో కూడా కొన్ని మంచి పాటలు పాడారు డేవిడ్ సైమన్. వారు పాడిన ఒక పాట ఇప్పుడు మీకు వినిపించేస్తున్నాను. డేవిడ్ సైమన్ ఈజ్ నాట్ ఎ సింగర్ సారీ హీఈ్ నాట్ ఎ క్రికెటర్ హీఈ్ ఎ సింగర్. వారు పాడిన ఒక పాట ఇప్పుడు మనం వినేద్దాం. దాని తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ అప్డేట్స్ లోకి వచ్చేద్దాం.

గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా. గణేష్ ఫెస్టివల్ అప్పుడు, గణేష్ ఫెస్టివల్ అప్పుడు మనం తరచుగా వినే శ్లోగం అన్నమాట, గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా. ఆ ఆదా లడ్డు స్టోరీ ఏందో ఒకసారి అసలు కంప్లీట్ గా వినాలండి. నాకు క్లియర్ గా తెలియదు అసలు ఆదా లడ్డు పెడతారు కదా గణపతి ఫెస్టివల్ కి, అది ఏంటనేది ఒకసారి క్లియర్ గా వినాల్సి ఉంటుంది, అది విషయం. కమింగ్ బ్యాక్ టు ది స్పోర్ట్స్ అప్డేట్స్ అండ్ లెట్స్ లుక్ ఎట్ యూనో, ఈ రోజు కొంచెం అంటే నేను ట్రివియా మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నా. ఇందాక మనం ఇచ్చిన ట్రివియాకి సరైన ఆన్సర్ వచ్చింది. మరి డాలస్ లో చాలా మంది బ్యాడ్మింటన్ ఫ్యాన్స్ ఉన్నారు. నేను ఇప్పుడు చదవబోయే మూడు పేర్లు చదువుతాను నేను, వాళ్లలో హూ ఇస్ ద బ్యాడ్మింటన్ ప్లేయర్ అది మీరు నాకు చెప్పాలి. శ్రీకాంత్ కృష్ణమాచారి, శ్రీకాంత్ అనిరుద్ధ్, శ్రీకాంత్ మేకా, శ్రీకాంత్ కిదాంబి. నాలుగు పేర్లు చదివాను, ఇన్ఫాక్ట్ మూడు అన్నా గానీ నాకు నాలుగు వచ్చాయి. శ్రీకాంత్ కృష్ణమాచారి, శ్రీకాంత్ అనిరుద్ధ్, శ్రీకాంత్ మేకా, శ్రీకాంత్ కిదాంబి. దీంట్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరు తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి. 9726361966.

మాస్ చిత్రం నుంచి మనం విన్న ఆ పాట నాతో వస్తావా అనే పాట దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీత దర్శకత్వంలో. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. నేను అడిగిన ట్రివియాకి నాకు ఇంకా సమాధానం రాలేదు, మరొక్కసారి చెప్తున్నాను. నాలుగు పేర్లు చదువుతాను, దాంట్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరు? శ్రీకాంత్ కృష్ణమాచారి, శ్రీకాంత్ అనురుద్, శ్రీకాంత్ మేకా, శ్రీకాంత్ కిదాంబి. దీంట్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరు తెలిస్తే స్టూడియోకి కాల్ చేయండి 972-636-1966. అండ్ స్పోర్ట్స్ అప్డేట్స్ యూనో లీగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఆల్రెడీ ఇచ్చేశాను. అండ్ వన్స్ అగైన్ ద టాప్ ఫోర్ టీమ్స్ ఇప్పటికీ క్లియర్ పిక్చర్ వచ్చేసింది. మీరు కూడా న్యూస్ ఫాలో అయిపోయి ఉంటారు అండ్ స్పోర్ట్స్ కాలం కూడా ఫాలో అయిపోయి ఉంటారు. కాబట్టి హైదరాబాద్ విల్ బి ప్లేయింగ్ రాజస్థాన్ అండ్ యునో ఆబ్వియస్లీ బెంగళూరు విల్ బి ప్లేయింగ్ గుజరాత్ ఇన్ దేర్ క్వాలిఫయింగ్ గేమ్ అన్నమాట. అండ్ యా ఎలిమినేటర్ లో మాత్రం హైదరాబాద్ అండ్ రాజస్థాన్ ఆడతారు. ఎవరైతే గెలుస్తారో వారు మాత్రం ఇంకొక ఎలిమినేటర్ ఆడవలసి ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇంకా ఈక్వేషన్స్ మీ అందరికీ తెలిసిందే. నేను చదివిన నాలుగు నేమ్స్ లో హూ ఇస్ ద బ్యాడ్మింటన్ ప్లేయర్ కాల్ చేయండి 972-636-1966. మరొక్కసారి ఆ నాలుగు పేర్లు ఏంటంటే శ్రీకాంత్ కృష్ణమాచారి, శ్రీకాంత్ అనురుద్, శ్రీకాంత్ మేకా, శ్రీకాంత్ కిదాంబి. వీటిలలో బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరు?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్.
3: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
4: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
5: Radio Surabhi Revisit.
6: Giving confessions a chance to bloom. Sakshi Jewelers.
7: Shalini, Dallas lo jarige functions lo decoration lo avi jarugutunayata.
8: Ikkada Vivid Flowers ani undanta ippude telisindi.
9: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
10: Law Offices of Janeta.
11: Thank you for being in our journey.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
12: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
13: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
14: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
15: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar
16: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. నేను అడిగినట్టు వ్యాఖ్య, నాకు 4 కాల్ చేసి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో ఒకరు మాత్రమే సరైన సమాధానం చెప్పారండి, రాకేష్ గారు ఫ్రం ఆర్గైల్. వారు మాత్రమే నాకు సరైన సమాధానం చెప్పారు. మిగతా ముగ్గురు శ్రీకాంత్, అనిరుద్ అని చెప్పి ఆన్సర్ చేశారు. కాదండి, శ్రీకాంత్ అనిరుద్ అండ్ శ్రీకాంత్ కృష్ణమాచారి ఇద్దరు ఫాదర్ అండ్ సన్ డ్యూ అనమాట. కృష్ణమాచారి శ్రీకాంత్ గారి అబ్బాయి, అనిరుద్ శ్రీకాంత్ వాళ్ళిద్దరిని. సో అట్లా అక్కడ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. అండ్ శ్రీకాంత్ మేకప్ మా అందరికీ తెలిసిందే, హీఈస్ ఏ టాలీవుడ్ యాక్టర్, హీరో, ఇప్పటికి కూడా నటిస్తున్నారు కొన్ని చిత్రాలలో. అండ్ మిగిలిందెవరు, శ్రీకాంత్ కిదంబి. తను బ్యాడ్మింటన్ ప్లేయర్, ఇంటర్నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఇండియాకి రిప్రజెంట్ చేస్తుంటాడు అండ్ ఇండియాకి ట్రాఫీస్ కూడా తీసుకొచ్చారు. థామస్ సూపర్ కప్ లో చాలా మంచి రికార్డు ఉంది కిదంబి శ్రీకాంత్ కి. ఇప్పుడు కూడా ఇంకా మనకి నెక్స్ట్ ఇంకా ఒలింపిక్స్ లో కూడా రిప్రజెంట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అండ్ వండర్ఫుల్ వండర్ఫుల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదంబి శ్రీకాంత్, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇప్పుడున్న స్పోర్ట్స్ పర్సన్స్ లలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ కిదంబి శ్రీకాంత్ ఫ్రమ్ ఇండియా. సో కిదంబి శ్రీకాంత్ ఈస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు అండ్ యా ఫర్ దట్ వండర్ఫుల్ ఆన్సర్. ఆల్ రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్రీల్యూడ్ అందిస్తా. ఇది ఏ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. స్పోర్ట్స్ కాలం లో మనము స్పోర్ట్స్ తో పాటు మ్యూజిక్ కూడా వింటుంటాం కాబట్టి మ్యూజిక్ కు సంబంధించిన చిన్న ప్రీల్యూడ్ మీ అందరి కోసం. ఇది ఏ పాట?

విన్నారు కదండి, ఎక్కువ వినిపిస్తే మీకు సమాధానం తెలిసిపోతుంది. మరొకసారి వినిపిస్తున్నాను, ఇది ఏ పాట తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి. 9726361966. లెట్ మీ రీప్లే దిస్.

0: సరే, మీరు అలా ఆలోచిస్తుండండి, ఈ లోపు నేను మదిరా అండ్ మసాలా వారి వ్యాపార ప్రకటన ఒకసారి నేను చదివి వినిపిస్తాను. యూ కెన్ ఎంజాయ్ స్పెషల్ 15% డిస్కౌంట్ ఆర్ యూనో యూ విల్ హ్యావ్ ఎ ఫ్రీ అపటైజర్ అండ్ డెజర్ట్ ఆన్ ఏ ఆన్ ద హౌస్ అనమాట, ఫ్రమ్ మదిరా అండ్ మసాలా. దానికి నలుగురు లేకుంటే అంతకంటే ఎక్కువ గెస్ట్లు ఉండవలసి ఉంటుంది. ఆర్ డ్యూరింగ్ ది లంచ్ బఫే అవర్స్ లో మీరు వెళ్ళవలసి ఉంటుంది. మనకు కాలర్ వస్తున్నారు, వారిని అడుగుదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, రేడియో సురభి, మీ పేరు? హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్, మీ పేరు? నమస్కారం అండి, రేడియో సురభి, మీ పేరండి? యా, ఐ కెన్ హియర్ యూ నాని గారు, చెప్పండి. యా, ఉన్నానండి, సమాధానం మరొకసారి చెప్పగలుగుతారా?
1: కన్నుల బాసలు బృందావనం కాలనీ సార్.
0: 7/3 బృందావన్ కాలనీ నుంచి కన్నుల బాసలు ఈజ్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ చెప్పారండి. వినిపిస్తుందా?
1: యా, థాంక్యూ
0: సార్. యా, ఏదన్నా సాంగ్ రిక్వెస్ట్ ఉందా?
1: నా పేరు విహాన్ సార్.
0: విహాన్,
1: చెప్పండి.
0: All right, that was the right answer. Kannula Basalu from the movie 7/G Brindavan Colony. Ippudu aa paata vinedamu, vaadu elaga answer cheppesaru kabatti, let's listen to this song.

0: ఎస్ ఆఫ్ ఎయిర్ లో మనకి ఆన్ ఎయిర్ లో అయితే నానిగారు ఇందాక ఆన్సర్ చెప్పారు కానీ ప్రవళిక గారు అండ్ ఆల్సో పల్లవి గారు కూడా కాల్ చేసి సరైన ఆన్సర్ ఇచ్చారు. కన్నుల భాషలు ఈజ్ ద మూవీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ 7/G బృందావన్ కాలనీ అదన్నమాట విషయం. లెట్స్ కమ్ బ్యాక్ టు టుడేస్ మ్యాచ్. అంటే రాజస్థాన్ రాయల్స్ సారీ రాజస్థాన్ అండ్ ముంబై మధ్యలో కంపల్సరీ గెలవాల్సిన మ్యాచ్. రాజస్థాన్ ఎలా గెలిచారు అసలు? అంటే వాళ్ళు ఏమైనా ప్రెషర్ తీసుకున్నారా లేకుంటే ఏదైనా ప్రయారిటీ చేశారా అనేది ఒకసారి పరిశీలిస్తే ఓవరాల్ గా గేమ్ ని చూసుకుంటే మాత్రం రాజస్థాన్ బ్యాటెడ్ ఫస్ట్ అండి. 205 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 8 వికెట్స్. బట్ పెద్దగా యూనో కాంట్రిబ్యూషన్స్ ఒక బ్యాట్స్మెన్ నుంచి అంటూ ఏం లేదు. అందరూ యాజ్ ఎ టీమ్ దే ప్లేడ్ వెరీ వెల్, ఎస్పెషల్లీ ధ్రువ్ జురెల్ ప్లేడ్ ఎ వెరీ గుడ్ ఇన్నింగ్స్. 38 ఆడాడు అనమాట తను, 38 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ డౌన్ ఇన్ ద ఆర్డర్ జోఫ్రా ఆర్చర్ కాంట్రిబ్యూటెడ్ వెరీ వెల్, అండ్ వి ఆల్ నో దట్ హీస్ అ ఫాస్ట్ బౌలర్. బట్ తను కూడా 32 పరుగులు చేశాడు. అండ్ మిగతా బ్యాటర్స్ అంతా కూడా 10, 12, 20 అలా చేశారు. యశస్వి జైస్వాల్ స్కోర్ 27 అండ్ రవీంద్ర జడేజా ఒక 19-20 రన్లు స్కోర్ చేసినట్టున్నాడు. సో పెద్ద కాంట్రిబ్యూషన్స్ లేకుండా కూడా నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు స్కోర్ చేశారు, విచ్ ఇస్ ఎ గుడ్ స్కోర్ యాక్చువల్లీ. అండ్ ఒక క్రంచ్ గేమ్ లో ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కోర్, అండ్ ఎస్పెషల్లీ When they are playing the game at Wankhede Stadium lo aadutunappudu, crunch game aadutunappudu meeku definitely ga 200 daatinchalsi untundi. Ade pan chesaru Rajasthan, and daniki badulaga Mumbai batting chesi 179-175 daggara all out ayyaru anamata. Surya Kumar Yadav 60 runs score chesadu. Looks like he batted well but too little too late. And ee paatiki eppudu form lo undalsina Surya Kumar Yadav ముంబై ఎలిమినేట్ అయిపోయిన తర్వాత చేసిన 20 రన్లు మరి ఎంతవరకు అవసరం అనేది మరి తెలియదు. కానీ యాజ్ ఎ టీమ్ ఎక్సెప్ట్ సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా 34 స్కోర్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా రాణించలేదు. రోహిత్ శర్మ డక్అట్ అవడం అండ్ రాయన్ రెకెల్టన్ కూడా టాప్ ఆఫ్ ది ఆర్డర్ లో పెద్దగా స్కోర్ చేయకపోవడంతో ముంబై ఎండెడ్ అప్ ఎట్ 175 ఫర్ ద లాస్ ఆఫ్ 9 వికెట్స్ ఇన్ ద స్టిప్యులేటెడ్ 20 ఓవర్స్. దట్స్ ఎ బిగ్ విక్టరీ. ఒక క్రంచ్ గేమ్ లో 26-27 రన్స్ విక్టరీ అంటే ఇట్స్ ఎ బిగ్ విక్టరీ టు రాజస్థాన్. అండ్ ఈవెన్చువల్లీ దట్ టుక్ దెమ్ టు ద ఎలిమినేటర్స్, దట్ ప్లే ఆఫ్ లోకి తీసుకుని వెళ్లింది. అండ్ జోఫ్రా ఆర్చర్ బౌల్డ్ ఫెంటాస్టికల్లీ వెల్, యూనో 4 ఓవర్స్ బౌల్ చేసి 17 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఫర్ దాట్ ఐ థింక్ టు మీ హీఈస్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ ఎవరికి ఇచ్చారని చూద్దాం. ఎస్, జోఫ్రా ఆర్చర్ ఈస్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఫర్ దిస్, ఆబ్వియస్లీ విత్ ద బ్యాట్ అండ్ బాల్ అండ్ కంప్లీట్లీ క్లియర్డ్ ఎవ్రీబడి అండ్ హీ గాట్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ ఈ విక్టరీ తోటి రాజస్థాన్ రాయల్స్ వెంట్ ఇన్ టు ద ప్లే ఆఫ్స్ ఆఫ్ ప్రీమియర్ లీగ్. అదనమాట ఈ రోజు జరిగిన కంపల్సరీ గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ ఎలా గెలిచారు అనేది ఒక బ్రీఫ్ అప్డేట్. లెట్స్ కమ్ బ్యాక్ టు మ్యూజిక్. ఇంకొక ప్రీలియడ్ అందిస్తా. ఇది ఏ పాట తెలిస్తే కాల్ చేయండి. సినిమా పేరు తెలిసినా హీరో హీరోయిన్ తెలిసినా సరే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కాల్ చేయండి. స్టూడియో నెంబర్ యాజ్ యూ నో 9726361966. లెట్ మీ ప్లే దిస్ ప్రీలియడ్ ఫర్ యూ. వాట్ సాంగ్ ఇస్ దిస్? మనకు కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడదాము. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, రేడియో సురభి మీ పేరు. హలో సార్, బాగున్నారా? చెప్పండి సార్. అంటే అయ్యని దాని అలా కాకుండా మామూలుగా పేర్లు మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. మాట్లాడుకోవచ్చు సార్, చెప్పండి. ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి. మీరు మాట్లాడండి, చెప్పండి, మీ అప్డేట్ చెప్పండి.
1: ఏం లేదు సార్, అంటే నేను రాజస్థాన్ రాయల్స్ కొంచెం ఫాలో అవుతుండినాను.
0: ఓకే.
1: కానీ ఇప్పుడు నాకు ఒకటి అర్థం కానీ అంటే అక్కడ శుభం దూబే అని ఆయన ప్లేస్ లో అసలు ఆయనకి 8 డౌన్ అది
0: ఆల్మోస్ట్ 8 అనుకుంటా. శుభం దూబే
1: 7th 8th దగ్గర వాళ్ళు కరెక్ట్ గా ఎవరిని కనుక్కోలేకపోతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది.
0: యా, ఐ మీన్ రవీంద్ర జడేజానే ఆప్షన్ అండి. యాక్చువల్ గా అలాంటి పుష్ ఏమైనా చేయాలంటే రవీంద్ర జడేజానే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా.
1: జడేజా ఈ మధ్య మీరు చూస్తే కనుక అదే నాకు అనిపించింది. ఇప్పుడు 3, 4 తప్పించి, ఎందుకంటే 3, 4 కి కొన్ని ఓవర్స్ ఎక్కువ వస్తాయి కాకుండా,
0: అవును,
1: వాళ్ళు తప్పించి మిగతా ఎవరు 150 స్ట్రైక్ రేట్ లో వాళ్ళు ఏం పనిచేయడం లేదు మనకి.
0: అవును, లాస్ట్ టైం మనం అనుకున్నట్టుగా కరెక్ట్.
1: అంటే ఇప్పుడు మనకి ఎవరు 12 బాల్ 30 రన్లు కావాలన్నట్టు చూస్తున్నారు ఎవరన్నా కానీ.
0: Right.
1: After number 4, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా 6 ఓవర్లు 7 ఓవర్లు ఉంటాయి.
0: అదే అదే ప్రాబబ్లీ జడేజాని బౌలింగ్ ఆల్రౌండర్ గా యూజ్ చేస్తున్నారేమో నాకు అనిపించింది అయితే అది జడేజాని బౌలింగ్ ఆల్రౌండర్ గా యూజ్ చేస్తున్నారు అవును ఈ రోజు కూడా 19 రన్లు స్కోర్ చేసినా 11 బాల్లు తీసుకున్నాడు కొంచెం పర్వాలేదు ఈ రోజు యా కొంచెం ఎందుకంటే ఆల్రెడీ జోఫ్రా ఆర్చర్ పుష్ చేశారు పైకి జడేజా కంటే శుభం దుబే కంటే ఖచ్చితంగా తను చేసిన 32 రన్స్ అసలు చాలా క్రూషియల్ అయినాయి ఈ రోజు బానే ఆడాడు బానే ఆడాడు యా ఆల్మోస్ట్ కరెక్ట్
1: సో అట్లాంటి ఇన్నింగ్స్ వీళ్ళకి ఎక్కువ పడకపోతే వీళ్ళు ఓన్లీ టాప్ 4 హెవీ అంతే కదా తర్వాత ఏం లేదు అసలు
0: పెద్దగా కనిపించట్లేదు బెంచ్ స్ట్రెంత్ కూడా మరి బెంచ్ లో ఎవరైనా ఉన్నారా బెంచ్ ఒకసారి చూడాలి అక్కడ ఎవరైనా ఉన్నారా
1: శుభం రవి సింగ్ అని ఒక ఆయన ట్రై చేశారు ఆయన కూడా ఎక్కడ కనపడలే
0: రైట్
1: అంటే ఆ పిచ్ హిట్టర్లు ఎవరు వాళ్ళు కుదరటం లేదు అని ఇంత ముందు కొంచెం
0: అవునండి హెడ్ మైర్ సంజు శాంసన్ కవర్ చేసేది ఒకప్పుడు అంటే అఫ్కోర్స్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ బానే ఉందిలేండి యశస్వి సూర్యవంశీ జూరెల్ రియాన్ అదే అదే నాలుగు తర్వాత రియాన్ పరాగ్ తర్వాత మీరు అన్నట్టు
1: అంటే 13 ఓవర్ల నుంచి 14 ఓవర్ల నుంచి 20

0: ఒక్కసారి
1: అంతే.
0: సరేరాన్ ట్రై రెండు సార్లు మాక్సిమం ఉంటే రెండు సార్లు అవ్వగలిగాడు, కానీ మూడు నాలుగు సార్లు అవ్వాలి వాళ్ళు అంటే వాళ్ళకి 50% ఆఫ్ ద టైం క్లిక్ కావాలి వాళ్ళు.
1: రవీంద్ర జడేజా మంచి స్ట్రైకర్ అండి, బాగానే స్ట్రైక్ చేస్తాడు, కానీ ఎందుకో మరి క్లిక్ ఈసారికి 150లో పరిమితం అయిపోయాడు. 140-150 లోకి
0: వీళ్ళందరూ అంతే సార్, వీళ్ళందరూ కొంచెం ఓల్డ్ స్కూల్ కాబట్టి వీళ్ళందరూ 150 అనేది వాళ్ళ మాక్సిమం
1: త్రూపుట్ స్ట్రైక్ రేట్. కరెక్ట్
0: వాళ్ళట్లే ఆడారు కదా ఒక 15 ఏళ్ళు అట్లా ఆడారు
1: అంతేలేండి.
0: ఇప్పుడు వీళ్ళందరూ డిఫరెంట్ బ్రీడ్ ఆఫ్ ప్లేయర్స్ వస్తారు కదా,
1: ఎగ్జాక్ట్లీ
0: ఒకడు రైట్ ఇంకొకళ్ళు చౌదరి కొట్టాడు కదా దేనికో తెలియదు నాకు 17 బాల్ 50
1: అవునవును నాకు కూడా
0: వింకు చేస్తాడు ఆ
1: పని ఇంకో సింగ్ పర్వాలేదు.
0: ప్రతి దానిలో అట్లా ఒకళ్ళు డెసిగ్నేటెడ్ అట్లా ఆ న్యూ బ్రీడ్ ఆఫ్ ప్లేయర్స్ వస్తున్నారు సార్, అది
1: గాట్ ఇట్. ఒకసారి రాజస్థాన్ బెంచ్ స్ట్రెంత్ చూసి మనం ఇంకా పరిశీలన చేద్దాం, అసలు ఎవరైనా ఉన్నారా నిజంగానే అక్కడ ఫిట్ అయ్యే వాళ్ళని.
0: అండ్ క్లాస్ ఆఫ్ ప్లేయర్స్ ఇంకా మెల్లగా డిసపేర్
1: అయిపోతారు. యా అండ్ రెండోది ఏంటంటే మనకి 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఉంటారు కదా, ఒకవేళ బెంచ్ లో ఓవర్సీస్ ప్లేయర్ ఉన్నా సరే వాళ్ళని ఎక్కడ ఫిట్ చేస్తారు అనేది కూడా ప్రశ్నే. ఇప్పుడు ఆల్రెడీ డొనోవన్ ఫరేరా, మనకి జోఫ్రా, దశాంత్,
0: We need a David Miller.
1: Absolutely right. Rajasthan, yeah. Definitely will, they need a David Miller. Correct. Exactly. Andy. Perfect. Yeah.
0: Exactly.
1: Perfect batter.
0: Exactly.
1: David
0: Miller, three
1: chances, one
0: he will
1: convert.
0: Yeah, but lucky.
1: Correct. లక్కీ రెండు విధాలలో, ఎందుకంటే మధ్యలో జోఫ్రా క్లిక్ అయ్యాడు, బౌలింగ్ లో కూడా క్లిక్ అయ్యాడు. రెండోది వాళ్ళు ముంబై తోటి ఆడారు లాస్ట్ మ్యాచ్, అవుట్ ఆఫ్ ఫామ్ టీమ్ తోటి ఆడారు కాబట్టి ఆడ్స్ కొంచెం రాజస్థాన్ కే ఉండే. అండ్ అలానే జరిగింది ఎగ్జాక్ట్లీ అండి. డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆ మిడిల్ ఆర్డర్ లో దే డెఫినెట్లీ నీడ్ డేవిడ్ మిల్లర్ కైండ్ ఆఫ్ ఎక్కడ అసలు. సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ తప్పిస్తే మీకు ఎక్కడ కూడా విల్ జాక్స్ కొంతసేపు ఆడాడు. విల్ జాక్స్ బాగానే ఆడాడు మధ్యలో. విల్ జాక్స్ ఆక్యుపై 20 ఓవర్స్ వరకు ఆక్యుపై చేసుకుంటే బాగుండదేమో, తను కూడా మధ్యలో అవుతాడు కదా. కరెక్ట్ అండి. సంజయ్ గోయెంకా మరి ఆలోచించుకొని నెక్స్ట్ ఇయర్ కి కొంచెం కత్తులు నూరి పావులు నటిటి కదిపి ఏమన్నా. అవును ఇప్పుడు ఆర్ఆర్ కి అంటే వన్ ఆఫ్ ద అవునవును రీసెంట్ గా అది బైఅవుట్ చేస్తారు కదా. కరెక్ట్. సంజయ్ గోయెంకా ఒకటి అటు కదా, లక్నో అనుకుంటా, లక్నో ఆర్ గుజరాత్.
0: సూర్యకుమార్ యాదవ్ ఈసారి అసలు ఫామ్ చాలా బ్యాడ్. సూర్యకుమార్ యాదవ్ లైక్ 160-170 స్ట్రైక్ రేట్ కూడా సరిపోవడం లేదు. అఫ్కోర్స్ సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ కి దట్స్ ఓకే, దట్ బికాస్ ఈ 3 or 4 కాబట్టి. బట్ నార్మలీ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడున్న ఎవరు పవర్ ప్లే లో హిట్టింగ్ కానీ తర్వాత 14 ఓవర్ల తర్వాత ఇట్లా డేవిడ్ మిల్లర్లు, విల్ జాక్స్లు, అశుతోష్ రాణా ఇట్లా ఈ చౌదరి ఒక అతను వీళ్ళని చూసిన తర్వాత అసలుకి మనకి 150 స్ట్రైక్ రేట్ లో మాక్సిమం నెంబర్ 3, నెంబర్ 4 దగ్గర ఏమన్నా సెట్ అవుతుంది. వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా వాళ్ళందరూ 200 స్ట్రైక్ రేట్ పోవాల్సింది.
1: ట్రూ డెఫినెట్లీ. అండ్ హైదరాబాద్ తోటి ఆడుతున్నప్పుడు మరి ఈ బ్యాటింగ్ లో అయినా ఎంతవరకు కంటెండ్ అవుతుంది అనేది రాజస్థాన్ వెతుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే యా ఎందుకంటే మనోడు ప్యాట్ కమిన్స్ మొత్తం అన్ని ప్లాన్స్ తోటి వచ్చేస్తాడు గ్యారంటీ గేమ్ లోకి. ట్రూ అబ్సల్యూట్లీ. అవునండి, బౌలింగ్ ఇస్ రియల్లీ డూయింగ్ గుడ్. యాక్చువల్లీ బ్యాటింగ్ కంటే బౌలింగ్ బాగా చేస్తున్నారు మనోళ్ళు హైదరాబాద్. విల్ వెయిట్ అండ్ సీ. బుధవారం బిగ్ గేమ్.

విల్ వెయిట్ అండ్ సీ అండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సార్. దట్ వాజ్ శ్రీకాంత్ భారతం గారు, మన ఆత్మీయ శ్రోత. అండ్ వారు ఎప్పుడైనా ఇచ్చినా సరే ఒక పర్ఫెక్ట్ గా అనాలిసిస్ ఇస్తుంటారు. అండ్ ఈ రోజు కూడా వారు చేసిన అబ్జర్వేషన్ పర్ఫెక్ట్లీ రైట్. రాజస్థాన్ మీకు బ్యాటింగ్ లైన్ అప్ చూసుకుంటే మ్యాచ్ అయితే గెలిచారు, కానీ మిడిల్ ఆర్డర్ లో ఒక డేవిడ్ మిల్లర్ గానీ విల్ జేక్స్ గానీ ఇలాంటి ప్లేయర్ ని ఉంటే బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ అది ఓవర్సీస్ ప్లేయర్ అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఆ కాంబినేషన్ కరెక్ట్ గా ఫిట్ అవుతుంది అన్నమాట. ఆల్ రైట్, సో ఈ పాట వినేసి బ్రేక్ లోకి వెళ్దాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్.

0: రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డొరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. తత్ర ఖలు ఈమాని అష్ట ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure. How many people are we expecting?
3: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party aa leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
6: వెల్కమ్ బ్యాక్. కార్యక్రమంలోకి పునఃస్వాగతం. అండ్ శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం, ది వన్ అండ్ ఓన్లీ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ డాలస్ లో మీ తెలుగు నేస్తం. అదనమాట, లెట్ షిఫ్ట్ అవర్ ఫోకస్ టువర్డ్స్ ఫార్ములా 1. అండ్ లాస్ట్ వీక్ చెప్పినట్టుగా ఒక 3 వారాల తర్వాత కెనడియన్ గ్రాండ్ ప్రీ ఈ రోజు జరిగింది. అండ్ డ్రైవర్స్ కూడా కొంచెం బ్రేక్ తీసుకోలేదండి, వాళ్ళు కూడా మానవులే. సో వాళ్ళకు కూడా ఒక 3 వీక్స్ బ్రేక్ తర్వాత కెనడియన్ గ్రాండ్ ప్రీ జరిగిందనమాట, మాంట్రియాల్ కెనడాలో. మాంట్రియాల్లో ఉంటుంది ఈ ట్రాక్, సూపర్ డూపర్ ఫాస్ట్ ట్రాక్ మాంట్రియాల్ కెనడాలో ఉంటుంది. అండ్ ఈ రోజు జరిగిన రేస్ లో జార్జ్ రసెల్ ఇస్ ద విన్నర్. ఆండ్రియా కిమి ఆంటోనెల్లి ఇస్ ఇన్ సెకండ్ పొజిషన్. Both of them are Mercedes AMG Petronas drivers, and followed by Max Verstappen on Red Bull racing car, Lewis Hamilton on Ferrari meedunnadu, and Scuderia Ferrari meedunnadu Lewis Hamilton, and his colleague Charles Leclerc kuda same machine use chestunnadu, Scuderia Ferrari. And dan tarvata Jack Hadgen and also Franco Calpitino, Liam Lawson and Pierre Clasi vidanmata టాప్ 1 to 10. అఫ్ కోర్స్ ఆలివర్ బేర్మన్ కూడా 10th పొజిషన్ లోకి వచ్చాడు. అండ్ దాని తర్వాత మిగతా డ్రైవర్స్, వేర్ ఇస్ ఫెర్నాండ్ అలాన్సో, హీఈస్ అట్ నంబర్ 12. అండ్ లాండో నారిస్ అన్ఫార్చునేట్లీ చాలా చాలా వెనకబడ్డాడు, ఇవాళ్ళు మాత్రం 15వ స్థానంలో ఉన్నాడు. తన మెక్లారిన్ యునో రేస్ కార్ కొలీగ్ ఆస్కార్ పియాస్ట్రీ 17వ స్థానంలో ఉన్నాడు అనమాట. సో దిస్ ఈస్ ది అప్డేట్ అబౌట్ కెనడియన్ గ్రాండ్ ప్రీ. అండ్ ఈ రోజు జరిగిన గ్రాండ్ ప్రీ రేస్ లో జార్జ్ రసెల్ ఇస్ ద విన్నర్, ఆండ్రీ కిమి ఆంటోనెల్లి ఇస్ అట్ ద సెకండ్ పొజిషన్. అండ్ ఎంత డిఫరెన్స్ ఉంది ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం, గానీ ప్రస్తుతానికి మాత్రం మనకు వస్తున్న అప్డేట్ ఏంటంటే జార్జ్ రసెల్ ఇస్ ద విన్నర్ ఫర్ కెనేడియన్ గ్రాండ్ ప్రీ. మరి ఎవరన్నా డిస్క్వాలిఫై అయ్యారా? ఈ రేస్ లో మాత్రం ఎవరు డిస్క్వాలిఫై అయినట్టయితే కనిపించట్లేదు, బట్ వస్తున్న సమాచారం, ఇంకా మనకు సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఎవరు డిస్క్వాలిఫై అయినట్టయితే కనిపించట్లేదు. లుక్స్ లైక్ ఇప్పటికున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఈ 305.2 కిలోమీటర్ రేస్ ట్రాక్ ని జార్జ్ రసెల్ 1 గంట 20 నిమిషాలలో కంప్లీట్ చేసినట్టు మనకి సమాచారం వస్తోంది. అదనమాట టుడేస్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రీ, ది మాంట్రియాల్ గ్రాండ్ ప్రీ అప్డేట్స్.

All right. So definitely one of the most important update I need to provide as part of a sports column, Andy. This is regarding the London Marathon 2026, which happened Sunday, April 26th. Jarigina London Marathon lo record lo meeda record lo break ayipoyayi anamata. Enduku break ayyante asalu మ్యారథాన్ అంటే మనందరికి తెలిసిందే 26.2 miles. దాన్ని అండర్ 2 hours లో కవర్ చేశారు ఒకరు కీనియన్ అథ్లీట్ సెబాస్టియన్ సా అండ్ ఎథియోపియన్ అథ్లీట్ యోమిఫ్ కెజెల్కా బోతర్ ఇన్ ద మెన్స్ కేటగిరీ అండ్ ఎంత డిస్టెన్స్ జస్ట్ 11 seconds తేడాతోటి సెబాస్టియన్ వన్ ద రేస్ ద మ్యారథాన్ అండ్ మెన్స్ రన్నర్ అప్ వాజ్ ఓన్లీ 11 seconds బిహైండ్ హిమ్ 1 hour 59 minutes and 30 seconds lo exactly 1 hour 59 and 30 seconds lo Sebastian saw and marathon ni complete chesi world record srushtinchadu and a world record endante first official sub 2 hour marathon anamata and the second fastest vachesi this guy from Ethiopia Yomif and third one kuda record because under previous pre 2026 world record third place kuda 2 gantala exactly 2 hours and 28 seconds of complete chesadu Jacob Keplinio from Uganda and women's category lo kuda the one and only world record anamata ee roju aa roju jarigina Ethiopian London marathon lo 2 gantala 15 nimshalu 41 second lalo Taist Asafia ane women athlete she broke the world record the one and only world record in women's marathon ila record la meeda record break chesindi London marathon this year and it's a I don't know how to respond to this. 26.2 miles ni kevalam 2 gantala inside 2 hours lo marathon finish chesarante it's not an easy feat. I mean, how much of fitness these guys and girls will have. Sebastian So, Yomif Kejalka and Tihat Asafia and also, Tihat Asafia and Sebastian Saw, Yomif Kichalka, and the other marathon athlete was Jacob Keplino. Under 2 hours lo in 2026 mundaruna records anni break chestu London marathon ni gelusukunnaru and runner up loki vacharu ee athletes. Wow, what a record, almost unprecedented 59.830 finishers lo వీళ్ళు మాత్రం టాప్ లో ఉన్నారనమాట. ఓ మై గుడ్నెస్, దిస్ ఇస్ డెఫినెట్లీ న్యూస్ అండ్ లండన్ మ్యారథాన్ 2026 బ్రోక్ ఆల్ కైండ్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దిస్ టైమ్. అండ్ మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ లండన్ మ్యారథాన్ మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుందో కూడా నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. బేసిక్ గా దిస్ హ్యాపెన్స్ ఇన్ ఆబ్వియస్లీ యూనో బకింగ్హామ్ ప్యాలెస్ ఇస్ ది డెస్టినేషన్ ఓవర్ దేర్ బట్ యా సో మెన్స్ రికార్డ్ అండ్ విమెన్స్ రికార్డ్స్ అన్ని కూడా break అయిపోయాయి అనమాట. ది ఫ్లాట్ అండ్ ఫాస్ట్ కోర్స్ షేరింగ్ ఫ్రమ్ బ్లేక్ హిత్ అండ్ ఎండింగ్ ఎట్ ది మాల్ నియర్ ద బకింగ్హామ్ ప్యాలెస్ సో ద హిస్టారిక్ టైమ్స్ షటర్డ్ అక్రాస్ బోత్ ఫీల్డ్స్ బోత్ విమెన్ అండ్ మెన్ కేటగిరీలో. దిస్ ఈస్ ది అప్డేట్ ఆన్ లండన్ మ్యారథాన్.

రైట్, మనం విన్న పాట ఓ ఈ చిత్రం నుంచి. అండ్ స్పోర్ట్స్ కాలం లో మనకి ఇంకొక 10 నిమిషాల సమయం మిగిలింది కాబట్టి ఒక ర్యాపప్ వేసుకుందాం. ఫీఫా వరల్డ్ కప్ 2026 కూడా మన ముందుకు రాబోతుంది. అండ్ జూన్ 12 స్టార్ట్ కాబోయే ఫీఫా వరల్డ్ కప్ కి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయండి. అండ్ ఇట్స్ జస్ట్ ద కిక్ ఆఫ్ ఇస్ పెండింగ్ రైట్ నౌ. సో ఈ పాటికి అరేంజ్మెంట్స్ గానీ, సెలబ్రిటీస్ అరేంజ్మెంట్స్ గానీ, లేకుంటే యూనో ఫ్లైట్స్ అదంతా సెట్ అయిపోయి ఉంటుంది. అండ్ స్టేడియంస్ అన్ని రెడీ అయిపోయి ఉన్నాయి, ప్రాక్టీస్ స్టేడియంస్ కూడా రెడీ అయిపోయినాయి. అండ్ ప్లేయర్స్ ఇంకా రావడం మొదలెట్టేస్తారు, ఎందుకంటే మరి మొదటి గేమ్ ఆడే ముందే ఒక 1 వీక్ బిఫోరే ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కి అక్లమటైజ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్లేయర్స్ అండ్ అఫీషియల్స్ కొంతమంది వచ్చే ఉంటారు, ఇంకా కొంతమంది ఆన్ ద వే టు యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడాలో అండ్ మెక్సికో కూడా, ఎక్కడైతే వాళ్ళ గేమ్స్ ఉన్నాయో అక్కడికి అందరూ ఆన్ దేర్ వే. సో బై నెక్స్ట్ వీక్ వి విల్ హ్యావ్ ఆల్ ది అప్డేట్స్. ఎవరెవరు ఆల్రెడీ వచ్చేసారు, లియోనిల్ మెస్సీ ఎప్పుడు వస్తున్నాడు, అండ్ ఇంకా స్టాల్వార్డ్ ప్లేయర్స్ ఎవరు వస్తున్నారు అనేది కంప్లీట్ అప్డేట్స్ జూన్ 12 తర్వాత. మన స్పోర్ట్స్ కాలం మొత్తం ఫీఫా వరల్డ్ కప్ 2026 తోటే నిండిపోతుంది. ఆబ్వియస్లీ క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్ అదర్ గేమ్ అప్డేట్స్ ఉంటాయి గానీ, బట్ ద మేజర్ ఫోకస్ విల్ బి ఫీఫా వరల్డ్ కప్ 2026. నేను కూడా ఎస్పెషల్లీ ఆబ్వియస్లీ మనం యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నాం కాబట్టి నంబర్ 1 టీమ్ ఐఎమ్ సపోర్టింగ్ ఫర్ పర్సనలీ ఐఎమ్ వాచింగ్ ఇట్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మెన్స్ సాకర్ టీమ్. అండ్ దాని తర్వాత అర్జెంటీనా అండ్ ఫ్రాన్స్. ఇవి నా ఆర్డర్ ఆఫ్ హైరారికీ అనమాట. మరి మీ ఆర్డర్ ఆఫ్ హైరారికీ ఏంటి ఫీఫా వరల్డ్ కప్ 2026 లో? ఐఎమ్ వాచింగ్ డెఫినెట్లీ ఫర్ యునైటెడ్ స్టేట్స్ నంబర్ 1, నంబర్ 2 అర్జెంటీనా, నంబర్ 3 ఫ్రాన్స్. మరి మీ హైరారికీ ఏంటో తెలిస్తే నాతో కూడా షేర్ చేసుకోవచ్చు. కొద్ది సమయం ఉంది కాబట్టి చెప్పండి, మరి మీరెవరకు ఓటేస్తున్నారు ఫీఫా వరల్డ్ కప్ 2026? 9726361966 ఇస్ ద నంబర్.

ఆల్ రైట్, ఆఫ్ ఎయిర్ లో నాకు 3 కాల్స్ వస్తుంటే సైమల్టేనియస్ గా మాట్లాడుతున్నాను. అండ్ ఆశ్రిత్ చైతన్య గారు అండ్ ఆల్సో శ్రీకాంత్ గారు కాల్ చేసి వారి ప్రిఫరెన్స్ చెప్పారు. శ్రీకాంత్ గారు ఫీఫా వరల్డ్ కప్ 2026 ఏమన్నారంటే జర్మనీ గెలిచే అవకాశం ఉంటుంది అంటున్నారు. అండ్ ఆశ్రిత్ అండ్ చైతన్య గారు కలిపి వారిద్దరు సన్ అండ్ ఫాదర్ అండ్ సన్ డియో కాబట్టి వారి ముగ్గురు చాయిస్ ఏంటంటే ఇంగ్లాండ్, క్రొయేషియా అండ్ ఆస్ట్రియా, దీస్ ఆర్ ది నెంబర్ 1, 2, 3 చాయిసెస్ అని చెప్పి ఎస్పెషల్లీ ఆశ్రిత్ షేర్డ్ హిజ్ ఇన్ఫర్మేషన్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. నా ప్రెడిక్షన్ అయితే నేను ఇచ్చాను కదా, ఐఎమ్ రౌటింగ్ ఇట్ టు యునైటెడ్ స్టేట్స్ నెంబర్ 1, అర్జెంటీనా నెంబర్ 2 అండ్ ఫ్రాన్స్ యాజ్ నెంబర్ 3. మన ప్రిడిక్షన్స్ మనకి ఎలా ఉన్నా సరే ఆ రోజు వాళ్ళు ఎలా ఆడతారు, గోల్స్ ఎలా కొడతారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అని చెప్పి శ్రీకాంత్ గారు మనకి రైట్ ప్రిడిక్షన్స్ ఇచ్చారు. అండ్ దీంతో నేను స్పోర్ట్స్ కాలం ని ఎండ్ చేస్తూ తదుపరి కార్యక్రమాన్ని అందించడానికి మనకి అంజనా జయంతి గారు ఆల్రెడీ స్టూడియోలో ఉన్నారు. వారు మంచి సండే ఈవినింగ్ డ్రైవ్ టైమ్ రన్ చేస్తుంటారు 4 to 7. సో డెఫినెట్లీ కమ్ అండ్ కీప్ లిజనింగ్ రేడియో శ్రభి. అండ్ సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు ఫ్రమ్ స్పోర్ట్స్ కాలం. రేపు యథావిధిగా ఉదయం 7 గంటలకి DFW మార్నింగ్ వైబ్స్ లో కలుసుకుందాం. అండ్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ గిరి. ఐ విల్ టాక్ టు యూ టుమారో మార్నింగ్. గుడ్ నైట్ ఎవ్రీవన్. సేఫ్ డ్రైవింగ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
3: IndiaToday.com. 20 years ago, మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ more.

హలో, హౌ ఆర్ యూ? నేను మీ ఆర్జే అంజనా. వచ్చేసారు సూపర్ సండే, సండే ఈవినింగ్ 4 PM to 7 PM డ్రైవ్ టైమ్ షో మీకు అందించడానికి వ్యాఖ్యాతగా మీ ముందుకు వచ్చేసాను సూపర్ సండే అంటూ. మరి మీ సండే నిజంగానే సూపర్ గా ఉందా లేదా? సో ఫార్ హౌ ఇస్ ఇట్ గోయింగ్? వీకెండ్ అందులో లాంగ్ వీకెండ్ అంటే ఇవాళ కూడా సెలవు, రేపు కూడా సెలవు అని చెక్క. ఇన్ఫాక్ట్ కొంతమంది ISTs కి అయితే సెలవులే సెలవులు కదా, అందరికి సమ్మర్ బ్రేక్ స్టార్ట్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ అందరూ హ్యాపీగా జాలీగా జామ్ జామ్ అని ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? హౌ ఇస్ ఇట్ గోయింగ్? ఎలా గడుస్తోంది మీ వారాంతం, వీకెండ్, యాజ్ పర్ స్కెడ్యూల్, యాజ్ పర్ ప్లాన్స్? మీరు అనుకున్నవన్నీ అనుకున్న విధంగా టకటకా చేసేసుకుని సండే ఈవినింగ్ రెడీ ఫర్ మండే అంటూ మీరు రిలాక్స్డ్ గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు బిజీగా ఉన్నా, రిలాక్స్డ్ గా ఉన్నా, ఫ్రెండ్స్ రిలేటివ్స్ తో హడావిడిగా ఉన్నా, ట్రావెల్లో ఉన్నా, ఎక్కడి నుంచి కనెక్ట్ అయినా మన రేడియో సురభి మీ తెలుగు నేస్తం. మీకు ఆ సంగతి ఆల్రెడీ తెలుసు. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు విష్, అంటే ఎవరినన్నా ఏదైనా విష్ చేయాలనుకున్నా, ఎవరికన్నా ఒక సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా, మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఇప్పుడు నలుగురు కలిసి సరదాగా కార్ లో వెళ్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళ ఒక పాట అలా ఊరికే డెడికేట్ చేద్దాం అనుకుంటే నేను వినిపిస్తాను, నాతో పాటుగా మీరు కూడా పాడుకుంటూ మీ కార్లోంచి ఆ పాటని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మీరు చేయవలసిందల్లా 9726361966 స్టూడియో నెంబర్ కి ఫోన్ చేయడం.

This is a popular Dhanushri Thillana with a modern twist. Thillana అంటేనే డాన్స్ ఫామ్స్ కి వాటికి చాలా చాలా ప్రాముఖ్యమైన ఇది. అంతకంటే ఎక్కువ నాకు కూడా టర్మ్స్ తెలియవు డాన్స్ కానీ సంగీతంలో కానీ. అటువంటి కరెక్ట్ పదాల్ని నేను తీసుకురాలేను, సో అంతే తెలుసు నాకు. బట్ పాయింట్ ఏంటంటే ఈ పాట నా కోసం నేనే ప్లే చేస్తానండి. నాకు భలే ఇష్టం తెలుసు ఇలాంటి క్లాసికల్ సాంగ్స్ విత్ మోడర్న్ టచ్ ఫ్యూజన్ తోటి, లేటెస్ట్ మ్యూజిక్ ఎక్విప్మెంట్ తోటి, లేటెస్ట్ పరికరాలతో వాళ్ళు ఈ పాటని ఫ్రెష్ వాయిస్ లో గళంలో ఫ్రెష్ గా ఒక ఫీల్ తో పాడుతూ ఉంటారు కదా, నాకు భలే బాగా అనిపిస్తాయి ఇవి. అఫ్ కోర్స్ మనం ట్రెడిషనల్ మ్యూజిక్ ని అన్ని విధాల ఆస్వాదిస్తాం, ఎప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మనము. మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మొదలుకుని అసలు ఒకటేంటి, ఎంతో మంది గళంలో ఇటువంటి పాటలు చాలా సార్లు రకరకాలుగా విన్నాం. బట్ స్టిల్ యంగ్స్టర్స్ విత్ ఎ ఫ్రెష్ వాయిస్ అండ్ ఫ్రెష్ రీకంపోజింగ్ లాగా, అంటే ఆల్మోస్ట్ నాకు కరెక్ట్ గా తెలీదు బట్ రీమిక్స్ కూడా అనలేను, ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఫ్యూజన్ సాంగ్ అండ్ ఇలాంటివి నాకు బాగా నచ్చుతాయి. సో మీకు కూడా ఇలాంటివి ఏమన్నా స్పెషల్ మ్యూజిక్ టేస్ట్ ఉంటే దిస్ ఇస్ ద టైమ్. 9726061966 స్టూడియో నెంబర్. మీరు అది ఏంటి అని కాస్త నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను కూడా అటువంటి మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తాను, మనందరి శ్రోతలకి వినిపిద్దాం. సరే, యాజ్ యూజువల్ సండే ఈవినింగ్ 4 to 5 వాట్ డూ వీ డూ? కిడ్స్ కిడ్స్ కిడ్స్ ప్రోగ్రామ్. సో కిడ్స్ ట్యూన్ ఇన్ అయి ఉంటే గనక దిస్ ఇస్ యువర్ టైమ్ కిడ్స్. సరే, మరి నేను ఇవాడు ఏం చెప్తాను అనుకున్నానంటే పద్యాలు పాటలు అవి ఓకే, ఇట్స్ అప్ టు యూ, యువర్ చాయిస్. ఇఫ్ యు ఆర్ రెడీ విత్ ఎనీ సాంగ్ కమ్ కాల్ అండ్ సింగ్ అదనమాట. అది ఓకే. అది కాకుండా నేను ఇవాళ కిడ్స్ నుంచి అడుగుదా ఉన్నా. ఎవ్రీ టైం నేను అడగడం కాదు, కిడ్స్ నుంచి తెలుసుకోవాలి. ఆల్వేస్ ఐ సే దిస్, కిడ్స్ లో ఎలా ఉంటుందంటే వాళ్ల నుంచి ఆల్వేస్ ఇట్స్ అ ఫ్రెష్ లెర్నింగ్. ఏదో ఒక కొత్త విషయం మనకి పిల్లలు నేర్పిస్తూ ఉంటారు అనిపిస్తూ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు పిల్లలతో ఆడుకుంటూ ఉంటే మనకి తెలియని ఆనందం వస్తుంది చూడండి. దాట్స్ బికాస్ ఆఫ్ దాట్ వీ డోంట్ నో, వి ఫర్గెట్ అస్, వీ జస్ట్ గో విత్ దెమ్, అలా ఉంటుంది. సో కిడ్స్, మీరు రైట్ నౌ మీ ఫ్రెండ్స్ తో, అంటే ఈ మధ్య కాలంలో ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ కానీ వాట్ ఎవర్, 5-6 ఏళ్ల పిల్లలు అవ్వచ్చు, 10 ఏళ్ల పిల్లలు అవ్వచ్చు, గత కొద్ది సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు సరదాగా మీ ఫ్రెండ్స్ తో ఆడే ఆటలు, వాటికి నాగా ఆటలు ఇంట్రడ్యూస్ చేయండి. మా చిన్నప్పుడు ఎంతసేపు ఎలా ఆడేవాళ్ళం, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవుట్డోర్ స్పోర్ట్స్, నేను లాస్ట్ టైం చెప్పినట్టు స్కిప్పింగ్, రకరకాల తొక్కుడు బిళ్ళ, చింత పిక్కలు, వాట్ నాట్ బోల్డ్ అని వెరైటీ వెరైటీలు ఆడుకునేవాళ్ళం. మళ్ళీ దాని తర్వాత ఇంకేవో ఉండేవండి, ఐఎమ్ ఫర్గెటింగ్, రకరకాల చార్ పత్తర్ అని అసలు పేర్లు, రకరకాల పేర్లు, కొన్ని అది కర్చీఫ్ గేమ్, ఇలా ఏంటో పిల్లలు ఉండాలే గాని ఇంకా అసలు ఆటలకి పేర్లే ఉంటా నాకు తెలియదు గానీ బోల్డ్ ఆడేవాళ్ళం. సో కరెంట్ పిల్లలు ఈ జనరేషన్ లో రైట్ నా, దోస్ హు ఆర్ 10 and below, ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లలు ఎటువంటి ఆటలు ఆడటానికి ఇష్టపడుతున్నారు, ఐ వాంట్ టు నో. అండ్ మీ దగ్గర ట్రెండింగ్ లో ఉన్న ఆటలు ఏంటి, డూ కాల్ అండ్ షేర్ విత్ మీ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ అదనమాట.

0: నాకు సాంగ్ అయిపోయేలోగా నాకు కాలర్ కాల్ చేశారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో, వెల్కమ్ టు రేడియో సురభి అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి.
1: ఇందాక మీరు వేశారు కదా ఒక
0: మ్యూజిక్ బయట, ఒక ఫ్యూజన్ అంటారు కదా అలాంటిది వేశాను.
1: ఫ్యూజన్ కాకుండా కొంచెం ఓల్డ్ సాహిత్యం మోడ్రన్ గా చేసి,
0: కరెక్ట్
1: మోడ్రన్ ఫ్లేవర్ ఇచ్చిన పాట. అక్కడది ఒకటి కావాలంటే ఈ మధ్య అత్తారింటికి దారేదలో వచ్చిన బిట్ ఉంటుంది దేవదేవం.
0: అవునండి, అవునవును, చాలా బాగుంటుంది.
1: మీరు పెట్టిన అంటే మీ ఆ క్లాస్ లోకి వస్తుందని.
0: అవును, తప్పకుండా ఆ బిట్ వెతికి వేస్తాను.
1: పిల్లన్నా కాదులేండి,
0: అదే దేవదేవం.
1: మీరు చేసిన దానికి ఆ ప్రయోగానికి క్లోజ్ లో వస్తుంది.
0: వెరీ గుడ్, కరెక్ట్. అలాగే వెతుకుతున్నాను ఈలోగా. ముందుగా మీ పేరు చెప్పేసేయండి మన శ్రోతలందరికీ ఒకసారి. అండ్ మనము,
1: నా పేరు శ్రీకాంత్ అండి.
0: శ్రీకాంత్ గారు, మీకు కూడా హ్యాపీ సండే. అయితే మనము పిల్లల గురించి ఒక్క ముక్క అనుకున్నాం కదా, ఆటలు ఎక్కడుంటాయి అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు ఇస్తాను అన్నారు. ఏదో ఆ నేర్ ఒక్కసారి చెప్పేసేయండి.
1: అదే అండి, పిల్లలు ఏం ఆడుతున్నారో రకరకాల ఆడుతూ ఉండొచ్చు, వేరే పిల్లలతో ఆడుతూ ఉండొచ్చు, లేదా ఇంకా ఏమన్నా రైట్ రోబోట్ తోటి ఆడుతూ ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా కేవలం ఐప్యాడ్ లో మాత్రమే ఆడుతున్నారు, ప్లే గ్రౌండ్స్ లో గానీ ఎక్కడ ఆడలేదు.
0: సో ట్రూ అండి, ఐ అగ్రీ
1: అని మేము ఆపోతున్నాం. అది
0: అవునండి, సో ట్రూ. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. మీ సాంగ్ కూడా నేను లైన్అప్ చేశాను, వినిపిస్తాను. థ్యాంక్ యూ, ఎంజాయ్ యువర్ రెస్ట్ ఆఫ్ ద వీకెండ్. ఆయన చెప్పినట్టు చాలా కరెక్ట్ అండి, మనకి పిల్లలు ఎక్కువ శాతం గ్యాడ్జెట్స్ తోటే ఆడుతున్నారు. దీనికి లైవ్ ప్రూఫ్ ఏంటి అంటే గనక, మన చుట్టూ ఒకప్పుడు బోలెడన్ని టాయ్ స్టోర్స్ ఉండేవి, టాయ్సరస్ అంటూ రకరకాలు ఏంటి

ఒక్క నిమిషం, నాకు కాలర్ ఉన్నారు. హలో, మీతో మాట్లాడుతుంటే పాట అయిపోయిన సంగతి చూడలేదు నేను. మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకొచ్చండి. అదండి, దట్ వాజ్ విజయ్ గారు మనకి వచ్చి ఆన్ ఎయిర్ వచ్చేలోగానే చాలాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆయన చాలా గేమ్స్ ఉన్నాయండి, ఒకటి అరా ఏంటి, ఆశ్చర్యపోతారు మీరు అంటూ ఆయన పెద్ద లిస్టే ఇచ్చారు గేమ్స్. ఎన్ని గేమ్స్ అంటే, పిల్లలు ఇక్కడ పిల్లలు ఫోర్ స్క్వేర్ అని బాగా ఆడతారు, బాస్కెట్ బాల్, ఇలాంటి గేమ్స్ అయితే స్పోర్ట్స్ కోటాలో అయితే మాత్రం ఐ మీన్ ఆ కేటగిరీలో చాలా గేమ్స్, అందరు వాళ్ళ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది కదా, అవన్నీ ఆడతారు. ఎస్, ఇంకొకటి ఇంట్రెస్టింగ్ గేమ్, క్లాప్స్ కొట్టుకుంటూ ఆడతారట పిల్లలందరూ, చప్పట్లు కొట్టుకుంటూ, ఒక టైప్ ఆఫ్ గేమ్స్ ఇవి. ఈ కేటగిరీలో నాకు గుర్తుకొచ్చిన, నేను ఎప్పుడో నా చిన్నప్పుడు ఆడినవి ఏంటో రకరకాలు ఉంటాయి కదా, మై ఫాదర్ ఇస్ ఎ డాక్టర్, డాక్ డాక్ డాక్, మై మదర్ ఇస్ ఎ టీచర్, టీచ్ టీచ్ టీచ్, మై సిస్టర్ ఇస్ ఎ సింగర్, సింగ్ సింగ్ సింగ్, మై బ్రదర్ ఇస్ ఎ బాక్సర్, బాక్స్ బాక్స్ బాక్స్ అని అలా కొన్ని ఉంటాయి అనమాట గేమ్స్ అప్పట్లో ఆడేవాళ్ళు. ఇఫ్ అట్ ఆల్ మీకు కూడా మీ చిన్ననాటి గేమ్స్ కానీ ఏదైనా గుర్తుంటే ఒక్కసారి కాల్ చేసి మనందరం రిఫ్రెష్ చేసుకుందాం, అండ్ నెక్స్ట్ జనరేషన్ కి మళ్ళీ నేర్పిద్దాం, ఈ పిల్లలు కూడా నేర్పిద్దాం. ఏమంటారు? అట్ ద సేమ్ టైమ్ కిడ్స్, మీరు ఇలాంటి గేమ్స్ ఏమేమి ఆడుతున్నారు, ఆ వర్డ్స్, ఆ లైన్స్ అలాంటివి నాకు తెలుసుకోవాలని ఉంది. స్పోర్ట్స్ ఇస్ ఎనీవేస్ గుడ్, స్పోర్ట్స్ అందరూ సీరియస్ గా కూడా ఆడతారు, లాంగ్ టెన్నిస్, షార్ట్ టెన్నిస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది వెరీ గుడ్, అది సెపరేట్ సెక్షన్. బట్ టైం పాస్ కోసం హాలిడేస్ లో సెలవులు ఇచ్చినప్పుడు చుట్టుపక్కల పిల్లలతో హ్యాపీగా ఫ్రీడంతో జీరో ఎక్విప్మెంట్ గేమ్స్ అంటారు ఇలాంటి వాటిని, అలాంటివి ఏమి ఆడుతున్నారు? ఐ వాంట్ టు నో.

0: ఓయ్ లంచ్ కి ఎక్కడికన్నా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
2: Hello, dinner plans enti group lo rem support chesalaru.
3: What a day, I'm completely exhausted. Dinner plans enti
4: nene em undaledi ee roju dinner ki. Dinner plans enti
0: every time okate question, dinner plans enti answer matram chala simple. Madira and masala, simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
5: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary jarupukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urutulovistu eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజన. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM డ్రైవ్ టైమ్ విత్ మీ. సరే, మనము కిడ్స్ సెగ్మెంట్ కింద 4 to 5 PM అనుకున్నాము, బట్ కిడ్స్ ఎవరు నాకు కాల్ చేయలేదు. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్, మీకు 5 వరకు, ఇన్ఫాక్ట్ 7 వరకు టైం ఉంది నా షోలో కాల్ చేయొచ్చు, బట్ 5 వరకు ఎక్స్క్లూజివ్ గా కిడ్స్ తోటి, కిడ్స్ రిలేటెడ్ టాపిక్స్ తోటి అని అనుకున్నాను. ఎస్, వీల్ డూ దట్ ఆల్సో. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో కూడా వచ్చాను ఇవాళ, నేను దాంట్లో కూడా వెళ్తాను. ఈలోగా కిడ్స్ ఎవరన్నా ఇప్పుడే ట్యూనింగ్ అయి ఉంటే మీ ఫేవరెట్ గేమ్స్ ఏంటి? ఇందాక నేను చెప్పినట్టుగా నో గ్యాడ్జెట్ అంటే నో ఎక్విప్మెంట్ గేమ్స్, జీరో ఎక్విప్మెంట్ గేమ్స్ అంటారనమాట. నో సెటప్ నీడెడ్, సింప్లీ అలా బయటకు వచ్చి సరదాగా ఫ్రెండ్స్ తోటో, ఇంట్లో ఉన్నప్పుడు హాలిడేస్ లో హ్యాపీగా ఆడుకునే గేమ్స్ చాలా ఉంటాయి. సో ప్రెసెంట్ ట్రెండింగ్ ఏ ఉన్నాయో మీరు నాకు నేర్పించారనమాట, అది సంగతి. దట్స్ వాట్ వీఆర్ రన్నింగ్ రైట్ నౌ. అయితే నేను ఈలోగా మంచి ప్రకటన కూడా వినిపించేస్తానండి, చాలా చాలా ఇంపార్టెంట్. అసలే లాంగ్ వీకెండ్, మనకి మెమోరియల్ డే May 25th. సో this memorial day Monday, Madira and Masala Irving is honoring the real heroes among us. Join us on May 25th for a special celebration dedicated to our heroes with exclusive offers just for veterans. Enjoy a special 15% discount, or when you dine with 4 or more guests, you'll receive a free appetizer and a dessert on the house. Adanamata. ఆర్ లంచ్ బఫే అవర్స్ లో కనుక మీరు వెళ్తే వెటరన్స్ కెన్ ఎంజాయ్ స్పెషల్ 1+1 కాంప్లిమెంటరీ బుఫే ఆఫర్. అన్ని ఆఫర్స్ లో ఏది మీకు కంఫర్టబుల్ గా ఉంటే వాటికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. లంచ్ టైమింగ్స్ వచ్చేసి 11:30 AM to 3 PM అండ్ డిన్నర్ ఫ్రమ్ 6 PM to 11 PM. మధుర అండ్ మసాలా లొకేటెడ్ అట్ 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్ ఇన్ అర్వింగ్. అయితే తప్పకుండా మర్చిపోకుండా ప్లీజ్ క్యారీ వ్యాలిడ్ మిలిటరీ ఐడి ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ టు అవెల్ దీస్ ఆఫర్స్.

సర్ప్రైజ్ సాంగ్ కొట్టేసి చెప్తున్న మూవీ నుంచి, శ్రీకాంత్ మూవీ అన్నమాట. అయితే నేనేం చేస్తాను ఇప్పుడు, కిడ్సే కాదండి, అందరం కలిసి చక్కగా ఆడుకుందాం, ఏమంటారు? సండే ఆఫ్టర్నూన్ ఎస్పెషల్లీ మనకిప్పుడు హాలిడేస్ మీద హాలిడేస్, మనం కూడా హాలిడే సెలబ్రేట్ చేసుకుందాం, వై నాట్. నేనైతే రెడీ, మీరు రెడీయా? మీరు రెడీ అయితే నాకు కాల్ చేయండి, మంచి మెమరీ గేమ్ ఆడుకుందాం. చిన్నప్పుడు కాదు, ఎప్పుడైనా సరే ఏ ఏజ్ కైనా మెమరీ మెమరీ పవర్ ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే, రకరకాల వెరైటీ వెరైటీ మెమరీ గేమ్స్ ఉంటాయి. ఎవరన్నా మెమరీ గేమ్ యూజువల్ గా ఎలా ఆడతారు అంటే, ఓ టేబుల్ మీద మల్టిపుల్ ఐటమ్స్ పెడతారు, ఒక 30 seconds యూ గెట్ టు ఎక్స్పీరియన్స్, అంటే మీరు విజువల్ గా కానీ చూడటం కానీ ద వే యూ వాంట్ టు ఫీల్ ఇట్, అలా ఐటమ్స్ అన్నింటినీ ఒక 30 seconds, లెస్ దాన్ 1 minute అలా ఉంటుంది. అది మీరు చూస్తారు, దెన్ అన్ని కవర్ చేసేస్తారు. మీరు ఏమేమి ఐటమ్స్ చూసారో అది రాసివ్వడమో చెప్పడమో, ద వే వాట్ ఎవర్ ద వే ఇట్ వర్క్స్ అవుట్, అది చేయటం. అలాంటిది ఒక వెరైటీ ఆఫ్ గేమ్ ఉంటుంది. సరే, మరి ఇప్పుడు నేను మీకు అవన్నీ చూపించలేను కాబట్టి నేనేం చేస్తాను, సింపుల్ గా ఒక 10 items పేర్లు ఆన్ ఎయిర్ చెప్తాను, లేదా మీరు నాకు కాల్ చేస్తే లైవ్ లో అప్పుడు చెప్తాను అనమాట. సో మీ కాల్ కుడ్ బి ఆఫ్ ఎయిర్ ఆర్ ఆన్ ఎయిర్, అది మీ చాయిస్. లైవ్ లో ఒక్కసారి ఆ 10 names విని మీరు నా తర్వాత అది రిపీట్ చేయగలిగితే, నో నీడ్, ఆర్డర్ అసలు అవసరమే లేదు, ఎన్ని ఆర్డర్ లో మీరు రిపీట్ చేయొచ్చు, అది మెమరీ గేమ్ అనమాట. సో మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎవరైనా రెడీగా ఉంటే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. ఈ పాట టైంలో ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను, పాట తర్వాత ఆన్ ఎయిర్ కూడా మీ కాల్స్ నేను తీసుకుంటాను. సో మీరు కాల్ చేశాక ఆ 10 items పేర్లు చెప్తానన్నమాట, అప్పుడు మీరు వాటిని రిపీట్ చేయాలి. అది

చెప్పకనే చెప్పేస్తున్నారు. పాన్ ఇండియా నెంబర్ వన్ బ్యాచులర్ నేనే అంటూ మన రెబల్ స్టార్ ప్రభాస్ పాట ఫ్రమ్ ద మూవీ రాజా సాబ్. నాకు బ్యాక్ టు బ్యాక్ నేను పాటలు వినిపించేశాను. ఇన్ఫాక్ట్ ఈ గ్యాప్ లో నేను ఒక శ్రోతతోటి ఈ గేమ్ ఆడే ప్రయత్నం చేశాం, బట్ క్లోజ్ టు 10, నాట్ ఆల్ 10. సో ఇప్పటి వరకు నాకు చేసిన ఇద్దరు శ్రోతల్లో క్లోజ్ టు 10 ఎవరు రాలేదు. ఐ కెన్ నాట్ యాక్సెప్ట్ అనమాట. సో మీరు గనక ఈ గేమ్ ఆడాలి అంటే నేనేం చేస్తాను అంటే, ఆల్రెడీ నేను వాళ్లతో ఆల్రెడీ ఇంతసేపు చెప్పేశాను కాబట్టి నౌ ఐ విల్ డూ ఇట్ ఆన్ ఎయిర్. ఆన్ ఎయిర్ ఒక 10 పదాలు చెప్తాను. జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వినండి. ఒకే ఒక్కసారి రిపీట్ చేస్తాను. ఇది మెమరీ గేమ్ కదా. ఒకవేళ మీరు ఏదన్నా సరిగ్గా వినలేదేమో అనే విషయంగా నేను రిపీట్ చేయడం తప్పించి ఎక్కువ చేయకూడదు. నేను అరగంట చెప్పి మీరు అర నిమిషంలో ఆన్సర్ ఇచ్చారనుకోండి, అది గేమ్ ఎలా అవుతుంది కదా. అందుకని అయితే ఈ మెమరీ గేమ్స్ కి ఒకటి ఉంటుందండి, ఒక టెక్నిక్ ఉంటుంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముందు ఈ గేమ్ మీతో ఆడిద్దాం అనుకుంటున్నాను. సో నేను ఒక 10 నేమ్స్ చెప్తాను, వాటికి సంబంధం ఉందా లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు సంబంధం లేదు. మీరు మీ మైండ్ మ్యాపింగ్ తో వాట్ ఎవర్ ద వే యూ వాంట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండ్ రిపీట్ అట్ ది పాయింట్. సో let's do the first set of 10 names. It goes: rainbow, superhero, rocket, treasure, castle, dragon, pirate, magic, robo, balloon. Rainbow, superhero, rocket, treasure, castle, dragon, pirate, magic, robo, balloon. మీరు కాల్ చేయవలసిన నెంబర్ ఆల్రెడీ తెలుసు, మీ మదిలో అది ఉంది, 9726611966. కాల్ చేసి ఈ 10 నేమ్స్ నాకు రిపీట్ చేయండి.

0: కాదండి, మనకి లిజనర్స్ లో ఎంత మెమరీ పవర్ ఉందంటే నేను ఆశ్చర్యపోతున్నాను. నాకు ఆన్ ఎయిర్ ఒక లిజనర్ ఉన్నారు. వెల్కమ్ టు రేడియో సురభి అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. ఒక్కసారి మీ పేరు మా శ్రోతలకు మరొక్కసారి చెప్పి, యూ కెన్ స్టార్ట్ ద నేమ్ దిస్ గేమ్.
1: ద లిస్ట్ ఇస్ రెయిన్బో, సూపర్ హీరో, రాకెట్, ట్రెజర్, క్యాజల్, డ్రాగన్, పైరేట్, మ్యాజిక్, రోబో అండ్ బెలూన్.
0: వారే వాహ, నేను చప్పట్లు కొడుతున్నారండి మీకు. సారీ, మీ మెమరీ నిజంగా అసలు ఆర్డర్ మిస్ అవ్వకుండా భలే బాగా చెప్పారు. ఇందాక నేను చెప్పినట్టు ఈ మెమరీ గేమ్ ఆడటానికి ట్రిక్ ఉంటుంది, అది ఒక్కటి తెలిస్తే చాలు, ఐ డోంట్ నో. బట్ మీరు మాత్రం ఎంత బాగా అలా లైన్ లో ఆర్డర్ లో చెప్పారు. మీ ట్రిక్ ఏంటో మాతో షేర్ చేసుకుంటారా?
1: సో నేను స్టార్టింగ్ లెటర్స్ రిమెంబర్ చేసుకున్నానండి, అంటే మా పాప కూడా ఉంది, తను ఫస్ట్ ఫైవ్ లెటర్స్ గుర్తుపెట్టి.
0: అదే గేమ్ అయ్యేసరికి రెండు సార్లు అనుకునేసరికి మీ ఇద్దరికి 10-10 వచ్చేసాయి గుర్తు. గుడ్ గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్స్ ఎ లాట్. మీ పాపకు కూడా మంచి మెమరీ ఉందన్నట్టుగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. ఏమైనా రిక్వెస్ట్ సాంగ్ ఉందా అండి మీకు? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అదండి మనకి శ్రోతలు ఎంత బాగా చక్కగా భలే చెప్పారు కదా. నేను రెడీ విత్ అనదర్ సెట్ ఆఫ్ వర్డ్స్ నా దగ్గర అయితే ఉన్నాయి, బట్ ఐ రియలీ వాంట్ టు టేక్ టైమ్. మీలో ఎవరన్నా కాల్ చేస్తే, ఎంత లేదన్నా లైవ్ లో ఆడుతూ ఉంటే ఆ స్పిరిటే వేరు కదండి, అందుకని నేను ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను ఈ సాంగ్ అయ్యేలోగా. యు కాల్ మీ, లెట్ అస్ సీ మరొక కొత్త సెట్ ఆఫ్ 10 నేమ్స్, 10 వర్డ్స్ ఐ విల్ గివ్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance.
4: Radio Surabhi Revisit.
5: Kubera Jewelers. Trademark of craftsmanship and elegance.
6: Larsen Travels మీ మొత్తం టూర్ ని సంపూర్ణంగా ప్లాన్ చేస్తుంది. Larsen Travels తో మీ టూర్ ని బుక్ చేసుకోండి. ట్రావెల్ బాధల్ని మర్చిపోండి.
7: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
8: కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
9: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
10: Manashanti, mental peace, masala dosa.
8: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
12: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
11: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పనీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరాటా.
12: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
11: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
13: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

లీడర్ అందరికి తెలుసు ఈ పాట లీడర్ మూవీ నుంచి. సో వెల్కమ్ బ్యాక్, మీరు వింటున్నారు సూపర్ సండే విత్ మీ యువర్ ఆర్జే అంజనా. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM డ్రైవ్ టైమ్ సూపర్ గా ఉండాలని సూపర్ గా నేను ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాను. అది ఎప్పుడు సూపర్ గా ఉంటుంది, మీరు విని ఆనందించి ఎస్ వీఆర్ ఎంజాయింగ్ దిస్ ప్రోగ్రామ్ అంటూ మీరు ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇచ్చినా, లేదా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఈ గేమ్ ని మీరు కూడా ఎంజాయ్ చేస్తే అప్పుడు అనమాట. యాక్చువల్లీ నేను ఎప్పుడు మైక్ ముందున్నా ఆనందంగానే ఉంటానండి. నేను ఐ ఫీల్ సూపర్. అసలు అలా చేయకపోతే ఇక్కడ కూర్చోలేం కదా. ఆబ్వియస్లీ ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ దట్ యూ కెన్ నాట్ ఎక్స్ప్రెస్ ఎనీథింగ్, అలా అనమాట. సో ఎనీవేస్ ఆ సంగతి ఆ విషయాలు పక్కకి పెడితే, నాకు కాల్ చేసి గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఐఎమ్ ఎంజాయింగ్ ద వే మీరు చూపిస్తున్న ఈ పార్టిసిపేషన్ కి. నాకు అనిపిస్తోంది వెరీ గుడ్ మంచి రెస్పాన్స్ తోటి మనం గేమ్ ని ముందుకు తీసుకువెళ్దాం అని. సో నెక్స్ట్ నేను ఏం చెప్తానంటే, ఈసారి పదాలు నేను తెలుగులో చెప్తానండి, మీరు వాటిని తెలుగులోనే ఇవ్వాలి నాకు. యూ హ్యావ్ టు రిప్లై మీ బ్యాక్ విత్ సేమ్ థింగ్ ఇన్ తెలుగు. ఓకే, తెలుగులో ఒక 10 పదాలు నేను మీకు చెప్తున్నాను. ఇట్స్ ఎ మెమరీ గేమ్. ఇప్పుడే జాయిన్ అయిన శ్రోతలు ఇప్పుడే ట్యూన్ ఇన్ అయి ఉంటే గనక ఒక్కసారి మీకు ఈ గేమ్ సంబంధించి, ఇట్స్ ఎ రెగ్యులర్ మెమరీ గేమ్. మామూలుగా ఎలా మాట్లాడదాం, ఒక పదాలు ఇస్తాం మీరు రిపీట్ చేయాలి. యూ హ్యావ్ టు రిపీట్ విత్ ఇన్ 30 సెకండ్స్ క్విక్ గా, గ్యాప్ లేకుండా. సరే, తెలుగులో నేను మీకు ఇస్తున్న పదాలు పుస్తకం, చెట్టు, పువ్వు, చంద్రుడు, ఇల్లు, పెన్సిల్, కుర్చీ, బంతి, సూర్యుడు, పులి. మరొక్కసారి, పుస్తకం, చెట్టు, పువ్వు, చంద్రుడు, ఇల్లు, పెన్సిల్, కుర్చీ, బంతి, సూర్యుడు, పులి. ఓకే, డిడ్ యూ గెట్ ఇట్? ఐ హోప్ మీకు ఈ పదాలు వచ్చేసాయని. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ వెయిట్ అనమాట. ఏం చేస్తా అంటే, మీలో మీరే నాకు కాల్ చేసి చెప్పే వరకు ఐ కెన్ వెయిట్. నేను ఇందులో నేను రివీల్ చేయాల్సిన ఆన్సర్ ఏమీ లేదు కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ లెఫ్ట్ యూ లిజనర్స్ అదనమాట. మరి నేను ఈలోగా ఒక మంచి ప్రకటన ఇచ్చేస్తాను, సంథింగ్ దట్ యూ షుడ్ ఆల్సో ఎంజాయ్ కదా. ఫుడ్ కు మించి ఏముంటుంది చెప్పండి. అది అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం అయితే హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ పాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతే కాదు, మీ ఫంక్షన్స్ కి, పార్టీస్ కి, కార్పొరేట్ ఈవెంట్స్ కోసమైనా సరే ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్, మైత్రి ఇండియన్ కుజైన్. సో మీరు ఆలస్యం చేయకుండా ఈ లాంగ్ వీకెండ్ అయినా సరే, సండే ఈవినింగ్ అయినా సరే విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజైన్. నౌ సర్వింగ్ యూ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో, 3 లొకేషన్స్ లో వీరు ఉన్నారు. అలాగే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారి గురించి మనకు ఆల్రెడీ తెలుసు, లైఫ్ ఒక నిమిషంలో మారిపోతూ ఉంటుంది. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్, అది తెలిసిన విషయమే. బట్ హెల్త్ కవరేజ్ లో ఎటువంటి మార్పులు ఉండకూడదు. అలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలంటే ఇదిగో ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఉన్నారు కదా హెల్ప్ కి. సో లాస్ట్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈజ్ హియర్ టు హెల్ప్, తప్పకుండా గుర్తుంచుకోండి. అండ్ దట్ టు యూ విల్ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ quickly and stress free with SNR insurance. From health to travel, dental, vision and life insurance, we have got you covered. Antunaru SNR insurance.

0: అల్లుడు సీను చిత్రం నుంచి. ఈ మూవీలో మనకి బెల్లంకొండ శ్రీనివాస్ మరియు సమంత నటించారు. ఆ చిత్రం నుంచి ఈ పాట. మరి నెక్స్ట్ ఏం చేస్తాను అంటే కొంచెం డీటూర్ తీసుకుంటాను. నేను యాక్చువల్లీ ఆ గేమ్ విల్ కంటిన్యూ ఆఫ్టర్ సమ్ టైమ్. నాకు ట్రై చేసిన వాళ్ళు కంప్లీట్ గా ట్రై చేస్తే అంటే కరెక్ట్ గా చేస్తే దెన్ ఇట్ ఇస్ గుడ్, బట్ ఫర్ సమ్ రీజన్ కొంచెం బ్రేక్ తీసుకుని మోర్ దాన్ 1 మినిట్ లో ఆన్సర్ చెప్పడం వల్ల దాన్ని నేను కన్సిడర్ చేయట్లేదు అనమాట. ఎనీవేస్, మీకు మీరు ఎనీ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు ప్లే దట్ గేమ్, మెమరీ గేమ్, నాకు కాల్ చేయండి. కొత్త సెట్ ఆఫ్ పదాలు మళ్లీ ఇస్తాను లైవ్ లో. అంటే మీ కాల్ ఆఫ్ ఎయిర్ ఉండొచ్చు, మీ కాల్ మీరు ఇష్టపడితే ఆన్ ఎయిర్ కూడా తీసుకుంటాను, బట్ కొత్త సెట్ ఆఫ్ పదాలు ఇస్తాను. సో దట్ లైవ్ లో అప్పటికప్పుడు మెమరీ గేమ్ అంటే అలాగే ఉండాలి కదా, అలా ఫ్లాష్ లాగా వచ్చిపోతుంటేనే అది మెమరీలో రిజిస్టర్ అయిందా లేదా అని తెలుసుకుంటాం. సరే, నేను ఒకనొకప్పటి సినిమా నుంచి మీకు ఒక క్లిప్పింగ్ వినిపిస్తాను. ఇది 90s మూవీ అండి, 2000 కూడా కాదు, 2026 కాబట్టి మన మెమరీ లైన్ లో డౌన్ డౌన్ డౌన్ 25 ఏళ్లు కాకుండా ఆల్మోస్ట్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లాలన్నమాట. ఈ మూవీ అంతది అప్పటిది. కానీ కొన్ని పాత్రలు ఎంత బాగుంటాయంటే మర్చిపోవాలన్నా మర్చిపోలేం, అది ఎప్పటికప్పుడు గుర్తుకొస్తూనే ఉంటాయి ఇవి చాలా సందర్భాలు. అయితే ఈ పర్టికులర్ పాత్ర గురించి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇవాళ రేపు మల్టీవర్స్ అని లైక్ సీక్వెల్ అని ఫస్ట్ పార్ట్ అని సెకండ్ పార్ట్ అని పాన్ ఇండియా మూవీస్ అని పాత్ర మళ్లీ తిరిగి ఆ మూవీ నుంచి ఈ మూవీకి లింక్ చేయడము, ఫస్ట్ మూవీలో ఉన్న పాత్ర సెకండ్ మూవీలో హైలైట్ చేయడం, ఇలా రకరకాల ఏవో సీక్వెల్ బేసిక్ గా చాలా చాలా చాలా జరుగుతున్నాయి కదా. ఇది నేను చెప్తున్నట్టుగా 25-30 సంవత్సరాల క్రితం మామూలుగా హీరోలకి కాదండి సీక్వెల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి, అది కమెడియన్స్ కి ఆది కూడా ఉందని మీకు తెలుసా? మీ దృష్టిలో అలాంటి సీక్వెల్ పాత్రలు పోషించిన రోల్స్ ఏదన్నా ఉంటే నాతో షేర్ చేయండి. నేను ఈ పాత్ర మీకు షేర్ చేస్తున్నాను, వినండి క్లిప్పింగ్. ఇది ఏ మూవీ నుంచి, ఈ పాత్ర పేరు చాలా ఈజీగా మీరు చెప్తారు, అయితే ఎందుకంటే ఆ పాత్ర నేను వినిపించే క్లిప్పింగ్ లో తన పేరు తానే చెప్పుకుంటారు. ఆ పాత్ర ఒరిజినల్ రోల్ ఏంటి, సీక్వెల్ రోల్ ఏంటి, ఏ మూవీస్ లో రోల్, ఆఫ్ కోర్స్ టైటిల్ విల్ బి సేమ్ బట్ టూ డిఫరెంట్ తెలుగు మూవీస్ అదనమాట. సో కానొకప్పుడు అప్పుడెప్పుడో వచ్చిన సీక్వెల్ అండి, ఇప్పుడుది కాదు. చూసారా, మనం అనుకుంటూ ఉంటాం ప్రతిదీ మనకి కొత్తగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఆల్రెడీ దేర్. సరే, క్లిప్పింగ్ వినేయండి, మంచి కామెడీ క్లిప్పింగ్, యూ గెట్ టు ఎంజాయ్ దిస్.
1: ఇక్కడ ప్రాణాలు తీసేసావు కదా, ఇదిగో టీవీ తయారు చేసా చూసుకో.
2: చేశారులే, అన్ని రోడ్డు మీద దొరికిన వాటితో టీవీ చేయడం కూడా గొప్పే. అందులో బొమ్మ వస్తుందా చేస్తుందా, డొక్కు టీవీ టొక్కు మొక్కను.
1: అదే మరి తక్కువ అంచనా వేయటం అంటే, ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి చూసుకో.
3: ఓహో, బొమ్మ రావట్లేదా, ఈ సంగతి నేను చెప్తా.
1: ఏం డిసైడ్ చేసినావు నా పిల్కన్నా? ఎవడ్రాది, ఎవడ్రా నన్ను పిలకూడదు, తోలు తీసేస్తుండ్రీ.
3: తోటరాములతో నగరాలు చేసినామంటే బోన్స్ తిరుగుతాయి.
1: బోన్స్ తిరుగుతాయా, దమ్ముంటే ఎదరకొచ్చి మాట్లాడరే.
3: జర టీవీ మీద ఎక్కు, జర టీవీ మీద ఎక్కు.
1: నా టీవీలో బొమ్మ వచ్చింది, నా టీవీలో బొమ్మ వచ్చింది.
3: బొమ్మ కాదే, తోటరాముణ్ణి, ఒరిజినల్ తోటరాముణ్ణి, తోటరాముణ్ణి తిరిగి వచ్చినా. జరిట్ల రాబే, జరిట్ల రా,
1: అక్కడే ఉండరా,
3: వెనక నుంచి వస్తారు. ఫ్రంట్కి రమ్మంటే బ్యాక్ వస్తే ఏంది ఇట్లా రాబే.
1: ఇదేంటి, టీవీలో బొమ్మ నాతో మాట్లాడుతుందేంటి, పైగా బేంటుందేంటి,
3: నేనెవరినో తెలుసా నీకు? తోటరాముణ్ణి ఎముడన్నా నన్ను ఆకాశం లెక్క డిసైడ్ చేస్తే కిందకి రాలికి రూట్ తెలవక మబ్బులెక్కి చక్కర్లు కొడుతున్నా. ఇప్పుడు ఉపగ్రహం తాన డిసైడ్ అయినా.
1: నువ్వెవడివైనా నాకు అనవసరం, నువ్వు నా టీవీలో గడుగు పెట్టాను వీల్లేదంటే
3: అరెత్తేరి.
0: అదండి పిలక అని నెక్కిరిస్తున్న ఆ తోటరాముడు క్యారెక్టర్ ఏ మూవీ నుంచి, ఈ సినిమాలో ఈ సన్నివేశంలో ఆయన సీక్వెల్ అని నేను మీకు చెప్తున్నా అనమాట. సో ఈ సినిమా పేరేంటి, అండ్ ఆయన ఫస్ట్ ఒరిజినల్ తోటరాముడు క్యారెక్టర్ సూపర్ ఫేమస్, మామూలుగా కాదు అసలు ఎంత ఫేమస్ మీకే తెలుసు. ఎంత నవ్వుకున్నామో అప్పట్లో ఆ తోటరాముడు క్యారెక్టర్ రాగానే. అసలు సో ఆ తోటరాముడు క్యారెక్టర్ ఏ మూవీ నుంచి, ఈ సీక్వెల్ ఏ మూవీ నుంచి తెలిస్తే కాల్ చేయండి 9726361966. నవ్వుకుంటున్నారు మీరందరూ, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్లిప్పింగ్ విని. అసలు ఎక్కడెక్కడికో ఏదేదో మెమరీస్ లోంచి మరిన్ని డైలాగులు కూడా మీకు మీరే చెప్పేసుకుంటున్నారు నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇంట్లోంచి ట్యూనిన్ అయ్యి ఈ ప్రోగ్రామ్ వింటున్నా, కార్ లో హాయిగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో అలా జాలీగా రైడ్ లో వెళ్తూ మీరు ఈ కార్యక్రమాన్ని వింటున్నా సరే, డెఫినెట్ గా ఐఎమ్ ష్యూర్ రైట్ నౌ మీరందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. తోటరాము డైలాగ్ మీరు మర్చిపోయే సమస్య లేదు. ఐఎమ్ ష్యూర్ మీరు ఆ కవిత్వం మొత్తం మరొక్కసారి చెప్తున్నారేమో ఒకళ్ళకొకళ్ళు, బట్ మాత్ కూడా చెప్పండి. షేర్ విత్ అస్ 9726361966.

సూపర్ సాంగ్. అసలు ఫ్యామిలీ రిలేషన్స్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, సూపర్ గా చూపించేశారు ఈ పాట మొత్తంలో. సరే, ఏంటి మీరు తోటరాముడు సీక్వెల్ అసలు ఉందనే గుర్తించట్లేదా? ఎందుకు ఎందుకు ఎందుకు మీకు తోటరాముడు మూవీ గుర్తుకు రాలేదు? ఐ రియలీ డెంట్ గెట్ కాలర్స్ ఫర్ దట్ పర్టికులర్ దీని గురించి చెప్పడానికి. అయితే ఈ తోటరాముడు సీక్వెల్ మన ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆల్మోస్ట్, చెప్పాను కదా, 25-30 ఏళ్ల క్రితం ఆయన ఇవన్నీ మనకి అందించేశారని చెప్పాలి. ఒకప్పుడు మనకి ఎలా అంటే, ఇప్పటి భాషలో చెప్పాలంటే యమ యూనివర్స్ అనుకోవచ్చు, లేదా ఎస్వి రెడ్డి గారి, ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫ్యాంటసీ కామెడీ యూనివర్స్ అని ఏదో ఒక విధంగా మనం కూడా పేరు పెట్టాలి కదా అది. సో ఆ సినిమా వచ్చేసి ఘటోద్గజుడు. ఘటోద్గజుడు చిత్రం నుంచి నేను మీకు వినిపించిన ఆ క్లిప్పింగ్. అయితే అంతకు ముందే ఇది ఒక మూవీలో తోటరాముడు ఉంది కదా, సో ఆ మూవీ గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఈలోగా అసలు నేను లిజినెస్ అందరినీ అడుగుదాం అనుకుంటున్నాను, మీరు ఈ మధ్య మా రేడియో సురభి ఇన్స్టా రీల్స్ మన అప్డేట్స్ అని చూస్తున్నారా? నేను రెగ్యులర్ గా ఇతిహాసం ఈతరం కోసం అంటూ పోస్ట్ చేస్తున్నాను. కంపైల్ చేసేసి విత్ ఇన్ 60 seconds ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1 character అనమాట. సో అలాంటివి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఇన్స్టా ద్వారా మీరు కనెక్ట్ అవ్వండి, ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. సరే, మరొక పాట వినిపించి ఆ తర్వాత నేను నెక్స్ట్

దీనికి వెళ్తాను. ఓకే, నేను ఆ నెక్స్ట్ క్లిప్పింగ్ ఏ మూవీ నుంచి అంటే గనక మన తోట రాముడు ఈజ్ ఫ్రమ్ ద మూవీ చెప్పనగా అలీ హీరో అని మాత్రమే చెప్తా ఆ మూవీలో. అదనమాట

0: హ్యాపీ ఫోర్త్ బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ ఫోర్ మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
1: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్ South Lake and many more. Swadeshi, because originals never fade.
2: హాయ్, నేను మీ ఆర్సీ పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Radio Surabhi Revisit.
5: Pallu chuvvu antunna.
4: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
6: Chala pagadalli apply chesarandi ivanni.
1: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
7: Paya, haleem, rumali roti, natakodi curries and much more. Feel more Indian cafe.
4: Thank you for being in our journey.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. సండే ఆఫ్టర్నూన్ 4 PM టు 7 PM డ్రైవ్ టైమ్ ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే. అయితే ఇప్పుడే ట్యూనింగ్ అయిన శ్రోతల కోసం మరొక్కసారి, నేను ఇందాక ఒక మంచి కామెడీ బిట్ వినిపించాను, అది ఘటోత్కచుడు మూవీ నుంచి అని చెప్పాను. తోటరాముడు క్యారెక్టర్ అది సీక్వెల్ అని చెప్పాను. సో ఒరిజినల్ గా తోటరాముడు క్యారెక్టర్ మనకి విపరీతంగా ఇష్టము. అది ఏ మూవీ అంటే అలీ మరియు ఇంద్రజా నటించిన మూవీ యమలీల. యమలీల చిత్రం నుంచి ఒరిజినల్ గా తోటరాముడు క్యారెక్టర్ అది ఎంత ఫేమస్ అంటే, రౌడీ అయినప్పటికీ కవిత్వం మీద ఆశతో కవితను రాయాలి, తన కవితలు ముద్రణకు వెళ్లాలి, అక్కడ ప్రెస్ లో అతను ప్రచురిస్తే ఆనందించాలి అని తోటరాముడి క్యారెక్టర్ అనమాట. ఆ కవిత్వాలు కూడా ఎంత రేంజ్ లో ఉన్నాయంటే దానికి మంచి రెస్పాన్స్ కూడా ఇచ్చారులేండి. ముందు కవిత్వం వినండి. తోటరాముడు స్వయంగా ఎడిటర్ దగ్గరికి వెళ్లి తాను రాసిన కవిత్వం వినిపిస్తున్నాడు. మీరు కూడా విని మరొక్కసారి నవ్వుకోండి. ఐ నో యు నో దిస్ బట్
1: ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళిపోమంటారా? మరి ఏం కావాలి సార్?
2: ఇలా పనుండి వచ్చిన
1: పని ఏమిటో చెప్పండి సార్, ఏదైనా చేసేస్తాను.
2: చెప్తా, నేను ఈ మధ్య కవిత్వం రాయడం షురూ చేసిన. నువ్వు పడతావని ముందే డిసైడ్ చేసిన, నా కవిత్వం వినక ముందే పడ్డావంటే ఇందాకేమైతావు
1: చెప్పండి సార్.
2: రాగరాదు, నేను ఇంకా కవిత్వం సురువే చేయలే. నాకు ఒక బుల్లి చెల్లి.
1: సిస్టర్ సెంటిమెంట్ అన్నమాట. కానివ్వండి కానివ్వండి,
2: నాకు బుల్లి చెల్లి. ఏదే గల్లీలో దానికి పెళ్లి. ఇలా నా చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ.
1: చెల్లి పెళ్లి ఒక్కసారి కాదు, మళ్లీ మళ్లీ జరగాలి. బాగుంది, చాలా బాగుంది.
2: నిజంగా మంచిగుందా?
1: చెల్లికి మళ్లీ మళ్లీ పెళ్లి అని కోరుకోవడం కొత్త సెంటిమెంట్ సార్, అద్భుతంగా ఉంది.
2: అట్లయితే డిసైడ్ చేస్తావు?
1: వెయ్యికి తెస్తానా? వెయ్యకపోతే చస్తాను. వేస్తా వేస్తా.
2: ఒట్టు ఒట్టు. అట్లయితే కవితం కి నా అడ్రస్ మీటింగ్ చేపి అందరికి నా అడ్రస్ డిసైడ్ అవుతుంది.
1: అలాగే సార్,
2: వస్తా సార్.
0: అదండి, అంత కష్టపడి మరి ఎడిటర్ ఏం చేయాలో తెలియక ప్రచారం అయితే చేసేసాడు. మరి ఆ తర్వాత ఏమైందంటారు? రెస్పాన్స్ వస్తుంది, పబ్లిక్ ఊరికే ఊరుకుంటారా, మంచి రెస్పాన్స్ ఇస్తారు. ఇదిగోండి ఇచ్చారు.
2: అరే ఓ ఎడిటర్,
1: మీరా?
2: మన కవిత్వం ఏం చేసినావు? డిసైడ్ అయినాడు.
1: మీరు ఇంకా చూడలేదా సార్? కింద ద్వారా చెప్పింది.
2: అరే చూడుండ్రే చూడండి, అచ్చుల మన పేరు జబర్దస్త్ ఉన్నది. తోటరాముడు అంటే ఎవరు రాయడని నగరం అంతా అద్దిరిపోవాలి.
3: అన్నా అన్నా అన్నా అన్నా, ఈ కోసం పోస్టల్ వేస్తుంది.
2: మన గురించి వస్తే చూస్తే పోలీస్ వ్యాన్ రావాలి, పోస్టల్ వ్యాన్ ఎందుకు డిసైడ్ అయింది?
4: తోటరాముడు గారు, నీకు 5 బస్తాలు ఎత్తరాలు వచ్చాయి.
1: 5 బస్తాలు? ఆశ్చర్యపోకండి సార్, కిందటి వారం మీ కవిత ప్రింట్ అయింది కదా, అది పాఠకులు చదివి ముగ్ధులైపోయి రాసి ఉంటారు. తొలి కవితతోనే ఎంత పాపులర్ అయిపోయారండి.
2: ఎడిటర్ సాబ్, ఏం డిసైడ్ చేసినామన్నా? చూస్తాయండి ఒక్కొక్కరు చదువు.
5: తోటరాముడు గారికి.
2: ఓహో ఓహో, రే అందరూ ఉండ్రి.
5: గత వారం వారపత్రికలో మీరు రాసిన చెల్లి పెళ్లి అని కవిత చదివాను. చెల్లికి మళ్లీ పెళ్లి అంటారా? గాడిద నికృష్టుడా, దరిద్రుడా, అప్రాచ్యుడా, నీకు జనం పెట్టా.
3: అన్నా ఈ ఉత్తరంలో నిజం పోతుందా సార్? అన్నా
0: అదండి, నిజం నిక్కచ్చిగా చెప్తారు. మరి ఎందుకు అనుకుంటారు లిజనర్స్ కానీ ఆడియన్స్ కానీ పత్రిక చదివే ఎవరైనా సరే వాళ్ళైనా కానీ అదే మరి అలాగే ఉంటుంది. సరే, నేను ఘటోత్కచుడు మూవీ నుంచి ఈ పాట వినిపిస్తాను.
6: నే చీతా టు డాన్స్.

ఇది యాక్చువల్లీ నాగార్జున గారు ఈ పాటకి అంటే కెమెరా రోల్ ప్లే చేశారు ఈ మూవీలో. ఈ పాట ఆయనకి ఇచ్చారు ఆయన మీద, ఆయన కోసం అనమాట. సో మంచి ఫుల్ ఆన్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ నాగార్జున గారు మంచి యంగ్ డేస్ లో. ఇప్పటికే ఆయన యంగ్ లేండి, ఆయనకి అసలు యంగ్ పదంకి ఆయనకి ఒక ఫెవికాల్ లింక్ ఉందని చెప్పొచ్చు. సో యాక్చువల్లీ అప్పుడు ఇంకా ఫుల్ ఆన్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్. అప్పట్లో ఇలాంటి ఫాస్ట్ బీట్ కొంచెము ఏమంటాం ఒక డిఫరెంట్ టచ్ తీసుకురావడానికి ఒక డిఫరెంట్ ట్యూన్ ప్లస్ బీట్ మ్యూజిక్ అన్ని మిక్స్ చేసి చేసినట్టున్నారు. బట్ డెఫినెట్ గా అప్పట్లో కూడా ఆయన అభిమానులకి పండగే. ఇప్పటికి నాగార్జున గారి అభిమానులు అయితే తప్పకుండా మరొకసారి ఈ పాటను చూసి విని కూడా ఎంజాయ్ చేసుంటారు. ఇది వచ్చేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు చిత్ర గారు మరి స్వర్ణలత అండ్ రెమో ఇందులో ఈ పాటకి గాత్రం ఇచ్చారన్నమాట. సుచిత్ర గారి కొరియోగ్రఫీ, నాగార్జున గారి డాన్స్. సో నాగార్జున గారి గురించి మాట వచ్చింది కాబట్టి యూజువల్ గా నాగార్జున గారు మనకి సోషల్ మీడియాలోనూ చాలా సార్లు ఎన్నో ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చి ఎన్నో రకాల విశేషాలు ఆయన ఆఫ్ లైన్ షేర్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మొన్న వన్ ఆఫ్ ద బైట్స్ లో నేను ఈ మధ్య విన్నానన్నమాట, గీతాంజలి మూవీ నాగార్జున గారికి కెరియర్ లో దట్ ఈస్ ద వన్ విచ్ స్టార్టెడ్ హిస్ కెరియర్ అని కూడా చెప్పొచ్చేమో. ఆయన కెరియర్ ఆ మూవీతో స్టార్ట్ అయింది అని కూడా అనొచ్చు. ఇంతకుముందు చాలా మూవీస్ అంతకుముందు కూడా ఆయన చేసినట్టు, అండ్ ఐఎమ్ నాట్ ష్యూర్ లైక్ అదే ఫస్ట్ మూవీ, ఐఎమ్ నాట్ సో. అయితే ఆయన లైనప్ అయి ఉన్న మూవీస్ అన్ని అక్కడ పక్కకు పెడితే ఆయన ఈ మూవీ చేసే ముందు సంగతి అనమాట. ఆయన ఈ మూవీ కోసం పడిన కష్టం ఏంటంటే, మనకి అంతకుముందు మంచి సూపర్ హిట్ మౌనరాగం సినిమాని మనకి అందించారు మన డైరెక్టర్ మణిరత్నం గారు. ఆ సంగతి చాలా మందికి బాగా తెలుసు. మౌనరాగం మూవీ అయితే మన నాగార్జున గారికి బాగా నచ్చిందట. సో ఆయన యూజువల్ గానే నాగార్జున గారికి వాకింగ్ అంటే ఎంత ఇష్టము, హెల్త్ కాన్షియస్ ఆయన చిన్నప్పటి నుంచి వాకింగ్. ఇన్ఫాక్ట్ మనం చాలాసార్లు మన స్టోరీలో మాట్లాడుకున్నాం, నాగార్జున గారు మన హైదరాబాద్ రోడ్ల మీద కూడా పొద్దున ఐదింటికి అలా చూస్తే ఆయన హిల్ బి దేర్ ఆన్ ద రోడ్స్ హ్యాపీగా వాక్ చేస్తూ ఉంటారట. మినిమం 1 అవర్ హిల్ జస్ట్ గో ఫర్ ఎ వాక్ ఆర్ ఎ జాగ్ ఆర్ ఎ రన్ సింపుల్ గా అలా హ్యాపీగా. 4 o'clock వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి ఉదయం 4 a.m. కి అని. సో వాకింగ్ వల్ల లాభాలు ఉన్నాయని మనకి బాగా తెలుసు కదా. అయితే ఇక్కడ మన మణిరత్నం గారికిను నాగార్జున గారికి వాకింగ్ వల్ల వచ్చిన లాభమే ఇది. ఈ రిజల్ట్ ఈజ్ గీతాంజలి మూవీ. అంటే మణిరత్నం గారు యూజువల్ గా ఉదయం 6 గంటలకి వాకింగ్ కి వెళ్తారట. అది తెలుసుకుని నాగార్జున గారు ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ ఆయన వెంట డైలీ ఉదయం 6 గంటలకి లేచి వాకింగ్ అని చెప్పి ఆయనతో పరిగెట్టడం. ఆయన 10 నిమిషాలు ఉండి దెన్ హీ మణిరత్నం గారు యూస్ టు గో ఫర్ అదర్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్, ఏవో ఫిట్నెస్ అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికీ ఆయన షిఫ్ట్ అయిపోతుంటే ఈయన మాత్రం ప్రతిరోజు 6 గంటలకి చక్కగా ఆయన వాకింగ్ జాగింగ్ స్టార్ట్ చేసే సమయానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి హీ యూస్ టు బీ విత్ మణిరత్నం గారు, నాగార్జున గారు మణిరత్నం గారితో ఇనిషియల్ గా వాకింగ్ ఎలా చేస్తూ 1-2 కాదు ఏకంగా 6 నెలలు చేసి సమ్హౌ హీ కన్విన్స్డ్ హిమ్ అండ్ హీ వాంటెడ్ టు డూ దట్ మూవీ మణిరత్నం గారి డైరెక్షన్ లో. అండ్ దట్స్ హౌ గీతాంజలి మూవీ హ్యాపెండ్. అది ఆయన స్వయంగా చెప్పారు నాగార్జున గారు. ఐ డోంట్ నో ఎన్నో ఉంటాయి కొంతవరకు, ఐ డోంట్ నో, బట్ నాకైతే అనిపించింది ఇస్ ఇట్ రియల్లీ ట్రూ, ఎందుకంటే అంత కష్టపడి ఉంది కదా అని. ఎందుకంటే నాగార్జున గారు చేస్తా అంటే మణిరత్నం గారు వద్దంటారా, మణిరత్నం గారి ఆఫర్ అయితే నాగార్జున గారు వద్దంటారా, నాట్ సో అంత పెయిన్ తీసుకుని మరి మూవీ చేయాలి అని ఏం లేదు. బట్ మైట్ బి ఐ థాట్ వాళ్ళిద్దరూ ఆ మూవీ గురించి డిస్కషన్ చేస్తుంటారు 6 నెలల పాటు హ్యాపీగా ఈ మూవీని ఇలా చేయాలి అలా చేయాలని. ఇద్దరు ఫిట్నెస్ రీత్యా పొద్దునే వాకింగ్ వెళ్ళినప్పుడు might be that was their best time to connect.

బాద్షా చిత్రం నుంచి ఈ పాట. ఇది కూడా కొంచెం పెద్ద పాట, బట్ గుడ్, మనము ఇంతవరకు విన్నాం ఈ పాటని. సరే, నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నానంటే, మనకి యూజువల్ గా ఈ సెగ్మెంట్ లో మనం మాట నాది పాట మీది కార్యక్రమం అన్నమాట. అంటే పాట, మన తెలుగు మూవీస్ నుంచి మంచి పాటని నేను మాటల్లో చెప్తాను. ఇట్ కుడ్ బి స్టార్టింగ్, మీకు చరణం అవ్వచ్చు, పల్లవ అవ్వచ్చు, ముందుండొచ్చు, వెనకుండొచ్చు, లాస్ట్ బిట్ అయినా అవ్వచ్చు అనమాట. సో నేను మాటల్లో చెప్తాను, ఆ పాట ఏంటి అనేది మీరు క్యాచ్ చేసి కాల్ చేసి చెప్పాలి. ఓకే, సో నేను మాటల్లో పాడుతున్నాను. ఐ షుడ్ నాట్ సింగ్ యాక్చువల్లీ, నాకు అంత సింగింగ్ రాకపోయినప్పటికీ ఈ పాట వింటే అలా వెళ్ళిపో, ఈ మాటలు కంటే పాటలే వస్తాయేమో. లెట్ మీ ట్రై. పాటలు కాదు, పాట మీరు చెప్పాలి, మాటల్లో చెప్తున్నాను. ఇట్ కుడ్ బి ఫ్రమ్ ఎనీవేర్ ఫ్రమ్ ద సాంగ్, స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్, ఎక్కడి నుంచైనా. సో తెలుగు మూవీకి సంబంధించి సూపర్ హిట్ ఫేమస్ సాంగ్ అన్నమాట. సో ఏంటంటే, కొండలు కుట్టలు చిందులాడే తదిగినతో, వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుతాం, తూనీగ రెక్కలెక్కుదాం, సూర్యుడి పక్కన నక్కుదాం, కుందేటి కొమ్మ వెతుకుదాం, బంగారు జింకను అడుగుదాం. చాలేమో, నాలుగు వాక్యాలు విన్నట్టే అనిపిస్తోంది కదా, యూ నో అని నాకు అనిపిస్తోంది, బట్ మరొక్కసారి రిపీట్ చేస్తాను. కొండలు కుట్టలు చిందులాడే తదిగినతో, వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుతాం, తూనీగ రెక్కలెక్కుదాం, సూర్యుడి పక్క నక్కుదాం, కుందేటి కొమ్మ వెతుకుదాం, బంగారు జింక నడుగుదాం. అడగండి అడగండి, ఎవరి బంగారు జింక గుర్తుకొస్తోందా పాటలో? ఏం పాట? సరే, నేను వేరే పాట వేస్తాను.

0: కాదండి, మనకి కాలర్స్, ఐ థింక్ ఐ హ్యావ్ టూ కాలర్స్ హియర్. హలో హలో హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, క్విక్ గా చెప్పండి, 1 మినిట్ టైం ఉంది మనకి, చెప్పండి చెప్పండి మీ పేరు. పర్ఫెక్ట్ అండి, బొబ్బిలి రాజా మూవీ పాట కొంచెం ఏమన్నా హమ్ చేయగలరా, వినిపించగలరా?
1: కన్యాకుమారి,
0: కరెక్ట్ కరెక్ట్ క్యాచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ వాసు గారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నాకు ఐ థింక్ ఇంకా ఒక ఇద్దరు కాలర్స్ నేను మిస్ అయ్యాను. ఐ గాట్ దెమ్ బ్యాక్. హలో,
2: మీరు ఇందాక లిరిక్స్ బాగా చదివారు.
0: సీరియస్ గా చదివాను కదా, ఐ వాస్ కంట్రోలింగ్ అన్నమాట, పాడకూడదు అందులో ఎక్కడా తెలియకూడదు అని.
2: అది కూడా ఒక టాలెంట్ అండి, చదివారు యాక్చువల్లీ. నాకు ఒక 10 సెకండ్ పట్టింది, ఏంటి ఏం చదువుతోంది, ఏం చెప్పాలి, ఎక్కడి నుంచి పట్టుకోవాలి అని.
0: ఓకే,
2: దట్ మీన్స్ యు ఆర్ సక్సెస్ఫుల్.
0: మనకి ఇంకా కరెక్ట్ 20 సెకండ్లు ఉంది, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేయండి.
2: బొబ్బిలి రాజా సినిమా పాడతా,
0: ప్లీజ్ ప్లీజ్ గో అహెడ్.
2: కన్యాకుమారి పాట అండి. కన్యాకుమారి కనపడదా దారి.
0: పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. మీ పేరు?
2: ఐ మీన్ నా పేరు శ్రీకాంత్ అండి, కానీ ఐ వాంట్ అప్రిషియేట్ హౌ యూ పుట్ టుగెదర్. ఐ లైక్ యువర్ షో.
0: థ్యాంక్ యూ.
2: చాలా బాగా చెప్పారు, అంత ఈజీగా
3: దొరకదు. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 6 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
4: Larsen Travels me mottam tourni sampurnanga plan chestundi. Larsen Travels tho me tourni book cheskondi travel badalni marchipondi.
5: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all.
7: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails, piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
8: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM మీ డ్రైవ్ టైమ్ షో విత్ మీ యువర్ ఆర్జే అంజనా. నాకు ఈ కన్యాకుమారి పాట చక్కగా పాడి మరీ వినిపించిన వారు సుగాత్రి గారు, ఆసు గారు, శ్రీకాంత్ గారు అండ్ మరొక ఇద్దరు కూడా. నేను కబుర్లలో పడి పేరు నోట్ చేసుకోలేదు, క్షమించండి. బట్ డెఫినెట్ గా మీరు కరెక్ట్ ఆన్సర్ చాలా క్విక్ గా క్యాచ్ చేసి కాల్ చేశారు. సో పాట వినిపించేస్తాను తప్పకుండా. అయితే ఈ పాట, ఈ మూవీ గురించి మనకి అందరికి బాగా బాగా తెలుసు. మనకి ఇందులో వెంకటేష్ గారు మరియు దివ్య భారతి గారు జంటగా నటించారు ఈ మూవీలో. ఇది బొబ్బిలి రాజా చిత్రం నుంచి కన్యాకుమారి పాట. నేను ఇటువంటి మూవీ ఇలా దివ్య భారతి గారి మూవీ ఎస్పెషల్లీ అన్నప్పుడు ఇటువంటి ఆర్టిస్ట్ ని చూసినప్పుడు, ఐ మీన్ ఆ ఎరాలో ఎనీ ఇరా, ఫర్ ఎగ్జాంపుల్ 90s అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, లేటెస్ట్ కూడా అవ్వచ్చు, ఏంటంటే వారు ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చారు, చక్కగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నారు, మంచి మంచి హిట్ మూవీస్ ఇస్తున్నారు. అర్థాంతరంగా అనుకోని విధంగా మనకి తెలియకుండా మనకి దూరం అయిపోయారు. అంటే చాలా యంగ్ ఏజ్ లో వీళ్ళందరూ మనకి దూరం అవ్వటం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దివ్యభారతి గారు ఉన్నారు, అలాగే సౌందర్య గారు ఉన్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే శ్రీదేవి గారి గురించి కూడా నేను అలాగే అనుకుంటాను. యంగ్ ఏజ్ లోనే షీ లెఫ్ట్ టు ఎర్లీ అని అనిపిస్తుంటుంది నాకు. సో ఎప్పుడైనా మాట్లాడాలంటే సామాన్యంగా సావిత్రి గారి గురించి కానీ, జమున గారి గురించి కానీ మాట్లాడాలి అని అనుకున్నప్పుడు, దే హ్యాడ్ ఎ వెరీ, ఐ మీన్, చాలా మంచి స్పాన్ ఆఫ్, అంటే కొన్ని డికేడ్స్ టుగెదర్ వాళ్ళు చక్కటి పాత్రలు పోషించారు, మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ చేశారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా, అంటే తల్లి పాత్ర, వదిన పాత్ర, అక్క పాత్ర, ఇలా అన్ని కూడా చేసి మెప్పించి, అసలు ఆ డైలాగ్ డెలివరీస్ లో కానీ వీటిల్లో కానీ ఎక్కడ తగ్గకుండా ఆఫ్టర్ హీరోయిన్ ఇరా తర్వాత కూడా వారు కొన్ని పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు, ఆ పేరుని నిలుపుకున్నారు. అయితే ఇలా యంగ్ ఏజ్ లో అర్ధాంతరంగా సడన్ గా మన వదిలి వెళ్లిపోయిన ఆర్టిస్ట్ లో ఒకరు దివ్య భారతి గారు. మన వన్ ఆఫ్ ద వీడియోస్ ఏదో ఎక్కడో చూస్తుంటే, వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రజెంట్ కరెంట్ లీడింగ్ హీరోయిన్స్ లోంచి ఒక ఆవిడ, కరెంట్ ఇన్ ద సెన్స్ ఇప్పటికీ షీ విల్ బి ఐ మీన్ షీ ఈజ్ రిటైర్డ్ అనలేం కదా, తెలుగు ఆమె తెలుగైనా హిందీ అయినా దే ఆర్ స్టిల్ ఇన్ టచ్ విత్ మీడియా అండ్ టచ్ విత్ ద ఫిల్మ్స్. సో సక్సెస్ఫుల్ మూవీస్ ఇచ్చిన 90s హీరోయిన్, వన్ ఆఫ్ ద హీరోయిన్ తను చెప్తూ ఉన్నారనమాట, దివ్య భారతి కనుక బతికి ఉండి ఉంటే షీ వుడ్ హ్యావ్ బీన్ ద నెంబర్ వన్ అని. మిగతా అందరినీ ఆవిడ షీ కూడా అందరినీ అలా పెట్టి పక్కన తను ముందుకు వెళ్లి చాలా మంచి టాలెంట్ తోటి తనకున్న వాట్ ఎవర్ స్కిల్స్ అన్ని స్కిల్స్ తోటి తను చాలా సక్సెస్ఫుల్ హీరోయిన్ అయి ఉండేవారు అని చెప్తూ ఉన్నారనమాట. సో మీ అందరినీ అడుగుదాం అనుకుంటున్నాను, ఒకవేళ బై గాడ్స్ గ్రేస్ ఒకవేళ దివ్య భారతి గారు నిజంగానే మనతో ఉండుంటే ఎటువంటి పాత్రలు పోషించేవారు, ఏ టైప్ ఆఫ్ మూవీస్? రైట్ నౌ అఫ్ కోర్స్ నేను చెప్పినట్టుగా హీరోయిన్ ఇరా నుంచి నెక్స్ట్ ఆర్టిస్ట్ గా ఆవిడ ఏదో సెకండ్ ఇన్నింగ్స్ కేటగిరీలో అంటారు చూడండి, ఆ విధంగా నేను మాట్లాడేది ఎక్స్క్లూజివ్ గా హీరోయిన్ రోల్స్ తర్వాత. రైట్ నౌ ఎటువంటి పాత్రలు, ఏ మూవీస్ లోంచి ఎటువంటి పాత్రలు ఆవిడ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేవారు అని మీ దృష్టిలో అనిపిస్తుంది? ఇట్స్ టూ ఎర్లీ టు గెస్ కదా, దివ్య భారతి గారిని మనం జస్ట్ కొన్ని మూవీస్ లో చూసామంతే, బట్ గెస్ ఒకసారి అనుకుని చెప్పండి.

సూపర్ హిట్ సాంగ్ మాటల్లో చెప్పిన పాట పాడి మరి మీరు నాకు ఆన్సర్ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. సరే, నెక్స్ట్ దానికి వెళ్లేలోగా నేను ప్రకటనలు కూడా వినిపించేస్తాను. ఇలాంటి గేమ్స్ రోజు మాకు జరుగుతూనే ఉంటాయి. మన రేడియోకి కనెక్టెడ్ అయిన మీ అందరికీ కూడా తెలుసు. అయితే రేడియో సెరబీ లిజనెస్ కోసం ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిర అండ్ మసాలా ప్రౌడ్లీ బ్రింగ్స్ యూ ద రేడియో సురభి జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్. దీనికి సంబంధించి గేమ్స్ ఇవి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ లీడర్షిప్ షోస్ అన్నమాట. దీస్ ఆర్ దేర్ ఆన్ అవర్ రేడియో సురభి లైవ్ షోస్ జరుగుతాయి. ఈ షోస్ లో మీరు జాయిన్ అవ్వాలి అంటే 2 డిఫరెంట్ డేస్ లో ఇవి ఎక్స్క్లూజివ్ గా దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సాటర్డే ఫ్రమ్ 11:30 AM టు 12:30 PM అండ్ ట్యూస్డే డ్యూరింగ్ సురభి డీటర్ ఈ 5:30 PM టు 6:30 PM ఈ మధ్య టైమ్స్ లో ఎక్స్క్లూజివ్ గా ఈ షోస్ మెగా పవర్ లీడర్ బోర్డ్. దిస్ ఇస్ బీన్ కండక్టర్ అండ్ దిస్ బాట్ యూ బై ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిర అండ్ మసాలా ఓన్లీ ఆన్ రేడియో సురభి.

బ్యూటిఫుల్ సాంగ్. అన్ని పాటలు బాగుంటాయండి, అన్నిటికి ఒక బ్యూటీ, ఒక మెలోడీ, ఒక సాహిత్యం అన్ని ఉంటుంది. సరే, గెటింగ్ బ్యాక్ టు అవర్ గేమ్, ఇప్పుడు మరొక్క పాట, ఫేమస్ సాంగ్. యాజ్ యూజువల్ మీరు చాలా ఈజీగా క్యాచ్ చేస్తారు, బట్ పాడితే బాగుంటుంది. మీరు ఎవరైనా, నేను ఇలా మాటల్లో చెప్పాను కదా, మీరు పాడి వినిపిస్తే కూడా నేను హ్యాపీ. అదర్వైజ్ సినిమా పేరు, పాట స్టార్టింగ్ చెప్తే చాలు. ఈ పాట గురించిన విశేష అంటే సాహిత్యం నేను మాటల్లో చెప్తున్నాను. ఈ పాట ఏంటి, సినిమా పేరేంటి, మీరు కాల్ చేసి చెప్పండి. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. ఇంత బాగున్నాయా పదాలు అనిపిస్తుంది కదా, ఎప్పుడన్నా ఎప్పుడు పాడుతూ ఉంటాం, మనసులో వెంటనే వచ్చేస్తుంటుంది. కానీ జస్ట్ మాటల్లో వింటే ఈ పాటలు ఒక డిఫరెంట్ యాంగిల్లో కనిపిస్తాయి. హియర్ ఇట్ గోస్, చెప్పేస్తున్నాను నేను. లతా లతా సరాగమాడే సుహాసిని సుమాలతో, వయస్సుతో వసంతమాడి వరించలే సరాలతో, మిలమిల హిమాలే జలజలా ముత్యాలుగా, తళతళా గళాన తటిల్లతా హారాలుగా, చేతులకు తాకిన కొండలకే చల్లనము వచ్చెనులే, ముందుకు సాగిన ముచ్చట్లలో ముగ్గురులు పలికెనులే, ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో. కవిత్వంలో ఉంది కదా, నిజంగానండి చాలా బాగుంది. లతా లతా సరాగమాడే సుహాసిని సుమాలతో, వయస్సుతో వసంతమాడి వరించలే సరాలతో, మిలమిల హిమాలే జలజలా ముత్యాలుగా, తళతళా గళాన తటిల్లతా హారాలుగా, చేతులు తాకిన కొండలకే చల్లనము వచ్చెనులే, ముందుకు సాగిన ముచ్చటలో ముగ్గురులు పలికెనులే, ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో. హోప్ నేను కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేశానని అనుకుంటున్నాను, లేదంటే మీరు నన్ను కరెక్ట్ చేయండి. పాట ఏంటో క్యాచ్ చేయండి.

0: అమల్ పాట అండి. అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంటుంది కదా, ఎన్నిసార్లు విన్నా అసలు డౌట్లెస్ గా ఫుల్ సాంగ్ మరొకసారి వినొచ్చు అన్నట్టుగా ఉండే పాటల్లో ఇది కూడా ఒక పాట. మన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ నుంచి ఈ పాట. నాకు సుగాత్రి గారు కూడా కాల్ చేసి చెప్పారు, అసలు ఈ పాటకి కాల్స్ అందరూ అనుకుంటారు చాలా ఈజీగా అడిగేసాని అనేసి, అందుకనే అసలు అంత క్విక్ గా ఆన్సర్ రాలేదేమో అందరూ అనుకుని ఉంటారనమాట. అది చాలా సింపుల్ గా ఈజీగా ఉంది ఈ పాట, అందరూ ఆన్సర్ చెప్తారులే అనేసి ప్రతి ఒక్కరూ దే టుక్ లైక్ నో పర్లేదు నెక్స్ట్ దానికి చెప్దాం అనుకుని ఒక బ్రేక్ తీసుకుని ఉంటారు. బట్ ఇట్స్ ఓకే, మీరు ఎన్ని సార్లైనా కాల్ చేయొచ్చు, ఎన్ని సార్లైనా కరెక్ట్ ఆన్సర్ అయినా చెప్పొచ్చు, లేదా ట్రై చేయడం కోసమైనా కాల్ చేయొచ్చు, లేదా ఈ పాట వింటే మాకు ఆ పాట గుర్తుకొస్తోంది అంటూ సంథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు షేర్ తప్పకుండా అన్ని విషయాలు మాతో షేర్ చేసుకోవచ్చు అదనమాట. సరే, మరి బయట వర్షం వచ్చేస్తుంది, పొద్దున్న చూస్తే ఎండ, మధ్యాహ్నం చూస్తే కూడా ఎండగానే అనిపించింది. బట్ ఏంటో సడన్ గా ఈ ఎండ వాన కాంబినేషన్ రోజుకి 4 వెరైటీ వెదర్స్ చూపిస్తోంది మనకి డాలస్ లో. మరి ఇలాంటప్పుడు మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు, నేను ఫ్రిస్కోలో ఇందాక బయలుదేరినప్పుడు పిచ్చ ఎండ, మన స్టూడియో వైపు వచ్చేసరికి వర్షము ఇంకా అసలు మేఘావృతం అయిపోయి ఎలా ఉందంటే ఇంకా కుంభవృష్టి పడుతుంది అన్నట్టుగా ఉంది. మరి వేరే పార్ట్ ఆఫ్ డాలస్ లో ఉన్న వారికి ఆల్రెడీ పిక్చర్ రెయిన్ పడుతుంట. సో ఐ డోంట్ నో మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అయ్యి మన రేడియో సురభికి కనెక్ట్ అయ్యారో, యాప్ ద్వారానో, మన రేడియో సురభి ఎఫ్ఎం ద్వారానో ఎలా కనెక్ట్ అయినా సరే, మీరు ఏ ఏరియాలో ఏ వెదర్ ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు, ఎలాంటి సాంగ్స్ మీరు వినాలనుకుంటున్నారు, ఇంత మిక్స్డ్ వెదర్ లో ఆబ్వియస్లీ మనకి ఏ పాట వినాలి, ఏ పాట నేను మీకు వినిపించాలి అంటే మీరు నాకు కాల్ చేసి చెప్పాలన్నమాట. 9726361966 ఈజ్ ద స్టూడియో నెంబర్. మన రేడియో సురభిలో మీరు వినాలనుకునే పాట మాతో షేర్ చేసుకోండి. టిల్లు అన్న భాషలో చెప్పాలంటే డాలస్ లో వెదర్, డీజే టిల్లు అన్న 3 నిమిషానికి 30 సార్లు మారిపోతూ ఉంటాయి, దేనికి గ్యారంటీ లేదబ్బా అదన్నమాట. ఏమంటారు, సరదాగా ఉంది కదా, ఇలాంటివే తీసుకొస్తూ ఉంటా. టైం ఫర్ ఏ షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
2: హ్యాపీ 4th బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: Radio Surabhi Revisit.
6: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
7: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
8: Check out the retail globe.
9: Textile water systems to understand the vital role water plays in your life.
5: Thank you for being in our journey.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్న ఆఫర్ లెటర్లు
10: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
5: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

చిరంజీవి గారి సాంగ్. చిరంజీవి గారి అభిమానులకి ఏ అకేషన్ లో ఎటువంటి మూడ్ లో అయినా ఏం పాట కావాలి అంటే ఇదిగో వెంటనే చిరంజీవి గారి సాంగ్స్ రిక్వెస్ట్ అడుగుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ దిస్ రిక్వెస్ట్ సాంగ్ శ్రీనివాస్ గారు. మీరు అడిగిన రిక్వెస్ట్ పాట వాన అనగానే ఆయనకి ఈ పాట గుర్తుకొచ్చిందిట, ఇది వినిపించమని అడిగారు. అలాగే మీకెవరికన్నా రిక్వెస్ట్ ఉంటే ఇప్పుడు వానేంటి, ఉరుములేంటి, మేఘాలేంటి, లేదంటే ఫుల్ ఆన్ బ్రైట్ వెదర్ లో మేము చక్క ఝమ్ ఝమ్ అని రోడ్డు మీద అలా వెళ్ళిపోతున్నాం కాబట్టి మంచి ఫాస్ట్ బీట్ ఉన్న పాట ఏదన్నా మీ రిక్వెస్ట్ అయితే తప్పకుండా కాల్ చేయండి, వినిపిస్తాను మరొక అరగంట పాటు. ఆల్మోస్ట్ 23 మినిట్స్ రిమైనింగ్ ఇన్ అవర్ సూపర్ సండే షో. మరి మరొక ప్రకటన కూడా వినిపించేసి ముందుకు వెళ్దాం. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ దే ఆర్ నౌ మేడ్ ఈజీ పీజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పిక్కిల్స్. మీకు గనక మంచి రాగి ఇడ్లీ, ఫ్లఫీ రాగి ఇడ్లీ తినాలనుందా, ట్యాంకీ కోంగూర్ రైస్ తినాలని ఉన్నా, ఇలాంటి ట్రెడిషనల్ టేస్ట్ ని యూ గెట్ టు ఎంజాయ్ ఇన్ మినిట్స్ ఓన్లీ ఎట్ ఏ టు బి. ఈ ఏ టు బి వచ్చేసి మనకి ఫ్రెస్కో అండ్ లిటిల్ అండ్ రెండు లొకేషన్స్ లో ఉన్నారు. మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం యూ కెన్ విజిట్ దెమ్ a2btexas.com ఈ వెబ్సైట్ లో, ఆర్ సింప్లీ కాల్ దెమ్ 214-872-2345. ఇటువంటి రెడీ టు ఈట్ మిక్సర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ఇదిగో ప్రోగ్రామ్ ఇలా ఎంజాయ్ చేసేస్తూ అలా ఫుడ్ ప్రాబ్లం లేకుండా, టెన్షన్స్ లేకుండా ఇదిగో ఇన్వాల్వ్ అయిపోయి మరీ మన నెక్స్ట్ గేమ్ కూడా ఆడొచ్చు అనమాట మీరు. సరే, ఇందాక నేను మెమరీ గేమ్ అంటూ మొదలు పెట్టాను కాబట్టి ఐ వాంట్ టు కంటిన్యూ దట్. అండ్ దానికి ఒక లాజిక్ అనో లేకపోతే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అంటూ ఏం కాదు, ఒక చిన్న కైండ్ ఆఫ్ డ్యూసే ఒక ట్రిక్ లాంటిది ఫాలో అవుతే ఇటువంటి మెమరీ గేమ్స్ చాలా ఈజీ అవుతాయి అని చెప్తారనమాట. సో ఫస్ట్ మరొక్కసారి మెమరీ గేమ్ ని మీకు ప్రజెంట్ చేస్తాను. నేను ఒక 10 వర్డ్స్ చెప్తాను, ఆ వర్డ్స్ ర్యాండమ్ గా ఉంటాయి, మీరు వినండి. మీరు ఈ ఆర్డర్ లో కాకుండా మీకు ఇష్టమైన ఆర్డర్ లో వాటిని రిపీట్ చేసి నాకు చెప్పాలి. సో యూ నీడ్ టు కాల్ మీ బ్యాక్ అండ్ రిపీట్ ఆల్ దిస్ 10 వర్డ్స్. దట్ ఈస్ ద మెమరీ గేమ్. ఫస్ట్ మీ ఇన్వాల్వ్మెంట్, తర్వాత దాని గురించి మరింత మాట్లాడదాం. ఓకే, సో బీ రెడీ, క్విక్ గా కాల్ చేసేయాలబ్బా. మరి ఈ టైం తీసుకుంటే మెమరీ గేమ్ యొక్క స్పిరిట్ తగ్గుతుంది అందుకని. సో నేను ఇచ్చే ఆ 10 వర్డ్స్ ఏంటంటే మంకీ, బర్డ్, రెయిన్బో, ఐస్ క్రీమ్, బనానా, ట్రీ, సన్, క్లౌడ్, బీచ్, స్కై. అది మంకీ, బర్డ్, రెయిన్బో, ఐస్ క్రీమ్, బనానా, ట్రీ, సన్, క్లౌడ్, బీచ్, స్కై.

0: It's a different song, routine movie kaakunda. I think caller call chestunnaru. I missed that call. Tiriki prayatninchandi, nenu mee call on air teeskuntanu. If you are ante పాట రిక్వెస్ట్ కోసం కాల్ చేసినా, గేమ్ లో పార్టిసిపేట్ చేయడం కోసం కాల్ చేసినా, లేదా ఏదైనా విషయంగా మీరు షేర్ చేసుకోవాలి అని కాల్ చేస్తుంటే తిరిగి మరొకసారి ప్రయత్నించండి. తప్పకుండా మీ కాల్ నేను అటెండ్ అవుతాను. సరే, శ్రోతలకి మరొక్కసారి రిపీట్ చేస్తాను. నేను ఒక 10 వర్డ్స్ ఇస్తాను, వాటిని మీరు టక్కున కాల్ చేసి రిపీట్ చేయాలన్నమాట. ఇఫ్ అట్ ఆల్ మీరు ఇప్పుడే ట్యూనిన్ అయి ఉంటే గనక వర్డ్స్ మరొక్కసారి. మంకీ, బర్డ్, రెయిన్బో, ఐస్ క్రీమ్, బనానా, ట్రీ, సన్, క్లౌడ్, బీచ్, స్కై. చాలా స్పీడ్ గా చెప్పాను అనుకోకండి, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పేశాను కదా, మరి అంతసేపు అలాగే చెప్తే ఎట్లా. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్స్. ఈలోగా మన రేడియో సురభి జాతర గురించి మాట్లాడుకుందాం. జాతర గురించి మీకు ఆల్రెడీ తెలుసు, మనకి సీతారాముల కళ్యాణోత్సవంతో జాతర రోజున మన సెలబ్రేషన్స్ ని ప్రారంభిస్తున్నాం. రేడియో సురభి జాతర సీజన్ 4th ఇయర్ యానివర్సరీ సందర్భంగా ఈసారి జాతర మనం జూన్ 7th తారీఖు ఫ్రిస్కో ఫ్లైయర్స్ లో జరుపుకుంటున్నాం. 6-7 ఎప్పుడు అలా చెప్తాను, ఈజీ టు రిమెంబర్. 6-7 అనే నెంబర్ ఈ మధ్య కిడ్స్ లోను యూత్ లోను పిచ్చ ఫేమస్ గా ఉందన్నమాట. ఎస్, ఐ థింక్ ఐ గాట్ ద కాలర్ బ్యాక్. హలో, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. హలో, yes dear, go ahead, tell me.
1: Sky,
0: yes,
1: sky, monkey, beach, rainbow,
0: yes, correct.
1: Rainbow, beach, all just like sun, my ice cream, banana.
0: What, what? Banana. Okay, I heard it as vanilla. Okay, sorry to break you. Banana,
1: cloud,
0: బట్ యూ సెడ్ అట్లీస్ట్ 8 ఆఫ్ దెమ్ ఇన్ ఎ రో కరెక్ట్లీ. యు వాంట్ టు ట్రై వన్స్ అగైన్? హలో,
2: స్కై, క్లౌడ్, బీచ్, సన్, రెయిన్బో, మంకీ, బర్డ్, ట్రీ, బనానా, ఐస్ క్రీమ్.
0: ఐ థింక్ యూ గాట్ ఎవ్రీథింగ్ అండి ఇక్కడ కదా. ఈసారి ఐ థింక్ యూ గాట్ ఇట్ రైట్. మీ పేరు
1: శ్రీ.
0: యూ గాట్ ఇట్ రైట్ మా, కరెక్ట్ గా చెప్పారు ఈసారి. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్, గుడ్ గుడ్ ట్రై, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇంత మాట్లాడుకున్నాం కాబట్టి నేను ఈ మెమరీ గేమ్ గురించి మరొక లైన్ మాట్లాడేసి ముగించడానికి అవుతుంది. ఇది ఏంటంటే వర్డ్స్ ని లింక్ చేసి మనం బ్రెయిన్ లో పెట్టుకుంటే, దట్స్ కాల్డ్ బ్రెయిన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు నేమ్ ఇట్ యాజ్ బ్రెయిన్ మ్యాపింగ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఈ లింక్డ్ వర్డ్స్ ఆర్ యూజువల్లీ ఈజియర్ టు రిమెంబర్ బికాస్ ద బ్రెయిన్ కెన్ కనెక్ట్ దెమ్ ఇన్ టు ఎ పిక్చర్ ఆర్ ఎ మినీ స్టోరీ అలాంటిది, ఇన్స్టెడ్ ఆఫ్ మెమరైజింగ్ సెపరేట్ ఐటమ్స్ అలా చేస్తుంది అనమాట. ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ గేమ్ ని స్టార్ట్ చేశాను. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఇందాక నుంచి ఆడుతున్నాం. మనకి నెక్స్ట్ వ్యాఖ్యాత కూడా ఉన్నారు, ఆయన కూడా మన కాన్వర్సేషన్ లో ఇన్వాల్వ్ అవుతారు. బట్ గివ్ మీ లిటిల్ బిట్, నేను ఎక్సైటెడ్ అయిపోయినట్టు ఇక్కడ. అయితే ఈ మెమరీ గేమ్ గురించి ఎలా లింక్ చేయాలి ఈ 10 పదాలు అని నేను చెప్తున్నాను. వన్ ఆఫ్ ద సజెషన్స్, యూ కెన్ లింక్ దెమ్ లైక్ దిస్: మంకీ, బనానా, ట్రీ, బర్డ్. అంటే ఒక మంకీ బనానా తీసుకుని చెట్టు మీద ఉంది, ఒక పెట్టె కూడా ఉంది అన్న రేంజ్ లో మనం మైండ్ లో పెట్టుకుంటే, స్కై, క్లౌడ్, రెయిన్బో, సన్, బీచ్. ఆకాశంలో మబ్బులుండి రెయిన్బో ఉన్నప్పుడు సూర్యుడిని చూస్తూ బీచ్ లో కూర్చుని ఐస్ క్రీమ్ తినడం అనమాట. సో ఇలా మినీ స్టోరీ లాగా దాన్ని అల్లుకుంటే క్విక్ గా రిమెంబర్ చేసుకుంటాం అదనమాట దీని గురించి. టూ గుడ్ కదా, నాకు నచ్చింది ఈ గేమ్, మీకు కూడా నచ్చిందని నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ గేమ్ టుడే. సో మనము రేడియో సురభి జాతర గురించి మాట్లాడుకుంటున్నాము. నేను ఒక మంచి పాట వినిపించి నాతో ఆర్జే ఇక్బాల్ గారు కూడా ఉన్నారు, ఇద్దరం కలిసి జాతర గురించి ఆఫ్టర్ ద సాంగ్ విల్ టాక్ మోర్.

0: అదండి. సో పాటలు అయితే మంచి మంచివే వేస్తున్నానని నేను అనుకుంటున్నాను. నాతోటి ఆర్జే ఇక్బాల్ గారు ఉన్నారు, మేమిద్దరం కలిసే ఇస్తాం మీకు అప్డేట్స్ మన రేడియో సురభి జాతర గురించి. సో ముందుగా ఇక్బాల్ గారికి వెల్కమ్ ఎక్కడికి, సూపర్ సండే ప్రోగ్రామ్ లోకి.
1: అదే మనకు రేడియో సులభం అంటున్నారు కదా, ఇందాక మీరు మీరు సాంఖ్యాశాస్త్రం మీద చాలా పట్టు ఉంది కాబట్టి 6-7 అనేసారు.
0: కాదండి, 6-7 అంటే 6th June 7th డేట్ అది. యాక్చువల్లీ ఇవాళ రేపు ట్రెండింగ్ అండి పిల్లల్లో. 6-7 అనగానే పిల్లలు లేచి చప్పట్లు కొట్టడం, హడావిడి చేయడం, అసలు ఎలిమెంటరీ స్కూల్ నుంచి అదేదో ట్రెండ్ నడుస్తోంది. సో ఆ విధంగా చెప్తున్నానమాట, మనం వినే శ్రోతలు ఇంకా డేట్ మర్చిపోయే అవకాశం లేదు. 6th, 6 and 7 అనే నెంబర్స్ కాన్సిక్యూటివ్ గా వచ్చిన ఏదైనా బుక్ లో స్టూడెంట్స్ ఓపెన్ చాప్టర్ 6 page 7 ఆర్ వాట్ ఎవర్ అలా అంటే కూడా టీచరు వెంటనే పిల్లలందరూ లేచి క్లాస్ రూమ్ లో హడావుడి చేస్తుంది. అదో ట్రెండ్ ఉంటుంది కదండి పిల్లలకి, ఏదో అది ఐ డోంట్ నో వాట్ డూ దే కాల్ ఇట్, బట్ అది వెళ్తూ ఉంటుంది. ఆల్ఫా బీటా గామా అవే తెలుసు మనకి. సో మన రేడియో సురభి జాతరలో మనకి సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతోంది ఇన్ అసోసియేషన్ విత్ మాటావారిది, అదే అందరికీ తెలుసు. దాని గురించి రిజిస్టర్ చేసుకోవాలన్నా ఎటువంటి క్వెరీస్ కైనా, అసలు ఏది ఎక్కడ రేడియో సురభి జాతరకి సంబంధించిన విశేషాలు అంటే మటుకు యూ హ్యావ్ టు లాగిన్ టు దిస్ ప్లే దిస్ వెబ్సైట్. మన రేడియో సురభి వెబ్సైట్ కాకుండా ఎక్స్ట్రా ఈ పేజ్ స్పెషల్ గా ఉంది, క్యూరేటెడ్ ఓన్లీ ఫర్ జాతర. radiosurabhi.com/RSJ. ఎంత సింపుల్ కదా, ఫార్వర్డ్ స్లాష్ కొట్టేసి RSJ అని టైప్ చేస్తే డైరెక్ట్లీ మీకు ఈ జాతరకి రిలేటెడ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదా RJ అవార్డ్స్ యాక్చువల్లీ క్లోజ్ అయిపోయినట్టున్నాయి కదా, ప్రమోట్ చేసుకున్నారా ఇక్బాల్ గారు? మన శ్రోతలు ఉన్నారండి, మన శ్రోతలు అందరికి ఓటేస్తారు తప్పకుండా ప్రతి ఒక్క RJ. ఎప్పుడు 4 years నుంచి కదా మన రిలేషన్, సో అందరు RJ అందరికి పరిచయమే కాబట్టి. RJ అవార్డ్స్ కూడా అక్కడే ఉంది, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ గురించి ఉంది, ఫ్యాషన్ షో గురించి ఉంది, స్టార్ట్అప్ స్ట్రీట్ ఒకటి ఉంది, వెండర్ బూత్స్. ఇంకా ఎవరన్నా ఇప్పుడు వెండర్ బూత్స్ పెట్టాలన్నా లేదా ఏదన్నా ఆలోచిస్తున్నాను ఈ విధంగా కావాలి ఇన్ఫర్మేషన్ ఎక్కడ అంటే ఇదిగో ఇక్కడ radiosurabhi.com/RSJ ఈ పేజ్ లో ఉంది. స్పాన్సర్షిప్స్ కోసం ఉంటే కూడా మీరు డైరెక్ట్ గా కాల్ చేయవలసిన నెంబర్ 5168516919. లేదా డీటెయిల్డ్ గా ఏదైనా క్వెరీ అడగాలన్నా, అసలు ఒక కాల్ ఎందుకు డైరెక్ట్ ఈమెయిల్ ఇస్తానంటే admin@radiosurabhi.com కి మీరు ఎనీ టైమ్ యూ కెన్ సెండ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆర్ క్వెరీస్ ఆర్ వాట్ ఎవర్ అదనమాట సంగతి. సో ఫుడ్ ఉంది, ఫన్ ఉంది, యాక్టివిటీ. సీతారాముల కళ్యాణోత్సవంలో కోలాటం కూడా ఉంది. ఆల్రెడీ మనకి రిజిస్టర్ అయిపోయి చాలా మంది కోలాటం ప్రాక్టీసులు చేసేసారు. ఇక్బాల్ గారు మీరు చేశారా ప్రాక్టీస్?
2: కోలాటం కోలాహలం చూడడానికి వస్తాను మీరు చేస్తుంటే.
0: అలా అంటే ఎట్లా, మనం చేద్దాం. మనం అందరం కూడా యాక్చువల్లీ ఇన్వాల్వ్ అయ్యి అందరు RJs కూడా కోలాటానికి రెడీ అవుతున్నారు, అందరు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మనం అందరం ఇక్బాల్ గారిని స్టెప్స్ మర్చిపోకుండా హెల్ప్ చేద్దాం. అది ఇక్బాల్ గారు ఒక పాట వినిపిస్తానే,
2: ఇందాక అప్పుడు మీరు ఆ పాట జగదేక వీరుడు అతిలోక సుందరిలో అడిగారు కదా, అది ఫ్రీ చెప్పారనుకుంటా. అది కానీ అది అంటే అది కవితాత్మకంగా ఎందుకు ఉంది అంటే, అది హిమాలయాల్ని వర్ణించే క్రమంలో ఆ పాట కరెక్ట్ కదా, ఆ హిమాలయాల్ని వర్ణించే క్రమంలో ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో ఒక్కరే ఒకరు పెద్ద అల్లసాని పెద్దన ఆ హిమాలయాన్ని వర్ణించి అందులో అటజని కాంచి భూమి సూర్యంబర చుంబి ఆ పద్యంలో నుంచి కొన్ని వర్డ్స్ ఆ తర్వాతే అందులో పెట్టేశారు కాబట్టి అటువంటి కవితాత్మకంగా అది మీకు వినిపిస్తుంది.
0: అదే అసలు చదువుతుంటే కవిత్వం చదివినట్టే ఉంది, పాటలాగా అనిపించలేదు. అంటే ఇది ఒక డిఫరెంట్ వర్షన్, పాటలు పాటగా పాడుకుంటూ ఎంజాయ్ చేయడం ఒక పద్ధతి. ఎక్కడన్నా ఒక లైన్స్ ఒక లైన్ కి ఒక లైన్ కి లింక్ చదివినప్పుడు భలే కనెక్ట్ అవుతాయి, నాకు అలా అనిపిస్తాయి ఒక్కొక్కసారి. అందుకని ఇప్పుడు వాళ్ళు ఎవరు చదువుతున్నారు నేను అనుకుని ఐ డోంట్ నో, విని గ్రాస్ప్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేసి కంఠస్థ చేసేస్తారు, పాట వచ్చేస్తుంది. బట్ మా చిన్నప్పుడు ఏంటంటే బుక్స్ దొరికేవి, సినిమా పాటలు కూడా పుస్తకాలు అన్ని బుక్స్ బ్యాచ్ అనమాట, పేపర్ పెన్ను పెట్టుకుని చదువుకున్న బ్యాచ్ కదా అలా. సరే మంచి పాట వినిపిస్తాను. యాక్చువల్లీ ఆల్మోస్ట్ వి ఆర్ లెఫ్ట్ విత్ 5 more minutes. సో ఇక్బాల్ గారు, ఇంకా మైక్ మీకు ఇచ్చేస్తానండి. నేను పాట వేసేసి శ్రోతలందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ మైక్ మీకు ఇచ్చేస్తూ,
2: నన్ను మైకాసురుడు అంటారా,
0: అదే గోల్డెన్ మైక్, గోల్డెన్ మైక్, అది సంగతి.
2: శ్రోతలకి ఇవాళ ఒక ప్రత్యేక కార్యక్రమం ఉండబోతుంది, ఎక్కడికి వెళ్ళమాకండి. మీకందరికి తెలుసు ఏది ఉండబోతుంది అన్నది కూడా మీరు ఊహించండి, చూద్దాం.
0: సో నేనేమో 30 ఏళ్ల క్రితం వరకు అన్నాను, ఈయన ఇంకెక్కడికి తీసుకెళ్తారో ఇక్బాల్ గారు, ఏ ఏజ్ కి, ఏ ఇరాకి.
2: ఇంకా మన అంటే ఇవాళ కార్యక్రమం మనం లేట్ 40s అండ్ ఎర్లీ 50s నుంచి, ఎర్లీ 50s నుంచి మొదలై ఎర్లీ 80s, ఎర్లీ 80s వరకు ఉంటుంది. అది ఎవరి గురించి అన్నది ఎప్పటికీ అర్థమే ఉంటుంది కొద్దిగా.
0: ఓకే, మోర్ డీటెయిల్స్ టు ఫాలో. సో 7 to 9 ఇక్బాల్ గారి షో రైట్ నౌ, సైనింగ్ ఆఫ్ విత్ ది సాంగ్ యర్ ఆర్జే అంజనా. నేను మిమ్మల్ని తిరిగి కలుసుకుంటాను రాబోయే శుక్రవారం మార్నింగ్ 10 AM ఫిల్మీ ఫ్రైడేస్ తో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
2: Larsen Travels me motam to ni sampurnanga plan chestundi. Larsen Travels to me to ni book chesukoni travel badal ni marchipondi.
3: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
6: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
8: ఏంది బ్రో, ఎన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్.